ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 29 తారీఖు బుధవారం. నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 45 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం. హిమగిరులు మనవిరా బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో గణేష ప్రణమామి గణనాయకం విన్నారు. గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర, సంగీతం పుహళేంది. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత డాక్టర్ ఏబిసి రాజు.
1: క్రమశిక్షణ అనే భావన చాలా విలువైనది, విశిష్టమైనది. ఇది ప్రతి సమాజంలో అందరూ అనుసరించి ఆచరించినప్పుడే మానవ జీవితానికి అర్థము, పరమార్థము, సార్థకత చేకూరి జీవితము ధన్యమగును. క్రమశిక్షణ అనేది మానవుని అంతరంగము నుండి వచ్చేదే. దీనికి నీతి నియమాలతో

0: శీలముతో సన్నిహిత సంబంధం ఉంది. ఎట్లనా, శీలమే జీవునికి అలంకారం, సత్శీలమే ధనము, సదాచారమే సంపద. శీలము లేనివాడు రాక్షసునితో సమానం, నీతి లేనివాడు కోతితో సమానం, హృదయము లేనివాడు పాషాణముతో సమానం. ఒక వ్యక్తి శీలము అతని పవిత్రత, పట్టుదల, సహనముతో ముడిపడి ఉన్నాయి. శీలం అనే విషయాన్ని రెండు రకాలుగా భావించాలి. ఒకటి వ్యక్తిగత శీలము, రెండు జాతీయ శీలము. ప్రతి వ్యక్తిలో ఈ రెండు శీలాలు సమానంగా ఉన్నప్పుడే వ్యష్టి సమష్టుల ప్రగతి సాధ్యమవుతుంది. వ్యక్తిగత శీలము బాల్యం నుండి అలవడటం అత్యవసరం, అభిలషణీయం. ఎందుకనగా బాల్యం ఒక నిర్విచార దశ, అది వికసించిన స్వచ్ఛమైన సద్య పద్మము లాంటి మనస్సు కలది. అప్పుడు వారేమి నేర్తురో, దేనికి కూర్తురో, అది వారి మనస్సులలో స్థిరంగా ఉండి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు ఏనాడో నొక్కి వక్కాణించారు. ఇందుకు ఉదాహరణగా మహాత్మాగాంధీ గారి బాల్యంలో జరిగిన ఒక చిన్న ఉదంతాన్ని తీసుకుందాం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం చేసేటప్పుడు అనుకోకుండా ఒక స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చారు. వారి ఉపాధ్యాయుడు డిక్టేషన్ చెబుతున్నాడు. అందులో కెటిల్ అనే పదాన్ని గాంధీజీ తప్పు రాశాడు. అది గమనించిన ఉపాధ్యాయుడు పక్క విద్యార్థి పుస్తకంలోను చూసి కాపీ చేయమని సైగ చేశాడు. కానీ ఇతరుల నుండి కాపీ చేయడం మంచి పద్ధతి కాదని తెలిసిన గాంధీ అలా చేయలేదు. ఇదంతా ఓ కంట కనిపెడుతున్న ఇన్స్పెక్టర్ విద్యార్థులు తప్పు చేసే పనిని ప్రోత్సహించరాదని ఉపాధ్యాయుణ్ణి మందలించి గాంధీజీ యొక్క క్రమశిక్షణను నడవడిని మెచ్చుకున్నాడు. కావున క్రమశిక్షణతో నడుచుకుని మంచి శీలాన్ని అలవర్చుకున్న వారికే ఉజ్వల భవిష్యత్తు కలదని గాంధీజీ జీవితం నిరూపించింది. అలాగే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్య నేతలను హడలెత్తించిన గాంధీ అవలంబించిన తీరు అదే సత్యాగ్రహము, అహింస. ఈ రెండు ఆయుధాలు మన దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేశాయి. అలాగే మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు బాల్యంలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఆయన బడికి వెళ్ళటానికి రోజు 2 మైళ్ళు వెడల్పుగా ఉన్నటువంటి గంగానదిని దాటి వెళ్ళాలి. చిన్న పడవలో పోవడానికి 2 అణాలు చెల్లించాలి. తండ్రి లేని శాస్త్రికి ఆ స్తోమత లేదు. గంగానదిని ఈదుతూ ఆవలి ఒడ్డుకు చేరుకొని చదువుకునేవాడు. అట్లే ప్రధానిగా ఉన్నప్పుడు కూడా దేశం క్లిష్ట సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటూ పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు ధైర్యస్థైర్యాలతో దేశ రక్షణ గావించి శాంతి సాధనలో తన అసూల్నే సమర్పించిన ధన్యజీవి సమరవీరుడు శాస్త్రిజీ. క్రమశిక్షణకు మన పురాణాల్లో చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. శ్రీరామచంద్రుడు, వీర శివాజీ మనకు ఆదర్శప్రాయులు. శ్రీరాముడు ఏకపత్నివ్రతుడు, ఆ పితృ ఆజ్ఞను పాటించినవాడు, ప్రజారంజకుడు. శివాజీ పరాయి స్త్రీలను తల్లులలే భావించి గౌరవించేవాడు. యుద్ధంలో పట్టుబడిన ముస్లిం స్త్రీలను అవమానపరచకుండా సురక్షితంగా వాళ్ళ బంధువుల చెంతకు చేర్చేవాడని చరిత్ర చెబుతోంది. శివాజీ కుమారుడు శంభాజీ, అతడు అతి పరాక్రమ సంపన్నుడు, యుద్ధనీతి దురంధరుడు. అయినా వ్యక్తిగత సచ్ఛీలము లేకపోవడం వల్ల శంభాజీ రాణించలేకపోయాడు. కాలగర్భంలో కలిసిపోయాడు, చరిత్రహీనుడయ్యాడు. అట్లే ధర్మరాజు సచ్ఛీలముతో, క్రమశిక్షణతో, ధర్మనిరతితో జీవితం సాగించి అజాతశత్రువు అయినాడు. కావున ప్రతి ఒక్కరూ వ్యక్తి శ్రేయస్సు, దేశ సౌభాగ్యం కొరకు క్రమశిక్షణతో, సచ్ఛీలంతో కృషి సల్పిన నాడు వారి ప్రయత్నము విజయవంతంగా కొనసాగుతుంది. వారి పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాయి.
1: డాక్టర్ ఏబిసి రాజు వినిపించిన వినదగ మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు, లాభసాటిగా పాడి పరిశ్రమ నిర్వహణ, ఈ అంశం గురించి రెడ్డిపల్లి పశుగ్రాసాల విత్తనోత్పత్తి క్షేత్రం సహాయ సంచాలకులు డాక్టర్ సి సుబ్రహ్మణ్యం తెలియజేస్తున్న సమాచారం విందాం.
2: అందరికీ నమస్కారం. పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నటువంటి రైతులందరికీ నా నమస్తమాంజలి. ఈరోజు పాడి పరిశ్రమను లాభదాయకంగా నిర్వహించుట, మనందరికీ తెలుసు, భారతదేశము పాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 15% భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో అనేక రకాల పాలిచ్చేటువంటి ఆవులు, గేదెలు ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకు అవసరాలను తీర్చడం కోసం మనము సంకరజాతి పశువులను కూడా మనం ఉత్పత్తి చేసుకోవడం జరిగింది. చాలామంది రైతులు, అలాగే చదువుకున్నటువంటి యువత పాడి పరిశ్రమను పెట్టాలి, తద్వారా

ఎక్కువ లాభాలు సాధించాలని ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ముందుకొస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు పెట్టిన తర్వాత ఓ 2-3 సంవత్సరాలు మెయింటైన్ చేసి లాభాలు రావడం లేదని ఈ పాడి పరిశ్రమని మూసివేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణాలు మనం కొన్ని తెలుసుకోవాలి. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఎందుకు లేదు అని. ఒకటి, ఎవరైతే నేటితరం యువత ముఖ్యంగా పాడి పరిశ్రమ మీద అభిరుచి వంటి ద్వారా ఎక్కువ లాభాలు సాధించాలని ఉద్దేశంతో వస్తున్నారు, అలాగే తరతరాలుగా పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నటువంటి రైతు సోదరులు కూడా చిన్న చిన్న మెళకువలు తెలుసుకోవడం వలన పాడి పరిశ్రమ లాభదాయకంగా నిర్వహించవచ్చు. అవి సరిగ్గా పాటించకపోవడం వలన చాలామంది నష్టాలు పాలవుతూ ఉన్నారు. ఏం చేయాలి? మొదటగా పాడి పరిశ్రమ నిర్వహించాలంటే మన దగ్గర నిర్వహణ అంటే మార్కెటింగ్ ఉందా లేదా, మనం చేసినటువంటి పాలకి గిట్టుబాటు ధరతో మనం అమ్ముకోగలమా లేదా అనేది గమనించాలి. గిట్టుబాటు ధర ఎప్పుడు వస్తుంది మనకి? దగ్గరలో ఏదైనా ఓ పట్టణం కానీ లేదా పాలు ప్రొక్యూర్ చేసేటువంటి డైరీలు, ముఖ్యంగా అనంతపురంలో అయితే విజయ డైరీ ఇలాంటివి ఉన్నాయి, అవి వాటి యొక్క పాల కేంద్రాలు మనకు అందుబాటులో ఉన్నాయా లేవో చూసుకోవాలి. రెండోది, మంచి జాతిని ఎంపిక చేసుకోవాలి. ఏ జాతి పశువులు అంటే ఆవుల గేదెలు, ఆవుల్లో ఏ రకమైన జాతి ఎక్కువ పాల దిగుబడి ఇస్తాం? ఇప్పుడు మనము సంకర జాతి పశువులు ఉన్నాయి, జెర్సీ హెచ్ఎఫ్ అయితే దాదాపు 10 నుంచి 12 లీటర్లు, అలాగే హెచ్ఎఫ్ అయితే 15-16 లీటర్ల వరకు రోజుకు ఉత్పత్తి ఉన్నాయి. అలాగే గేదెలు, ముర్రా గేదెలు లేదా గ్రేడెడ్ ముర్రా, ఇవి 8 నుంచి 10 లీటర్ల వరకు వస్తుంది. తర్వాత ఏ రకమైన పాలకి డిమాండ్ ఎక్కువగా ఉందో మనం తెలుసుకోవాలి. మన ప్రాంతాల్లో ఎక్కువ మంది గేదె పాలని ఇష్టపడతా ఉంటారు. అదే మార్కెటింగ్ పరంగా చూస్తే ఆవు పాలని ఇష్టపడతారు. అంటే ఏ రకమైన పాలకి మన ఏరియాలో డిమాండ్ ఉందో దాన్ని బట్టి మనం జాతిని ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో దేశీవాళి పశువులకు సంబంధించిన అంటే గిర్ కానీ, సాహివాల్ కానీ, థార్పార్కర్ కానీ, ఒంగోలు కానీ, కంగాయం కానీ, వీటికి సంబంధించిన పాలకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. దాదాపు 100 నుంచి 120 రూపాయలు లీటరు అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశీవాళి పశువులకు సంబంధించినటువంటి పాలల్లో A2 ప్రోటీన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది. అది దాదాపు మనుషులకు వచ్చే 20 రకాల జబ్బులు నివారించేటువంటి శక్తి దానికి ఉండడం వలన ఈ పాలకి ఈ మధ్య కాలంలో ప్రాముఖ్యత పెరిగింది. అంతేకాకుండా ఈ దేశవాళి పశువులు ఆవులకు సంబంధించినటువంటి మూత్రము అలాగే పేడకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయంని ఎక్కువ మంది పాటిస్తూ ఈ పేడని అలాగే మూత్రంని జీవామృతము, ఘనజీవామృతము తయారు చేయడకు అలాగే చీడపీడల నివారణకి ఎక్కువగా వాడడం వల్ల దీనికి ఎక్కువ డిమాండ్. సో మనకి ఉన్న డిమాండ్ను ఆధారంగా చేసుకొని ఏ రకమైన పశువులు మంచివో సెలెక్షన్ చేసుకో. రెండోది, చాలామంది రైతులు చేసేటువంటి పొరపాటు ఏంటంటే సరైనటువంటి పోషణ అంటే కనీసము 10 పశువులకి 1 ఎకరా పశు గ్రాసాలని మనం పెంచుకో. మనం ఇప్పుడు పశువులు తీసుకొచ్చిన తర్వాత ఎవరిదో ఒక పొలం లీజు తీసుకోవడం కానీ లేదా మనకే ఉన్నటువంటి పొలంలో పశుగ్రాసాలు పెంచుకుంటే అవి పెరగడానికి 4 నెలలు పడుతుంది. ఈ లోపల ఈ పశువులకి మేత లేక వాటి యొక్క దిగుబడి బాగా తగ్గిపోయి అవి శరీరం యొక్క సైజు కూడా తగ్గిపోవడమే కాకుండా పాల దిగుబడి తగ్గిపోతుంది. ఆ విధంగా మనం డైరీ ఫామ్ లాస్లోకి వెళ్ళేటువంటి అవకాశం. మనం డైరీ ఫామ్ పెట్టాలి ఖచ్చితమైన ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో మొదటగా మనము నీటి పారుదల సౌకర్యం కలిగినటువంటి మంచి భూమిని మనం ఎన్ని అనిమల్స్ పెట్టాలి అన్నటువంటి దాన్ని బట్టి కనీసం 10 అనిమల్స్కి 1 ఎకరాని మంచి జాతి గడ్డి ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు అధిక దిగుబడి కలిగినటువంటి సూపర్ న్యాయ పేరు Co4, Co3 అలాగే లూర్సెర్ను, బర్సియంని అభివృద్ధి చేయడం జరిగింది. వీటిని మనం కనీసం 10 పశువులకు 1 ఎకరా చొప్పున మనం గడ్డి నాటుకొని పాడి పరిశ్రమ లేదా డైరీ ఫామ్ని స్టార్ట్ చేసే ముందే మనం వీటిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే షెడ్ల్. డైరీ ఫామ్ లాభాల్లో నడవాలి అంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. సరైనటువంటి షెడ్లు, వసతి గృహం అనేది చాలా అవసరం. ఎందుకంటే అవి వానకు, గాలికి, ఎండకు వాటి యొక్క ప్రభావం పశువుల మీద పడకుండా ఉండాలి అంటే ఎత్తైన ప్రదేశంలో గాలి వెలుతురు బాగా సోకేటట్టుగా, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్న చోట, తూర్పు పడమర దిక్కులుగా చూసుకొని సూర్యరశ్మి బాగుపడేటట్లు కనీసం 1 పశువుకి 3 చదరపు మీటర్లు స్థలం ఉండేటట్టు చూసుకొని షెడ్లు

0: మనం నిర్మించుకోవాలి. ఈ షెడ్లని సరిగ్గా నిర్మించుకోవడం వల్ల ఎత్తైన ప్రదేశాల్లో ఒకటి దోమలు, ఈగలు, అలాగే వాటి యొక్క వేస్ట్ అంటే పేడ కావచ్చు, మూత్రం కావచ్చు, ఇవన్నీ కూడా దూరంగా శుభ్రంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ షెడ్లు ఎప్పుడైతే మనం పరిశుభ్రంగా ఎలాంటి మురికి లేకుండా ఉంచుకోగలుగుతామో, పశువులకి ఈ దోమల బెడద కానీ, ఈగల బెడద కానీ, వాటి ద్వారా వచ్చే రోగాల బెడద కానీ, అలాగే పాల దిగుబడి, ఎందుకంటే ఎప్పుడైతే వాటికి సరైనటువంటి వాతావరణంలో మనం పెట్టామో పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. కాబట్టి వసతి గృహం అనేది పరిశుభ్రమైన వసతి గృహము, మంచి గాలి వెలుతురు ఉన్నటువంటి వసతి గృహము, అలాగే నీరు ఉన్నది చాలా అవసరం. తర్వాత పాడి పశువుల యజమాని, ఎందుకు అంటే చాలామంది గడ్డి వేస్తూ ఉంటారు. సమతుల్య ఆహారం అంటే ఏంటంటే అన్ని రకాల పోషకాలని పశువులకి సమకూరుస్తుందా లేదా అని ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకనంటే పశువులకు కూడా పాల దిగుబడి కరెక్ట్గా ఉండాలన్నా, వాటి యొక్క పెరుగుదల కరెక్ట్గా ఉండాలన్నా, సమయానుకూలంగా ఎదకొచ్చి కట్టుకోవాలన్నా కూడా వాటికి ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా సమపాళ్ళల్లో ప్రతిరోజు మనం అందించాల్సిన అవసరం ఉంది. చాలామంది రైతులు పచ్చిగడ్డి కడుపు నిండా పెడతారు, కానీ పచ్చిగడ్డిలో ఎక్కువ భాగం నీరు, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి, తక్కువ మొత్తంలో వైటమిన్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. తద్వారా అనిమల్ నుంచి మనం ఎక్కువ దిగుబడి రాదు. అందుకని ఈ ప్రోటీన్స్ని కూడా మనం సమకూర్చు, అలాగే ఫ్యాట్స్ కూడా మనం సమకూర్చు. దీనికోసం మనం గడ్డి జాతి రెండు రకాలు ఉంటాయి, ఒకటి లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు, వీటిని మనం వేయడం వల్ల అంటే ముఖ్యంగా లూసెర్న్ కానీ, బర్సీమ్ కానీ, పిల్లి పెసర కానీ, అలసంద కానీ, ఉలవలు కానీ, వీటిని మనం పశుగ్రాసంగా రోజు 3 నుంచి 5 కేజీలు పెట్టుకున్నట్లయితే పశువులకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ అందుతాయి. అలాగే ఈ నేపేరు గడ్డి కానీ, జొన్నలు కానీ, వీటిని మనం రోజు 1-15 కేజీల వరకు మనం మెతగా ఇచ్చినట్లయితే కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ అందేటువంటి అవకాశం. సో మన ఫ్యాట్స్ అధిక దిగుబడి అంటే ఎక్కువ పాలు ఇచ్చేటువంటి గేదెలకు కానీ ఆవులకు కానీ ఈ పశుగ్రాసాలతో పాటు మనం అదనంగా దాణా ఇవ్వాలి. చాలామంది తౌడు వేసి ఇదే దాణా అని అంటుకుంటుంటారు, దాణా వేస్తున్నాం సార్ అని చెప్తుంటారు, అది కాదు. దాంట్లో కావాల్సినటువంటి మినిమం 12-13% క్రూడ్ ప్రోటీన్, జీర్ణమయ్యేటువంటి పోషకాలు 85%, ఫ్యాట్స్, మినరల్స్ అన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే మనం దాణా వాడాలి. దాణాలు ఏముంటాయి? సహజంగా మనం దాణాని మనమే తయారు చేసుకుంటే బజార్లో కొనేటువంటి దానికంటే దాదాపు కేజీకి 5-6 రూపాయల కంటే తక్కువకే మనమే తయారు చేసుకోవచ్చు.
1: సేద్యపు సుద్ధుల కార్యక్రమంలో లాభసాటిగా పాడి పరిశ్రమ నిర్వహణ, ఈ అంశం గురించి రెడ్డిపల్లి పశుగ్రాసాల విత్తనోత్పత్తి క్షేత్రం సహాయ సంచాలకులు డాక్టర్ సి సుబ్రహ్మణ్యం తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు

0: నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనంపై పెంపుపైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన 8,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయని పేర్కొన్నారు. రియంబర్స్మెంట్ నిధులను దుర్వినియోగం చేసే సంస్థలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
1: ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంక్ ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కు అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
0: ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, రోడ్లు, పార్కింగ్, రవాణా, వేదిక, వైద్య, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశంలోనే తొలిసారిగా చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డు దారు హోల్డర్ కి, కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా త్వర తగ్గుతున్న మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ ని ప్రవేశపెట్టేటట్టు ముందడుగు వేస్తున్నాం. మరొక 20,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం సద్వినియోగం చేసుకోవచ్చు.
0: అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,800, కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి వి అనితతో కలిసి నిన్న పాల్గొన్నారు.

0: ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని చెప్పారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూబదిలీ నిబంధనలకు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి చట్టపరంగా గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు, ఇతర నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భారతీయులు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను అందుకునే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిరసనలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కనపెట్టి నియామకాలు చేపట్టారని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ. ఇందులో వన్యప్రాణి సంరక్షణ గురించి సంభాషిస్తారు శ్రీ ఎం హరి, శ్రీ జి నాగేశ్వరరెడ్డి. ఆ తర్వాత న్యాయ సలహాలు శీర్షికన ర్యాగింగ్ నిరోధక చట్టం, ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ కె లక్ష్మణాచారి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. ఈ ఉదయం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన డి ప్రతిమ. 8:35 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. 9:00 చలనచిత్ర గీతాలు. 9:00 దర్శకత్వం వహించిన సినీ గీతాలను విందాం. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 10:30 వాణిజ్య సందేశాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 14:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. సాయంత్రం 5:00 చిత్రసీమ, 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు, ఇందులో అల్లిరాణి బుర్రకథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ వై రాజారెడ్డి బృందం. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం జిల్లా కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు. 8:15 పార్లమెంట్ సమీక్ష. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 చలనచిత్ర గీతం. 8:45 శ్రీమతి సి సంజమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు జానపద సంగీతం కార్యక్రమంలో. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఈ రాత్రి 10:00 పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం. గానం డివి కనకదుర్గ, ఐవి సుబ్బారావు. ఊగే కొమ్మ.

డివి కనకదుర్గ, ఐవి సుబ్బారావు గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: ఆహ్వానించారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపైన చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమ, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధన వేగవంతం చేయడంపైన ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీమ్గా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలే ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపైన, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపైన సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు, వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపైన నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇదొక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు, ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో, ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడూ చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు, విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతను కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, A, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలు పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल

బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్

0: చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011 జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 7వ ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతివారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది. అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, మీడియాకు, స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో ఈరోజు యెల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు యెల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కే రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన మాందింగ్బామ్ జడోమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్జిందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈరోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం సరిగ్గా 7:15.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మధుసూదన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, ఇందులో వన్యప్రాణి సంరక్షణ గురించి సంభాషిస్తారు శ్రీ ఎం హరి, శ్రీ జి నాగేశ్వరరెడ్డి. ఇంకా న్యాయ సలహాలు శీర్షికన ర్యాగింగ్ నిరోధక చట్టం న్యాయవాది శ్రీ కె లక్ష్మణాచారి గారితో పరిచయం ఉంటుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ఏ సుభాన్. కార్యక్రమంలో ముందుగా ఒక పాట విందాం.

0: సీతారత్న అబ్బాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: GRT Jewelers సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT Jewelers, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: సమాచార వేదిక. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉండగా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం వద్ద సర్లా ఏవియేషన్ ఎయిర్ టాక్సీ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ల తయారీ ఖరారైంది. ఇప్పుడు కొత్త విమానాశ్రయం కూడా సాకారమైతే విమానయాన రంగానికి ఉమ్మడి జిల్లా కేంద్రంగా స్థానంగా మారనుంది. గతంలోనే కూడేరు వద్ద విమానాశ్రయ ఏర్పాటుకు సర్వే నిర్వహించారు, కానీ అక్కడ కొండలు అడ్డంగా ఉన్నాయని, కుదరలేదని తేల్చారు. ఆ సమస్యను అధిగమించేలా పాత విశాఖపట్నం విమానాశ్రయం తరహాలో వన్ సైడ్ ల్యాండింగ్ విధానాన్ని ఇప్పుడు ప్రతిపాదించారు. ఉద్యాన పంటల సాగులో అగ్రగామిగా నిలిచిన జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా కూడేరు ప్రాంతంలో ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పునః సర్వే నిర్వహణకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంగీకారం తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలోనే విమానాశ్రయం ఏర్పాటైతే రాయలసీమను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందని ఆయన తెలియజేశారు. గుంతకల్లు పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు కరోనా బారిన పడినట్లు వైద్యులు మంగళవారం ప్రాథమికంగా నిర్ధారించారు. 65 ఏళ్ల వయసున్న వృద్ధురాలు జ్వరంతో 2 రోజుల క్రితం వైద్యం కోసం గుంతకల్లు డివిజన్లో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పరీక్షలు చేసి కరోనా సోకినట్లు గుర్తించారు. వెంటనే సమాచారాన్ని అనంతపురం జిల్లా వైద్యాధికారులకు తెలియజేశారు. వారు ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలని కోరారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు వైద్య సిబ్బంది సాయంతో ఆమెను అనంతపురానికి తరలిస్తుండగా పరిస్థితి మెరుగైందని గుర్తించారు. అనంతరం

0: ఇంతకలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కోవిడ్ వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు రోగిని పరిశీలించి ధైర్యం తెలియజేశారు. పంటల బీమా గడువు ఈ నెల 31తో ముగియనుంది. అంటే ఇక 3 రోజులు మాత్రమే సమయం ఉండగా నమోదు ప్రక్రియలో ఫార్మర్ ఐడి, స్వీయ ధృవీకరణ పత్రం, వెబ్ల్యాండ్ అప్డేట్ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరికొన్ని సాంకేతిక పరిపాలన సమస్యలు వారిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. దాంతో కామన్ సర్వీస్ సెంటర్లు, మీసేవా కేంద్రాల చుట్టూ బార్లు తీరుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై యంత్రాంగం దృష్టి సారిస్తేనే బీమా సత్వర నమోదుకు అవకాశం ఉంటుందని కోరుతున్నారు. ఎందరో మేధావులను తయారు చేసిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పలువురు వక్తలు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 45వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. భువన విజయం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఆచార్య ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎస్కేయూ విసి ఆచార్య జ్యోతికుమార్, గౌరవ అతిథులుగా జేఎన్టీయూ విసి సుదర్శన్రావు, ద్రవిడ విశ్వవిద్యాలయం విసి చిన్నమల్లయ్య హాజరయ్యారు. ప్రధాన వక్తగా తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు రఘునాథ శర్మ పాల్గొన్నారు. రెక్టార్ ఆచార్య అనిత, రిజిస్ట్రార్ రమేష్ బాబు సభావేదికపై అతిథులుగా హాజరయ్యారు. జ్యోతికుమార్ ప్రసంగిస్తూ కరువు ప్రాంతంలో రైజింగ్ విశ్వవిద్యాలయం ఎస్కేయూ అని అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. జిల్లాలో అనేక పరిశ్రమలు రానున్నాయని తెలియజేశారు. అమరావతి ఛాంపియన్షిప్లో భాగంగా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో నియోజకవర్గంలోని అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలబాలికల అండర్17, 23 విభాగాల్లో వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ తదితర క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేశారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
2: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
3: Kia, movement that inspires.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఒక ప్రకటన. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయి సముద్ర మండలం, రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు రేపు రాత్రి 7:15 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం చావడి సంభాషణ, వన్యప్రాణి సంరక్షణ. ఈ అంశం గురించి శ్రీ ఎం హరి, శ్రీ జి నాగేశ్వరరెడ్డి సంభాషణ.

0: ఇప్పుడే మూలుగుతాండో ముక్కుతాండో చేతి కట్టు కట్టుకుంటా ఏమైంది
1: ఏమిటప్ప, అసలు కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, జన కట్టంగా అయిపోయింది.
0: అంటే నీకు ఈ మధ్య నువ్వు నెట్ లేకుండా బండి తోలుతాండవు, ఏం బండి
1: మీద సందులో నుంచి గబక్కన వచ్చి పెద్ద పంది తగిలి అట్లా ఒకటేసారి కాళ్ళు చేతులు రెండు ఇరిగిడప్ప.
0: కాదప్ప, ఊర్లో తిరిగాడేటప్పుడు సందుల్లో చూసుకొని ఏమే ఈ టర్నింగ్లు ఉంటాయి చూడే వంపులో, ఆడ మరసంగా నిదానంగా పోవాల.
1: అయినా అది ఉన్నట్లుండే సందులో నుంచి వచ్చినప్పుడు అసలు దిక్కే తెలియలేదు, దబాన్ తగిలితే అసలు ఒక్కటే పెడితే ఎట్లా.
0: నీ మాటకు నిజమే నాకప్ప, ఎందుకంటే మనసులో ఏదో కానొస్తారు, ఇది జీవిత పొట్టి కదా, బుడుగ్గని దూరింటది, నీకు దిక్కు తెలియదు, బ్రేక్
1: కొట్టినా పంత గట్టిగా ఉంది అసలు దాని శరీరము, దిక్కు తెలియదు చూసి లేదు నేను.
0: అంటే దానికి ఏం కాదు అట్లయితే,
1: అది ఏం లేచి అదే పైన అసలు
0: నువ్వు పడి లేలే,
1: ఇంకేం పడతావు అసలు. ఒకటేసారి ఇంకా ఆటోలు వేసుకొని బయట పిల్లలంతా వచ్చి ఆ రాజు వాళ్ళంతా చూసుకొని.
0: అదృష్టం బాగుందప్ప,
1: ఆ
0: రోజు చెయ్యి ఒకటి బెసికినది తూకం పడినది,
1: లేకపోతే
0: కాదు ఎట్లా అది, నువ్వు హెల్మెట్ కూడా పెట్టుకుంటా కాదు సరిపోయింది, లేకపోతే ఆ ఎంపాట్లు తగిలిన తలకి
1: అది లేకుండా తలకాయ లేదా పాడే పక్కన అన్ని బండరాళ్ళు ఉండే అంటే
0: మంచి పొద్దున లేచినావు.
1: అయ్యో చాలా మంచి పొద్దున లేచినానప్ప, అయినా రొంత కూడా మరి అవి ఏందప్ప, వాళ్ళు చూసుకుంటే వాళ్ళు అన్న రొంత అట్లా ఊర్లో కిడితే ఎట్లా అన్న.
0: చూస్తే కాదప్ప, వాళ్ళు చెప్తానే ఉంటారు ఊర్లోకి తోలకూడదు వాళ్ళకు, అంటే వేరే చోట జాగా ఇచ్చి ఆడ పెట్టుకోండి, ఒకవేళ ఈ ఊర్లో వచ్చిందంటే తినేవన్నీ మిగిలింటాయి కదా అట్లా అడుగులతో కొండపోయి దాంట్లో కేసుకోండి అని చెప్తానే ఉంటారు, మరి అలవాటు పని వాళ్ళు కదా అది కథ.
1: అందులో పడితే పర్రెప్ప, ఏడ నూనె లాయం పట్ల గిన్ తగిలితే ఏమైపోయేది,
0: ఏం చేసేది ఏం లేదప్ప, అది సమాచారము. ఇంకోటి అద్దృష్టం బాగుంటుంది నీకే,
1: చాలా బాగుందప్ప, పొద్దున్నే కుడి పక్కన లేచినట్లున్నాను
0: ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇది చూసుకోవాలి, నువ్వు చెప్పిన మాట నిజమే కాదనిలే, వాళ్ళు వస్తా అంటారు మామూలుగా అదే కాదప్పో, ఇంకా రకరకాలుగా ఈ మధ్య కోతులు కూడా ఎక్కువైతుండే, ఇప్పుడు ఏమి సిక్కకపోతే నగప్ప ఊళ్ళలోకి పడి తినేకి తిక్కితే చెట్లు ఉంటాయి కదా,
1: నాకు ఏం చెప్తాయి
0: దానిలో కూడా నీడ కాల కదా, ఏడ నున్నగా నీ అట్ల టోళ్ళు చెట్లు కొడతాడారు కదా, ఇంకా ఊర్లో
1: ఎందుకే వస్తే మాది కూడా
0: అట్లా కాదు నాకప్ప, నువ్వు చేసే పనే కదా అది, నేను అందుకు చెప్తాడా, అందుకు చెప్తాడా, అవునా కదా, నువ్వు తగినరిగినలే చెప్తి కదా.
1: ఏముందప్ప ఏదో తోటలో అడ్డం ఉంటావు,
0: సరేలే కాదు అన్నంత నువ్వు కోపించుకోవచ్చు అప్పుడే కాదు ఉన్నమాట,
1: పేరు కాకపోతే ఇంకో వైపు కొడుతుంటావు
0: ఎట్లయితే నేను కానీ మానుకోను అని చెప్పవు కదా నువ్వు.
1: ఏంటి కొడతానప్ప, ఇప్పుడు కొడితే కేసు అవుతుంది
0: ఇంకా అది అట్లా అట్లా వచ్చి ఏమే ఏడాడి వీళ్ళు ఆరబెట్టుకునేటివి అన్నీ తీసుకొని వెళ్ళిపోతాంటాయి, దాంట్లో కూడా వాళ్ళు ఏముంది పట్టుకొని అడవిలోకి ఇడిసల్లా, అర్థమైంది నాగప్ప.
1: అయ్యో ఇంకా ఇంకోటి చెప్పేది మర్చిపోతే, ఏందో లేక లేక రెండు నీళ్ళు ఉంటే అలసందకాయలు వేసుకోండి, నున్నకు రాత్రి రాత్రి 20 జింకలు వచ్చి మొత్తం తినిపోయిన తెల్లారి తలకి, నీకన్నారు నుడికేసుకుంటే గిత్తా అంటే నాకు లేవు నీకు లేవు.
0: ఇప్పుడు నువ్వు నా మీద అంటే కోపగించుకుంటావు కానీ గుజు నాగప్ప, దాని మీద కోపం వచ్చి నువ్వేమన్నా దాని కింద ఏసెగ్గిన పోతివి కేసు అవుతుంది చూడే.
1: ఇంకా అందుకే కదా నువ్వు భయపడి ఇచ్చింటేనే కదా, ముందు భయపడి ఏమనలేక పోండి అంటే పోవే, డమాకులు కూడా పెడితే అసలు ఏం జుమ్ అనడం లేదు అవి.
0: అట్లా కాదు మరసంగా నువ్వు కంచెట్టుకోవాలా నాకప్ప.
1: ఏం కంచెప్ప, ఏం సీన్లకి ఆడ తెచ్చేస్తామప్ప, కంచెత్తే నువ్వు బోలు చెప్తావు పోతున్నాయి,
0: కూలీలు పడతాయని నువ్వు కూడా రోంత రొంత ఎత్తుకి పెట్టించుకోవాలా, అవేం జింకలు ఎగుడతాయనుకో, అయినా
1: ఏమి ఎగురుతాయి, తెల్లారి తెలకి మొత్తం నా అలసంద బుడ్లు అని తినిపోయినాయి, ఒక్కటి లేవు బోడికి అయిపోయినాయి.
0: అంటే ఈసారి ఇంటికి వస్తే నాకు అలసంద వడలు లేవు అట్లయితే.
1: ఏం అలసందులు అప్ప, ఉడికేసేకే లేవు ఇంకా అలసంద ఓడలకి పోతే. దీనిలన్నిటికీ ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చేయాలి కదప్ప, నువ్వేమో దాన్ని పట్టుకోకూడదు ఏమనకూడదు అంటే బాగానే ఉంది, కేసు అవుతుంది కరెక్ట్. మరి తినిపోతే ఎవరు మాకు ఆరగాలం ఇంకేముంటాయి.
0: ఒక మాట చెప్తున్నా, ఎవరిది తప్పు, మందే కదా నాకప్ప,
1: మళ్ళీ మందే కదా అంటే మేమేం జింకలు ఏమన్నా పెంచినామా?
0: కాదు, నీ చిన్నప్పుడు మనం ఇంట్లో ఏటి వరకు కట్టుకున్నట్టు ఎంత దూరం ఉండే, ఇప్పుడు ఆడ అడవిలోకి కూడా వెళ్ళిపోయినా ఇంట్లో, మరి ఇంకా ఏటకు వస్తాయి ఊర్లోకి రాకుండా నాకు తెలియక అడుగుతా నాకప్ప.
1: అట్లా కాదు వస్తాయంటే దానికి గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా పట్టుకుపోయి ఎడన్నా ఇడిసి రొంత మడసంగా దానికి మేత గీత పెట్టే చూసే బాధ్యత ఉందా లేదు వాళ్ళకి?
0: ఇప్పుడు అంటే అడవి అన్నా తగ్గింది నాకప్ప,
1: అది లేదు
0: ఏడ తినేకి చూపుతాయి ఆడికి వస్తా అంటే అది సమాచారం. నువ్వు వేసుకుంటావు కదా అలసందలు, మా పచ్చకుండా అని పడినాయి.
1: మళ్ళీ అది ఏందో నువ్వు కరెంట్ సోలార్ వేసుకోమంటే అది వేసుకుంటే మళ్ళీ అది కూడా ఏమన్నా అయితే మళ్ళీ మా మీద
0: ఏం కాదు అంటే లేదు కానీ, అంటే ఇవన్నీ మరసం చేసుకుంటే ఒకవేళ తగిలినా అది శాక్ కొడతాను ఇంక అట్లే వెనక వీక్తాయి. ఇట్లా నువ్వు లెక్క ఖర్చు అవుతుందని నేను కేటేస్తావు, నువ్వు
1: ఎనకేటెత్తావు, నాలుగేళ్ళు పొద్దాయో శనికే బుడ్డు పని లేదు ఏంది లేదు, మరి అటు నుంచి వస్తాయి దుడ్డు కావద్దా ఏమన్నా.

0: అయినా నువ్వేమో అప్పు చేసేది తెలిసినావా నాకు తెలియక,
1: మనం అప్పు చేయండి ఎట్లా బతుకోమా,
0: అట్లా కాదు నున్నకు పోయి కదా అంటాడా నేను, అదేదో ఇప్పుడు
1: నున్నకు పోయింది తప్ప
0: పావులతో పోయింది, ఇప్పుడు ముప్పావుల
1: ఏదో ఒకటి వేసుకుంది కానీ నాకు బతికే తట్టలేదు ఈ పొద్దు ఏదో నాకు బాగా.
0: ఇది కూడా నువ్వు అన్నట్లుగా ఇప్పుడు వాళ్ళ అటవీ శాఖలు ఉండారే వాళ్ళు మట్సం చేయలేదు అండి
1: ఏదో ఒకటి, కానీ
0: ఊర్లోకి రాకోకుండా దానిలోనే మామూలుగా
1: కొంచెం మళ్ళీ డాక్టర్ తాగి పొల్లప్పంగా నొప్పి తగ్గలేదు పోయేస్తానప్ప.
0: అట్లా కాదు ఇప్పుడు నువ్వు డాక్టర్ గారి గారికి పోయినా కానీ అది తీసుకునే మందులు మడసంగా తీసుకో, ఊర్లోనే ఇవ్వాలని నీకు కావాలా టైంకి తీసుకుంటే అది మర్చిపోతావు,
1: లేదు
0: లేకపోతే మింగితే ఎక్కువ మింగుతావు, ఎట్లని ఇబ్బంది మరి నాకు ఇబ్బంది ఏమన్నా
1: పాప.
2: చావడి సంభాషణలో వన్యప్రాణి సంరక్షణ గురించి శ్రీ ఎం హరి, శ్రీ జి నాగేశ్వరరెడ్డి గారిల సంభాషణ విన్నారు. ఒక ప్రకటన, రోడ్ సైడ్ సంస్థలో మహిళలకు ఆగస్టు 4వ తేదీ నుండి బ్యూటీ పార్లర్ అలాగే టైలరింగ్ నందు ఉచిత శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని సంస్థ డైరెక్టర్ పి జాహ్నవి కీర్తిప్రియ తెలియచేశారు. ఈ శిక్షణకు గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ మహిళలు అర్హులు, వయస్సు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు కలిగి ఉండాలి, అలాగే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. శిక్షణాకాలంలో శిక్షణతో పాటు భోజనం మరియు వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడతాయని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరింత సమాచారం కోసం 9492764384 నెంబర్ను సంప్రదించాలి. ఫోన్ నంబర్ మరొకసారి 9492764384. ప్రకటన విన్నారు.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు ఒక పాట విందాం.

0: పంతులమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు న్యాయ సలహాలు శీర్షికన ర్యాగింగ్ నిరోధక చట్టం. న్యాయవాది శ్రీ కె లక్ష్మణాచారి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ఏ సుభాన్.
1: ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సులు ప్రారంభమయ్యే రోజులు ఇవి. ఒకవైపు ఎంసెట్ కౌన్సిలింగ్లు, మెడిసిన్ కౌన్సిలింగ్లు స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయిన తర్వాత కళాశాలలు ప్రారంభమవుతాయి, విద్యార్థులు చేరడం అన్నది జరుగుతుంది. చేరిన తర్వాత ఈ విద్యా వ్యవస్థలో ఈ మధ్యకాలంలో ఒక భూతం అన్నది పుట్టినట్టు మనకు తెలుస్తోంది. అది ర్యాగింగ్ అని చెప్పేసి ఈ విద్యార్థులు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు, సమాజంలో కూడా చెప్తున్నారు. ఈ

0: ఈ విషయాలన్నీ చర్చించుకోవడానికి ఇవాళ ప్రముఖ సీనియర్ న్యాయవాది లక్ష్మణాచార్య గారిని మన స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి లాయర్ గారు.
1: నమస్కారం అండి.
0: లాయర్ గారు, అంటే ఈ ర్యాగింగ్ అన్న పదానికి నిర్వచనం ఏంటో చెప్తారా?
1: ఈ ర్యాగింగ్ అనేటువంటిది ఈ వికృత రూపం దాల్చడానికి ముందు విద్యా సంస్థల్లో ఒకరికొకరు సాన్నిధ్యం పెంచుకోవాలా అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఏర్పాటైండేటువంటి యొక్క సత్సాంప్రదాయం వికృత రూపం దాల్చి దానివల్ల కలిగిండేటువంటి యొక్క దుష్పరిణామాల వల్ల ఈ ఉన్నటువంటి యొక్క చట్టాలు అనేటువంటిది సరిపడక ఒక కొత్త చట్టం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిరోధక చట్టము 1997లో చేయడం జరిగింది. దాంట్లో స్థూలంగా ఈ ర్యాగింగ్ అనేటువంటిది ఏం చెప్తాడంటే ఒక విద్యార్థిని ఆయన ఫ్రెషర్ కావచ్చు
0: సీనియర్
1: కావచ్చు ఎవరైనా సరే ఒక విద్యార్థిని అవమానపరచడం లేదా అవమానపరిచేదానికి అవకాశం ఉండేటువంటి యొక్క
0: చర్యలు
1: ఒకటి
0: దూషించడము, వెకిలి చేష్టలు చేయడము ఇలాంటివన్నీ
1: కూడా ఒక విద్యార్థిని భయభ్రాంతుని చేసేటువంటిది కూడా లేదా ఈ దాని భయభ్రాంతుడి చేయడానికి చేసేటువంటి యొక్క చర్యలు ఒక విద్యార్థిని బెదిరించడం లేదా గాయపరచడం ఈ గాయపరచడానికి అవకాశం ఉండేటువంటి యొక్క చర్యలన్నింటినీ కూడా
0: అంటే అవి మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించడం
1: అనేటువంటిది వస్తుంది. స్థూలంగా చెప్పాలంటే చాలా అర్థమయ్యేటువంటి విధంగా ఒకరిని బాధించి ఎదుటి వాళ్ళని బాధించి ఇతరులు సంతోషపడడం అనేటువంటిది ర్యాగింగ్. దాన్ని మామూలుగా ఆంగ్లంలో చెప్పాలంటే శాడిస్టిక్ ప్రెజర్, ఒకరి బాధను మనం వారి యొక్క ఎంజాయ్ చేయడం అనేటువంటి దాన్ని ఏ రకంగానైనప్పటికీ కూడా ర్యాగింగ్ అనేటువంటిది చేశారు. ఈ చట్టం చేశారు. శిక్షల గురించి ఇప్పుడు మనం తీసేదానికి ముందు నివారణ చర్యలు ఈ యొక్క ర్యాగింగ్ అనేటువంటిది ఏ రకంగా ఈ యొక్క సంస్థలు ఇవన్నీ చేశారు, ఈ యొక్క ర్యాగింగ్ చట్టం యొక్క లక్ష్యం నెరవేరిందా లేదా అనేటువంటి దాని గురించి మాట్లాడుకోవడం బాగుంటుంది. ఈ ర్యాగింగ్ చట్టం 97లో చేసినప్పటికీ కూడా ఆ చేసినటువంటి యొక్క లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో తర్వాత జరిగినటువంటి యొక్క దుష్పరిణామాల వల్ల దీంట్లో ఈ ర్యాగింగ్ చట్టానికి సంబంధించి ఓన్లీ పోలీస్ హ్యాస్ టు వాళ్ళ యాక్షన్ తీసుకునేటువంటి వాళ్ళు. సో అట్లాంటి దీంట్లో ఆశించినటువంటి యొక్క ఫలితాలు కాకుండా ఈ యొక్క సూపర్వైజింగ్ అనేటువంటిది జరగకపోవడం,
0: అంటే మీరు అంటున్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 97లో చట్టం చేశారంటున్నారు కదా ర్యాగింగ్ చట్టం, దాని ఫలితాలు అంటే
1: దాని యొక్క
0: లక్ష్యం చేరుకోలేదు
1: అంటే దానివల్ల ఈ ర్యాగింగ్ అనేటువంటిది నిరోధక చట్టం అని చెప్పినారో అది నిరోధించకపోవడం వల్ల ఏమైపోయింది, జరిగిన దుష్పరిణామం వల్ల మనం ఈరోజు చూస్తున్నాం మన పరమోన్నత న్యాయస్థానం వాళ్ళు ఎక్కడైతే మిగతా బ్రాంచెస్ ఫెయిల్ అయినాయో అప్పుడు వారు కలగజేసుకుని చేయడం అనేటువంటిది జరిగింది. ఆ స్టేజ్లో
0: సుప్రీంకోర్టు
1: వాళ్ళు 2007లోను 2009లోను వారి ముందు వచ్చినటువంటి యొక్క కేసులను పరిశీలించి ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ను నియంత్రించేటువంటి యొక్క పరిధి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేటువంటి దానికి ఉంది కాబట్టి వారు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. దీన్ని ఏ రకంగా నివారించాలా అనేటువంటి దీంట్లో దానికి మూడు విషయాలు చెప్పాడు. ఒకటి, ఏ రకంగా నిషేధించాలి, ఏ రకంగా నిరోధించాలి, ఏ రకంగా నిర్మూలించాలి
0: అవునండి,
1: హౌ టు ప్రొహిబిట్ ప్రివెంట్ అండ్ ఎలిమినేట్ దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వడం అనేటువంటిది వాళ్ళు అడిగితే
0: సుప్రీంకోర్టు
1: వారు ఇచ్చారన్నమాట. ఇస్తే దానికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్కు ఈ యొక్క దీన్ని ఈ యొక్క నిబంధనలన్నింటినీ కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. దీంట్లో
0: గైడ్లైన్స్ ఎట్లా ఫాలో కావాలి ఈ ర్యాగింగ్ అనే దాన్ని నిరోధించడానికి నిర్మూలించడానికి,
1: ఈ దీనికి సంబంధించి ఎటువంటి విద్యా సంస్థ అయినా కూడా అది ఒక యూనివర్సిటీనే కానక్కర్లేదు, అది
0: మెడికల్ కాలేజ్ కానీ ప్రభుత్వ కళాశాల కానీ ప్రైవేట్ కళాశాల కానీ,
1: అదే కాకుండా ఈ విద్యార్థులకు కాకుండా టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించిండేటువంటి యొక్క వారికి కూడా
0: స్టాఫ్కు
1: సంబంధించిన కూడా గైడ్ లైన్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేయడం అని జరిగింది. ఈ రకంగా చేసిన తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తారంటే అది మనం ఇంతకుముందు చెప్పాము ర్యాగింగ్ గురించి చెప్పినప్పుడు భయభ్రాంతులు చేయడం

0: అవమానపరచడం కాకుండా, ఎప్పుడైతే ఈ ఆ చట్టం అనేటువంటిది ఎఫెక్టివ్ గా సమర్థవంతంగా చేయలేదో, వీళ్ళు చాలా చర్యలు ర్యాగింగ్ కింద తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏదైనా ఒక వ్యక్తి ఒక విద్యార్థిని గురించి రాత మూలకంగా కానీ మాట ద్వారా కానీ తీసేయడం,
1: చేష్టల ద్వారా కానీ
0: వాళ్ళను తీర్చి హింసించడం అనేటువంటిది, లేదా కొద్దిగా పోయి ఒక దౌర్జన్యంగా వారి పట్ల
1: బిహేవియర్ చేయడం
0: అనేటువంటిది, తర్వాత వారి యొక్క విద్యకు సంబంధించి అకాడమిక్ దీని గురించి పర్స్యూట్ లో వీళ్ళు దాన్ని కలుగజేసుకోవడం, అదొకటి. తర్వాత వారికి అనవసరమైనటువంటి యొక్క పనులు, అంటే వారికి మనసుకు వ్యతిరేకంగా కొన్ని పనులను పురమాయించడం అనేటువంటిది కూడా వాడు చేయకూడదు. తర్వాత ఫైనాన్షియల్గా ఎక్స్ట్రాక్షన్ చేయడం, ఎవరికి డబ్బు ఉంటుంది
1: అవునండి,
0: వీళ్ళు ఇంటి నుంచి తెప్పించుకుంటారు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించి వీళ్ళకి పంపిస్తుంటారు, వానికి వచ్చిండే అటువంటి ఒక డబ్బును నువ్వు తీసుకొని రా, నాకు మాకు ఈరోజు పార్టీ
1: ఈ రకమైన
0: బెదిరింపులు కూడా వస్తుంది. ఫిజికల్గా అంటే ఈ రకమైనటువంటి శారీరకంగా కూడా
1: హింసించడం,
0: ఈ జెస్చర్స్గా కానీ శారీరకంగా కానీ బాధించడం అనేటువంటిది, మాటల ద్వారా. నెక్స్ట్ ఈ వీటి వలన అన్నిటి వలన కూడా వారికి ఉన్నటువంటి యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా
1: దెబ్బతీయడం
0: అనేటువంటి ఏ చర్య అయినా కూడా ఈ రకమైనటువంటి
1: ర్యాగింగ్ చట్టం కిందకి వస్తుంది,
0: ర్యాగింగ్ కిందకి వస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ చెప్పిన తర్వాత వాడు ఏం చెప్పాడంటే, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అందరూ కూడా దీన్ని ఏది అమలు చేసేటువంటి దాంట్లో సహకరించాలా అనేటువంటి చెప్పారు. అది చెప్పడం కాకుండా వాడు ఏం చేశాడంటే, కొన్ని స్టెప్స్ ఏ రకంగా మీరు
1: ఏ రకమైన చర్యలు
0: తీసుకోవాలి, ముఖ్యంగా వాడు ఏం చెప్తాడంటే, ఈ సీట్ల కోసము ఎవరైనా కూడా మా యొక్క ఇన్స్టిట్యూషన్లో చేరండి అని చెప్పే ప్రాస్పెక్టస్ కానీ బ్రోచర్స్ కానీ రిలీజ్ చేసినప్పుడు ప్రముఖంగా ఈ గైడ్ లైన్స్ ప్రముఖంగా చెప్పాలి. మీరు ఏ రకంగా
1: మా విద్యా సంస్థలో ర్యాగింగ్కు సంబంధించి మేము ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామన్న విషయాన్ని కూడా ప్రింట్ చేయాలి అని అంటారు.
0: ప్రింట్ చేసి ప్రాచుర్యంలోకి తీసుకురావాలి, బ్రోచర్స్ కానీ ప్రాస్పెక్టస్ లో కానీ
1: ఓరల్ గా కానీ
0: ప్రతిదీ. ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా ర్యాగింగ్ అనేటువంటిది, ఈ రకమైనటువంటి చర్యలు అన్ని ర్యాగింగ్ అనబడతాయి, ఒకవేళ చేసినట్టయితే ఎటువంటి
1: అంటే మా విద్యా సంస్థ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఆ వ్యక్తులపై,
0: ఆ చర్యలు కనుక తీసుకున్నట్టయితే మీకు ఎటువంటి శిక్షలు ఉంటాయి, వాటిని గురించి అంతా కూడా ప్రముఖంగా వాళ్ళకు
1: తెలియజేయాల్సి ఉంటుంది
0: బ్రోచర్లో తెలియాలి. అంటే మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి చేసేటప్పుడు మాకు తెలియదు అని అనుకుండా. అదే కాకుండా మరొకటి కూడా చెప్పినాడు, ఇప్పుడు మనకు అందరికీ తెలుసు ఇంతకు ముందు అయితే టెలిఫోన్ ల్యాండ్ లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు సెల్ ఫోన్లు
1: వచ్చినాయి,
0: ఇమీడియట్ గా ఈ సెల్ ఫోన్ ద్వారా గానీ మామూలు ఏ నంబర్కి చేయాలనేటువంటి, అది ప్రిన్సిపాల్ కు చెప్పాలన్నా ఎవరికి
1: చెప్పాలన్నా
0: ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చి
1: ర్యాగింగ్ కు సంబంధించిన
0: హెల్ప్ లైన్
1: వ్యక్తులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఆ ఫోన్ నంబర్ కు చేస్తే సహాయం లభిస్తుంది.
0: ఈ హెల్ప్ లైన్ అనేటువంటిది మీరు నంబర్ చేస్తే ఇమీడియట్ గా మీకు తగిన చర్య తీసుకోవడము లేకుండా మిమ్మల్ని తప్పించడము చేయబడుతుంది అనే ఒక హెల్ప్ లైన్. మొన్నటి వరకు జస్ట్ ఒక కొన్ని సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాలు ఒక వెబ్సైటే క్రియేట్ చేశాడు. ఈ వెబ్సైట్
1: వెబ్సైట్ కు వాళ్ళ ఇబ్బందులు తెలియజేస్తే వెంటనే చర్య తీసుకోవడం,
0: దానిపైన విచారణ చేసి ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళపైన అంతా కూడా చర్య
1: తీసుకుంటారు.
0: అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, ముఖ్యంగా ఆ ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్ తీసుకునేటువంటి వాళ్ళు ఒక ప్రమాణ పత్రిక ఇవ్వాల్సి ఉంటుంది.
1: విద్యార్థిని చేర్పించుకునే సమయంలో
0: విద్యార్థి ఎవరినైనా సరే ఒక ప్రమాణ పత్రిక ఇవ్వాల్సి ఉంటుంది. ఏమని, ఈ మనం బ్రోచరు ప్రాస్పెక్టస్ లోనే ఇవన్నీ చెప్పుంటాం,
1: అవునండి,
0: అవన్నీ నేను చదువుకున్నాను, నాకు అర్థమైంది,
1: వీటన్నింటి లోబడి
0: దానికి అనుగుణంగా నేను నడుచుకుంటాను అని ఆ అమ్మాయే కాదు, రేపొద్దున్నే మన వాళ్ళు మైనారిటీ తీరినటువంటి వాళ్ళు ప్రమాణ పత్రిక ఇస్తారని చెప్పి గార్డియన్ కూడా ఒక ప్రమాణ పత్రిక,
1: తల్లిదండ్రులు కానీ లేదా సంరక్షకుడు కానీ
0: వారు
1: కూడా సంతకం చేయాలి,
0: వారు కూడా అఫిడవిట్ ప్రమాణ పత్రిక వాళ్ళది సపరేట్ గా ఉంటుంది, ఆ ప్రమాణ పత్రిక వాళ్ళు కూడా ఇచ్చుకోవాలి,
1: కాలేజీలకు ఇవ్వాలి అడ్మిషన్ టైంలో.
0: ఇది ఇన్స్టిట్యూషన్ కు సంబంధించి ఉండేటువంటిది చేరేటప్పుడు. కొంతమంది హాస్టల్స్ లో జాయిన్ అవుతుంటారు,
1: అవునండి,
0: అక్కడ కూడా ఇలాంటి ప్రమాణ పత్రిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఈ ప్రమాణ పత్రిక అక్కడ ఇచ్చుకోవాలి. అది కాకుండా వాళ్ళు అనొచ్చు గవర్నమెంట్ హాస్టల్ అటాచ్డ్ అని, కొన్ని చోట్ల బయట ఉంటాయి హాస్టల్స్.
1: అవునవును,

0: ఆ హాస్టల్ వాళ్ళకు కూడా వీళ్ళు ఈ ప్రమాణ పత్రిక అనేటువంటిది ఇచ్చుకోవడం అనేటువంటిది చేయాలి.
1: అంటే ఆ పేరెంట్స్ కానీ ఆ విద్యార్థులు కానీ ఆ ప్రమాణ పత్రిక మీద సంతకం పెట్టి ఇవ్వాలన్నమాట, అనుగుణంగా నడుచుకుంటాను నేను అని. భవిష్యత్తులో ఏమైనా పొరపాట్లు చేస్తే దాన్ని బట్టి వీళ్ళు వాళ్ళపైన ఆ వ్యక్తులపైన చర్యలు తీసుకోవడం.
0: నీకు అన్ని తెలుసు, ఎందుకంటే దే కెనాట్ ప్లీడ్
1: మాకు తెలియదు ఈ విషయం అని,
0: ఏదో చేసినాము అనేటువంటి లేదు. అదే కాకుండా ఇంకోటి చెప్తున్నాడు, ఇది ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడు బయటికి టీసీలు కానీ లేకుండా అంటే స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ యాజమాన్యం ఎవరి నుంచి అయితే టీసీ బయటకు వస్తున్నాడో ఆయన ఎటువంటి వాడు అనేటువంటి సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఎందుకంటే వాడిపైన నిఘా పెట్టడానికి, అందరిపైన నిఘా పెట్టడం అనేటువంటిది కష్టం
1: కష్టం.
0: కాబట్టి ఎవరు పొటెన్షియల్గా ఉండేటువంటి డేంజర్ ఉన్నారో అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కాండక్ట్ గురించి ఒక సర్టిఫికెట్
1: మెన్షన్ చేయాలి.
0: మీరు అప్లికేషన్తో పాటు ఆ రకమైనటువంటిది కూడా ఉండాలి అనేటువంటిది చెప్తాడు. అలా కాక నెక్స్ట్ మరొకటి ఏమిటంటే, ఈ దీంట్లో వాడు చేరతాడు, ఇవన్నీ తీసుకున్న తర్వాత
1: సంస్థలో
0: చేరతాడు. చేరిన తర్వాత యాజమాన్యం కూడా చేరిన కొన్ని రోజుల తర్వాత ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్లో వీళ్ళందరికీ కూడా ఈ ఏ రకంగా అయితే అంటే కౌన్సిలింగ్ అనేటువంటిది ఇచ్చి అదే
1: సమావేశాన్ని
0: వాళ్ళకు కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చి వాళ్ళు ఏ రకంగా ఈ ఉండ నడుచుకోవాలి,
1: నడుచుకోకపోతే
0: ఏ రకంగా ఉంటాయి అనేటువంటి ఒక విషయాన్ని కూడా
1: తెలపాలి
0: తెలిపి దాన్ని ఆ రకంగా నివారణ చేసేదానికి ఉంటుంది. అదే కాకుండా ముఖ్యంగా ప్రముఖంగా ఉండేటువంటి యొక్క స్థలాల్లో పోస్టర్స్ పెట్టమంటాడు, యాంటీ ర్యాగింగ్ స్లోగన్స్తో పోస్టర్స్ అనేటువంటిది పెట్టాలి. అంటే ఏమి, యాంటీ ర్యాగింగ్ ఒకటి, దిస్ ఇన్స్టిట్యూషన్ ఈస్ యాంటీ ర్యాగింగ్ ఫ్రీ
1: అని చెప్పేసి
0: అని ఇట్లా యాంటీ ర్యాగింగ్ వల్ల ఎటువంటి శిక్షలు ఉంటాయి, మీ భవిష్యత్తును అనవసరంగా మీరు నాశనం చేసుకోవద్దండి, ఒక ఆవేశానికో ఒక రకమైనటువంటి ఒక క్షణికమైనటువంటి దీంట్లో మీకు ఉండేటువంటి ఉద్యోగ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దండి అనేటువంటి యొక్క విషయాలను తెలియజేస్తూ పోస్టర్స్ అవి కూడా తాను పెట్టమన్నాడు. అదే కాకుండా ప్రతి ఒక్క చోట అనమాట వారు ఆ ఇన్స్టిట్యూషన్లో కొద్దిగా ఉండి కాలం గడిపేది వరకు లీఫ్లెట్స్ ఇవ్వమన్నాడు,
1: కరపత్రాలు కూడా పంచండి
0: పంచండి అని. సరే, ఇవన్నీ వాళ్లకు తెలియజెప్పడం అనేటువంటిది జరుగుతుంది
1: ఒక మార్గం.
0: అదే దీన్ని ఇంప్లిమెంట్ అనేటువంటిది కూడా చేయాలి.
1: నిజమేనండి, అది ఎంత మాత్రం అమలు జరుగుతోంది ఆ విద్యా సంస్థల్లో అన్న దానిపైన కూడా దృష్టి పెట్టాలి,
0: దృష్టి పెట్టాలి. కాబట్టి దానికి వాళ్ళు ఏం చెప్తారంటే, యూ హ్యావ్ టు కాన్స్టిట్యూట్ కమిటీస్ అంటారు.
1: అంటే ప్రత్యేకంగా ఈ ర్యాగింగ్ నివారణకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయి ఆ విద్యా సంస్థలో
0: అనేటువంటిది ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్తాడు అన్నమాట. ఆ కమిటీస్ ఏర్పాటు చేయడంలో ఇప్పుడు అంటే దే వాళ్ళు పేరెంట్స్, స్టూడెంట్స్, స్టాఫ్ వీళ్ళను కూడా
1: ఇన్వాల్వ్ చేయాలన్నమాట
0: కమిటీస్ లో. ఇన్వాల్వ్ చేసి ఆ కమిటీలో ఇన్వాల్వ్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కమిటీలో వాళ్ళందరినీ వేసుకుని వాళ్ళు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ కమిటీకి నివేదించుకునేటట్టు. సరే, కమిటీకి నివేదించుకునేటువంటిది జరిగిన తర్వాత జరగకముందు ఏం చేయాలనేటువంటి యొక్క ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి దానికి ఏం చేయాలన్నాడంటే, మీరు ఒక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ని మెయింటైన్ చేయమంటాడు.
1: అంటే విజిలెన్స్ ఉన్నట్టు అనమాట. అంటే ఈ అక్కడ ఉండే విద్యార్థులకు వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఒక స్క్వాడ్ లాంటిది సూపర్వైజ్ చేస్తూ ఉండాలి అని అంటారు ఆ సంస్థలో.
0: ఆ సంస్థలో ఒక స్క్వాడ్,
1: ఎక్కడైనా ఇట్లాంటివి జరుగుతున్నాయంటే వాళ్ళ నిఘాలో వచ్చిందంటే అది ముందుగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇట్లాంటి స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయండి విద్యా సంస్థలో అని చెప్పేసి గైడ్ లైన్స్ ఉందంటే అంటారు.
0: ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ రికమెండేటువంటి కమిటీ దట్ ఈస్ నామినేటెడ్ బై ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఆ సంస్థ యాజమాన్యపు హెడ్ ఉంటాడే పెద్ద, ఆయన చేయాలన్నమాట. ఎవరెవరు ఉంటారు, సివిల్ వాళ్ళు, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ మీడియా, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్, ఈ వీళ్ళంతా కూడా అంటే ఓల్డ్ ఫ్రెషర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా
1: ఈ కమిటీలో మెంబర్లుగా నియమించడానికి ఇలాంటి వాళ్ళని ఉంచాలి అని అంటుంది.
0: అది ఎందుకంటే అందరూ కూడా రిప్రజెంటేషన్ ఉన్నట్టయితే వాళ్లకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కమిటీని
1: ఈ రకంగా ఉండాలి కమిటీలు అని అంటుంది.
0: దాని తర్వాత ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేసుకున్న ఈ స్క్వాడ్ ఏం చేయాలంటే సర్ప్రైజ్
1: విజిట్స్
0: ఉండాలి, హాస్టల్స్ కానీ తర్వాత ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో
1: క్యాంటీన్
0: క్యాంటీన్ లోను వాటికి సంబంధించిన దీంట్లో
1: స్థలాల్లో

0: ఈ స్క్వాడ్ సూపర్వైజ్ చేస్తూ
1: చేస్తూ ఎక్కడన్నా ఇట్లాంటిది ఏదైనా
0: జరిగేందుకు ఆస్కారం ఉందా,
1: ఆస్కారం ఉంది
0: అలాంటి ప్రదేశాల్లో నిఘా వేసి ఉండాలని
1: అదేనమాట. తర్వాత వాళ్ళు విచారణ చేయడము, చాలా ప్రతి ఒక్కరికి కూడా ఈ అందరికి ఏదో ఒకటి చేశాడంటే వానికి కూడా ఒక అవకాశం ఇచ్చి ఎందుకు ఇలా చేసావు అనేటువంటిది చేస్తూ ఉండేది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇవన్నీ జరిగిన తర్వాత అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఎవరైతే ఈ రకంగా చాలా ఈ యొక్క దీన్ని నిబంధనలను నియమావళిని తూచా తప్పకుండా ఉండి ర్యాగింగ్ను కొద్దిగా నివారణ చేసినాడో వాళ్లకు ప్రోత్సాహకరంగా ప్రశంసా పత్రాలు ఇవ్వడం కూడా ఇందులో ఒక భాగం,
0: అది కూడా ఒక పార్ట్గా చేర్పించినారన్నమాట.
1: ఆ రకంగా చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఈ ఈ పద్ధతిలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా చేయాలి. ఇది మనం ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పాం, హాస్టల్స్ లో కూడా
0: ఇవే నియమాలు నిబంధనలు
1: హాస్టల్స్ లో. ఎందుకంటే హాస్టల్స్ లో వార్డెన్స్ ఉంటారు, ఆ వార్డెన్స్ వాళ్ళు కూడా ఈ రకమైనటువంటిది కాన్స్టిట్యూట్ చేసుకుంటూ, ఎందుకంటే విద్యాలయం
0: కమిటీని బాడీని ఏర్పాటు చేసుకోవాలి, ఆ తర్వాత ఒక స్క్వాడ్ ని కూడా ఏర్పాటు చేసుకోవాలి, సేమ్ నిబంధనలు వర్తిస్తాయి.
1: సో ఈ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఎప్పుడో వారానికి ఒకసారి మాట్లాడము అవన్నీ చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. ఆల్వేస్ 24 అవర్స్ వాళ్లకు ఈ రకమైన హెల్ప్ లైన్లకు తర్వాత కమ్యూనికేషన్స్ కు యాక్సెస్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. అది తప్పకుండా చేయాలి.
0: అంటే అక్కడ ఉండే సంస్థ ఏర్పాట్లు అన్నింటినీ చేసి తీరాలి
1: కంపల్సరీగా. ఇది ఒకవేళ ఎవరైనా సరే ఈ రకమైనటువంటి దీన్ని గన
0: వైలేట్ చేస్తే
1: చేసినట్టయితే ఈ దీంట్లో యాక్షన్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత
0: ఆ సంస్థ మీద ఎటువంటి చర్యలు
1: ఉంటాయి, చర్యలే కాదు ఆయన ఎటువంటి చర్య తీసుకోవాలి, 24 గంటల లోపల పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయాలి, 24 అవర్స్ లోపల
0: ఆ సంస్థ యజమాని ఫలానా విద్యార్థులు ఇట్లా పాల్గొంటున్నారు, ఇట్లా జరుగుతూ ఉన్నాయి, ఇతనిలో ఈ లోపం ఉంది అని చెప్పేసి ఇంటిమేట్
1: చేయాలి, క్రైమ్ రిజిస్టర్ అయిపోవాలి అంటాడు. ఇది ఇన్స్టిట్యూషన్ తీసుకునేటువంటి యొక్క చర్యలకు దీనికి సంబంధం లేదు,
0: లేదు
1: పోలీసుకి కన్ఫర్మ్ ఇన్ఫార్మ్ చేసాము తెలిపినాం కదా అని మనం ఊరికే ఉండేటువంటి యొక్క పరిస్థితి లేదు. వారి పద్ధతి వారిదే,
0: మొదటగా చేయాల్సింది ఈ పని,
1: ఈ పని ఇన్స్టిట్యూషన్స్ అది వాళ్ల పని, చట్టం తన పని తను
0: చేస్తాడు.
1: విద్యా సంస్థగా నువ్వు చేయాల్సిండేటువంటి పని ఏమి నువ్వు చేయొచ్చు, ఒకసారి ఇచ్చిన తర్వాత మీ యొక్క బాధ్యత అయిపోకుండా అయిపోదు.
0: అంటే నెక్స్ట్ ఏం చేయాలి,
1: ఈ దీంట్లో ఏం చెప్తాడంటే ఈ ర్యాగింగ్ ను ప్రోత్సహించడం, అందరూ కలిసి ఒక రకంగా గూడపుటాన్ని చేసి ఎవరన్నా ర్యాగింగ్ చేయడం, కొంతమంది అన్లాఫుల్ గా గుంపులుగా ఉండి ర్యాగింగ్ చేసేటువంటి ఒక పద్ధతి, అట్లా ప్రతి ఒక్కటి కూడా ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ బలవంత వసూళ్ళు లేదా ఎవరినైనా ఒకరిని గదిలో నిర్బంధించడం లేకుండా అంటే ఎక్కడైనా పలాన చోటుకు పోతుంటే
0: అడ్డగించడం
1: ఇవన్నీ కూడా
0: ఇవి కొన్ని మీరన్నట్టు కొన్ని కొన్ని కళాశాలల్లో ఒక గ్రూప్ గా తయారవుతుంట, అంటే వ్యక్తులు చేసినా తప్పే అలాగే గ్రూపులు కలిసి ఇలా వేధించినా కూడా ఇది తప్పే అని చెప్పేసి అంటారు.
1: అందుకని ఇట్లా కమ్యూనికేషన్ ఇవ్వాలి, ఈ రకంగా నివారణకు చర్యలు తీసుకోవాలి,
0: ఏర్పాటు చేయాలి, మొబైల్ నంబర్లు వెబ్సైట్లు ఆ తర్వాత స్క్వాడ్లు ఇలాంటివన్నీ సంస్థలు ఏర్పాటు చేయాలి అని
1: ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
0: మరి లాయర్ గారు ఇవన్నీ బాగున్నాయి, అంటే ఈ విద్యా సంస్థల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇలాంటి వాటికి పాల్పడితే ఆ విద్యా సంస్థలో వాళ్ళ పైన చర్యలు ఎట్లా ఉంటాయంటారు, చట్టం ఏం చెప్తోంది దీనిపైన?
1: ప్రముఖంగా విద్యా సంస్థల్లో ఉన్నటువంటిది అయితే వాడి ఇచ్చిపెట్టండి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా క్షణికావేశంలో ఈ విద్యార్థులు లేదా చుట్టుపక్కల వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో అమాయకంగా ఏదైనా చేసినట్టయితే వారు ఈ యొక్క ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. నేను ఈ సందర్భంలో ఒక మహానుభావుడు రాసిండేటువంటి యొక్క పాట జ్ఞాపకం వస్తుంది,
0: చెప్పండి చెప్పండి.
1: కావాలని నిప్పు తాకితే చేయి కాలక మానదోయ్, కాలాక కర్మం అనుకుంటే గాయమేమో మానదోయ్.
0: నిజమేనండి,
1: కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈ ఆ దీంట్లో చేసిన తర్వాత మరి శిక్ష అనేటువంటిది లేకుండా అంటే మనం వేరే వాళ్లకు భవిష్యత్తులో చాలా రాంగ్ సిగ్నల్స్ పంపించినట్టు అవుతుందని వాడు ఏం శిక్షలు ప్రపోజ్ చేసినాడంటే క్లాసెస్ కు పోకుండా సస్పెండ్ చేయడం, డిపెండింగ్ అపాన్ ది గ్రావిటీ.
0: అవునండి, అంటే వాడి చేసిన చర్య ఎంత అంటే ఏ స్థాయిలో ఉంది, స్థాయిని బట్టి
1: స్థాయిని బట్టి. తర్వాత

0: ఈ స్కాలర్షిప్స్ కానీ ఈ బెనిఫిట్స్ కానీ
1: ఆర్థికంగా ఆ వ్యక్తికి అంటే ఆ విద్యార్థికి వచ్చే ఆదాయాలు
0: బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళు కట్
1: చేయడం.
0: తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్స్
1: కూర్చోకుండా
0: డీబా చేయడం, వాళ్ళ యొక్క ఫలితాలను విత్హోల్డ్ చేయడం. నెక్స్ట్ ఏదైనా ఇంటర్నేషనల్ మీట్స్ లో కానీ టోర్నమెంట్స్ లో కానీ స్పోర్ట్స్ కానీ ఎని అకాడమిక్ గా కూడా స్పోర్ట్స్ అకాడమిక్ గా ఈవెంట్స్ లో పార్టిసిపేషన్ కూడా చేయకుండా
1: పాల్గొనకుండా చర్యలు తీసుకోవడం.
0: తర్వాత హాస్టల్ నుంచి ఎక్స్పెల్ చేయడం,
1: తొలగించడం.
0: ఇంకా తీవ్రమైనది ఎట్లాంటంటే వాళ్ళ అడ్మిషన్ నే క్యాన్సిల్ చేయడం,
1: ఒకటి ఇచ్చి ఇంటికి పంపడం.
0: తర్వాత ఈ దీంట్లో అట్లా ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎక్స్పెల్ చేసి పంపించడం, ఇవి విద్యార్థులకు పెట్టిండేటువంటి శిక్షలు. అదే ఒకవేళ ఈ విద్యా సంస్థలు మరి వాడికి దృష్టి
1: ఇప్పుడు చెప్పిన వీటన్నింటిని కూడా ఉల్లంఘిస్తే,
0: ఉల్లంఘించే
1: సంస్థలు విద్యా సంస్థలు ఉల్లంఘిస్తే వాళ్ళపైన
0: కూడా చర్యలు అనేటువంటి ఉంటాయి.
1: ఎట్లా
0: ఈ అఫిలియేషనే విత్డ్రా చేస్తారు యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్.
1: అవునండి, ఆ కాలేజ్కు అఫిలియేషన్ తీసేస్తారు, అంటే ఆ కాలేజ్లో చదువుకున్న డిగ్రీలకు విలువ లేకుండా ఉంటుంది.
0: తర్వాత యూజీసీ వాళ్ళది కాబట్టి వాళ్ళ గ్రాంట్స్ ఆపేస్తారు. తర్వాత ఈ ఏదైనా ఒక పెనల్టీ అంటే చట్టరీత్యా ఉండేటువంటి ఒక పెనల్టీని కూడా వాళ్ళ
1: కళాశాలపైన విధించడం
0: అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా నిజానికి అదే ర్యాగింగ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం కానీ చెప్పుకున్నట్టయితే ఈ ప్రిన్సిపల్ కానీ ఎవరైతే వ్యక్తులు సరైనటువంటి తగిన చర్య తీసుకోకపోయినట్టయితే
1: ఆ విద్యాసంస్థ యాజమాన్యము
0: ఆ ప్రిన్సిపల్ ముఖ్యంగా ఆయన ఈ యొక్క ర్యాగింగ్ను ప్రోత్సహించినాడు అనేటువంటిది ఆ చట్టంలో కూడా శిక్షార్హుడు అని చెప్పి చెప్తున్నారు.
1: ఆ వ్యక్తులపైన కూడా శిక్ష ఉంటుందన్నమాట,
0: ప్రిన్సిపల్ పైన కూడా.
1: అవునండి,
0: ఎందుకంటే నువ్వు
1: సరిగ్గా ప్రవర్తించలేదు,
0: తగిన చర్య తీసుకోకుండా ఈ టమోస్ట్ అబేట్మెంట్ ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి వాడు ఏ నేరం చేసినాడో ఆ నేరానికి ఈయన కూడా పాల్పడినట్టుగా భావించవలసి వస్తుంది. సో ఇది ఒక ఎత్తు అయితే అదే చట్టం చాలా దారుణమైనటువంటి యొక్క శిక్షలు చెబుతుంది.
1: ఏమంటుంది
0: ఆ చట్టంలో? ర్యాగింగ్ చేసిండేటువంటి వ్యక్తి ఎటువంటి శిక్షల గురించి చెప్తాడంటే, మొట్టమొదట ఆ పిల్లవాడిని
1: ఆ
0: విద్యార్థి బుద్ధిపూర్వకంగా ఏడిపించిన, అవమానపరిచిన, కనీసం వాడికి ఈ శిక్ష వచ్చి 6 నెలల జైలు శిక్ష.
1: అంటే ర్యాగింగ్
0: చిన్న పని వాడు
1: చేసే
0: జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా లేదా 2 కూడా విధించవచ్చు.
1: తీవ్రతను బట్టి
0: లేదు బలప్రయోగం కానీ దౌర్జన్యం కానీ చేసినట్టయితే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 2000 రూపాయల వరకు జరిమానా, 2 కూడా
1: విధించవచ్చు.
0: ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఒక విద్యార్థిని అక్రమంగా నిర్బంధించినా నిరోధించినప్పటికీ కూడా గాయపరిచినా వారికి అందరికీ కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష, 5000 రూపాయల వరకు జరిమానా.
1: ఏదో ఒకటి లేదా 2 కూడా
0: విధించవచ్చు. బుద్ధిపూర్వకంగా గాయపరిచినా, తీవ్రంగా కిడ్నాప్ చేసినా అంటే బలవంతంగా అపహరించిన, తర్వాత ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో అత్యాచారం చేసిన, ఈ రకమైనటువంటి యొక్క పరిస్థితుల్లో వాళ్ళు
1: చేసినట్లయితే
0: 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10000 రూపాయల వరకు
1: జరిమానా.
0: దురదృష్టవశాత్తు ఆ విక్టిమ్ గన చనిపోయినట్టయితే ర్యాగింగ్ భరించలేక మీరైనా చనిపోయారు లేదా ఆ పిల్లవాడిని ఆత్మహత్య చేసుకోవడానికి దారి
1: తీసుకోవాలి, విద్యార్థులు కొంతమంది సూసైడ్
0: చేసుకున్నా కూడా చేసుకుంటే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50000 రూపాయల వరకు జరిమానా అనేటువంటిది విధింపబడుతుంది
1: చట్టం చెప్తుంది.
0: కాబట్టి ఒక్కసారి ఈ శిక్ష అనేటువంటిది వాడి పడినట్టయితే ఇంకా జీవితంలో మళ్ళా చదువుకునేటువంటి యొక్క అర్హత
1: అనేటువంటి.
0: కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం విద్యార్థులను కానీ విద్యా సంస్థలను కానీ కోరుకునేది ఏమిటంటే, ఏ లక్ష్యంతో అయితే మీరు ఒక సంస్థలో
1: చదువుకోవడానికి ఉండండి,
0: మీ యొక్క స్వయంగా అభివృద్ధికి, మీ వలన తర్వాతగా మీ యొక్క ప్రాంతము దేశాభివృద్ధికి తోడ్పడేటువంటి

0: యొక్క అవకాశాన్ని పోగొట్టుకొని ఈ రకమైన
1: పిచ్చి పిచ్చి పనులు చేసి చిన్న చిన్న ఉద్రేకాలకు లోనైతే ఇన్ని శిక్షలు ఉన్నాయని చెప్పేసి తెలుపుతున్నారు. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి లాయర్ గారు, లక్ష్మణాచార్య గారు. మీకు మా తరఫున, మా శ్రోతల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు న్యాయ సలహాలు శీర్షికన ర్యాగింగ్ నిరోధక చట్టం ఈ విషయంపై న్యాయవాది శ్రీ కె లక్ష్మణాచార్య గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ఏ సుభాన్. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక పాట విందాం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. ఇక ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Annual Games CWG 2026 in Glasgow, Gulveer Singh and Harjinder Kaur both added silver medal to India's tally. We have a report.
1: Gulveer Singh scripted history by becoming the first Indian athlete to win a medal in the men's 10,000-meter race event after claiming a silver. The reigning Asian champion finished behind Australia's Kai Robinson at the Scoutstown Stadium. Moreover, Harjinder Kaur also added a silver to India's medal tally in women's 69-kilogram weightlifting event. The 29-year-old Indian weightlifter finished with a combined lift of 227 kilogram to secure India's 7th medal from 8 weightlifting events in Glasgow. Also, this was Harjinder's second consecutive CWG medal, as she had won bronze at Birmingham in 2022. With this, India's total medal count at the Glasgow Games rose to 12, including 2 gold, 7 silver and 3 bronze. Meanwhile, 4 Indian boxers have secured guaranteed bronze medals, which they will aim to convert into silver or gold when they will take it to the ring in the semi-finals. Lovlina Borgohain secured India's first guaranteed medal in women's 75-kilogram event, while Preeti Pawar punched her way into the women's 54-kilogram semi-finals. Priya Ghangas assured herself of at least a bronze by defeating Scotland's Nia Mitchell 4-1 in her women's 60-kilogram quarterfinal match. Jadumani Singh also stormed into the men's 55-kilogram semi-finals to expand India's guaranteed boxing haul. Chirag Jha from Sports Desk.
0: And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
2: Thank you, Abhishek. Prime Minister Narendra Modi becomes world's most followed leader on Instagram, notes The Pioneer. Government calls paper leak bill a milestone. Opposition asks why tear gas lattes used, writes the Tribune. Supreme Court moots independent probe into police action on students, headlines the Statesman. The Indian Express, in its editorial piece for Keigo Higashino, moral ambiguity was plot twist, writes that at a time when thrillers replace emotional depth with relentless pace, it was his exploration of what lies behind whodunits that made the 68-year-old Japanese writer, who died on Monday, a global phenomenon. Rath Yatra concludes with fervor in Odisha, states the Asian Aid. Zidane realizes his dream as he takes charge of France football team, reports the Pioneer. And finally, British authors dominate this year's Booker Prize long list, released on Tuesday and made up of 13 worldwide books written in English, a selection that rewards risk in great fiction writing, reports the Asian Age. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for breaking horizontal and vertical silos within government to ensure close coordination, reviews future action agenda of ministries and departments. Lok Sabha to resume discussion on public examinations, prevention of unfair means amendment bill 2026 today. Delhi government approves Lakshmi Yojana to provide financial assistance of 2,500 rupees per month to every eligible woman. Death toll and brutal crackdown by Pakistani forces in POJK rises to 30 during past 2 days. Iran launches multiple ballistic missiles towards U.S. forces in West Asia. U.S. and Saudi forces carry out joint precision strikes against Iran-aligned groups in Iraq. And Gulveer Singh becomes the first Indian to win silver medal in the men's 10,000-meter race at the Commonwealth Games. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani. శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీమతి డి ప్రతిమ.
4: పెనుకొండలో 100.69 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పనులకు శంకుస్థాపన. రాంపురంలో వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి సవిత. ధర్మవరంలో జనతా వారధి ద్వారా వినతులు స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ధర్మవరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ వంటి అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పెనుకొండ పురపాలక సంఘంలో 100.69 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 జలకల పనులకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత, పార్లమెంట్ సభ్యులు పార్థసారథి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. పెరిగిన జనాభా, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 14,500 కోట్ల రూపాయలతో అమృత్ పనులను వేగవంతం చేసిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుతూ పెనుకొండను స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా రాంపురంలో వికసిత్ భారత్ విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించి కాలువ పూడికతీత

0: పనులను మంత్రి ఎస్ సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పనిదినాలను 100 నుండి 125 రోజులకు పెంచి రోజుకు 312 రూపాయల వేతనం కల్పిస్తున్నామని చెప్పారు. పథకం అమలులో పారదర్శకత కోసం ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని విధిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త చెరువు మండలం మైలేపల్లిలో లబ్ధిదారులకు శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింధూరారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వేగంగా సాగుతున్నాయని, 2 ఏళ్లలో పింఛన్లకే 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, పుట్టపర్తి నియోజకవర్గంలో 1.51 లక్షల కోట్ల అభివృద్ది పనులు చేపట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో పెట్టుబడుల రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివేకానంద యూత్ డిస్టిక్ స్టడీ సర్కిల్ను శాసనసభ్యురాలు కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలపై స్పష్టత, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. స్టడీ సర్కిల్తో పాటు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నామని, త్వరలో మండల స్థాయిలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన జనతావారధి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, తాగునీరు, రోడ్లు, పింఛన్లు వంటి పలు అంశాలపై వచ్చిన వినతులను స్వీకరించిన మంత్రి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా సమస్యలు పరిష్కరించడానికే ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. పుట్టపర్తిలోని ఎంజేపీ పాఠశాలలో విద్యామిత్ర ద్వారా 248 మంది విద్యార్థులకు శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, డొక్కా సీతమ్మ పథకంతో నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ధర్మవరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. యువతకు నిశ వ్యసనం కాకుండా ఇశ జ్ఞానోదయం కావాలని, సమాజంలోని చెడుపై పోరాడే సామాజిక యోధులుగా మారాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎస్పీ కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం లేదా విక్రయాలపై సమాచారం ఉంటే 1972 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని ఎస్పీ వెల్లడించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. పిల్లల మధ్య సరైన ఎడం, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తేవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ నియంత్రణ, మాతాశిశు ఆరోగ్యం, బాలికల విద్య, లింగ సమానత్వంపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే కుటుంబ నియంత్రణ సేవలను వినియోగించుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు జులై నెల సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన డి ప్రతిమ, ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అలీబాబా 40 దొంగల చిత్రం కోసం ఘంటసాల స్వీయసుర కల్పనలో పి సుశీలతో పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి.

0: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: అమరదీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం సత్యం.

0: Sometimes, all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia. Movement that inspires.
2: GRT Jewelers సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఒక ప్రకటన. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయి సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్ రావు గారు సమాధానమిస్తారు. కావున రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255333 లేదా 2 9 6

8900 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తరువాత అపరిచితుడు చిత్రం కోసం శంకర మహదేవన్, హరిణి పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఏఆర్ రహమాన్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర సమకూర్చిన చిత్రాల నుండి పాటలు, అలాగే వారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. రాజన్ నాగేంద్ర దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకద్వయం. వీరిద్దరూ అన్నదమ్ములు. 37 సంవత్సరాల పాటు వీరు తెలుగు సినిమాలకు వీరి సంగీత సేవలను అందించారు. సుమారుగా 60 సినిమాలకు వీరు సంగీతాన్ని సమకూర్చారు. సంఖ్యాపరంగా చేసినవి తక్కువే అయినా దాదాపుగా అన్ని సినిమాలలోని పాటలు ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. ఇప్పుడు 3 ముళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

రాజన్ 1933, నాగేంద్ర 1935 సంవత్సరంలో జన్మించారు. ఇద్దరూ మైసూరుకి దగ్గరలోని శివరాంపేట అనే ఊర్లో జన్మించారు. వీరి బాల్యమంతా ఆ ఊర్లోనే కొనసాగింది. తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే. రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు. ఆయనలాగే తన కుమారులు కూడా ఈ సంగీత సాగరంలో అలసిపోకుండా ఈదాలనేది రాజప్ప కోరిక. ఇంట్లో తీరిక దొరికినప్పుడల్లా హార్మోనియం, వేణువులపై తొలి పాఠాలు చెప్పేవారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల

రాజప్ప బెంగళూరులో జీవితాన్ని గడపవలసి వచ్చింది. అప్పుడు పెద్దవాడైన రాజన్ను తాతగారింట్లో వదిలేసి నాగేంద్రను తనతో తీసుకువెళ్ళిపోయారు. బెంగళూరులో తమ్ముడు, మైసూర్లో అన్నయ్య సంగీత సాధన చేయడం మొదలుపెట్టారు. నాగేంద్ర 12 వయసుకే రాజన్ అనే ఆర్కెస్ట్రాలో చేరాడు. అతనికి తొందరగానే ఆ గ్రూప్లో పేరు వచ్చింది. కొంతకాలం తర్వాత రాజన్ వయోలిన విద్వాంసునిగా, నాగేంద్ర జలతరం విద్వాంసునిగా గుర్తింపు పొందారు. రెండు 6 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విందాం.

రాజన్ నాగేంద్ర స్వరాలు సమకూర్చిన చిత్రాల నుండి పాటలు వింటున్నారు. ఇక 1947 సంవత్సరంలో హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి నాగేంద్ర గొంతు విని ఎంతో ఆనందించి ఈ అన్నదమ్ములిద్దరిని తనతో పాటు మద్రాస్ తీసుకొచ్చారు. ఆయన దగ్గర ఓ తమిళ సినిమాకి పనిచేయించారు. 1951 ఇద్దరూ మళ్లీ బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ సంగీత విద్వాంసుడు కళింగరావు దగ్గర చేరారు. ఈయన దగ్గర ఎన్నో సంగీత సూత్రాలను ఆకళింపు చేసుకున్నారు రాజన్ నాగేంద్ర. ఇలా ఓ పక్క సంగీతం నేర్చుకుంటూనే ఓ పక్క మెట్రిక్ చదివేవారు. ప్రేమఖైదీ చిత్రం కోసం

రాజన్ నాగేంద్ర స్వరాలు సమకూర్చిన చిత్రాల నుండి పాటలు వింటున్నారు. ఇక 1947 సంవత్సరంలో హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి నాగేంద్ర గొంతు విని ఎంతో ఆనందించి ఈ అన్నదమ్ములిద్దరినీ తనతో పాటు మద్రాసు తీసుకొచ్చారు. ఆయన దగ్గర ఓ తమిళ సినిమాకి పనిచేయించారు. 1951 ఇద్దరూ మళ్లీ బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ సంగీత విద్వాంసుడు కళింగరావు దగ్గర చేరారు. ఈయన దగ్గర ఎన్నో సంగీత సూత్రాలను ఆకళింపు చేసుకున్నారు రాజన్ నాగేంద్ర. ఇలా ఓ పక్క సంగీతం నేర్చుకుంటూనే ఓ పక్క మెట్రిక్ చదివేవారు. ప్రేమ ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

1952 సంవత్సరంలో సౌభాగ్యలక్ష్మి అనే కన్నడ సినిమా ద్వారా సంగీత దర్శకులుగా పరిచయమయ్యారు రాజన్ నాగేంద్ర. ఇలా 1952లో మొదలైన వీరి సినీ ప్రస్థానం 1999 వరకు కొనసాగింది. 1957 సంవత్సరంలో వద్దంటే పెళ్ళి అనే తెలుగు సినిమా ద్వారా వీరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అలా మొదలైన వీరి సినీ జీవితం 1994 సంవత్సరం వరకు కొనసాగింది. మొదట్లో వరుసగా బి విఠలాచార్య సినిమాలు చేసిన 1976లో పూజ అనే సినిమా నుంచి బ్రేక్ వచ్చింది. కన్నడ రాజ్ కుమార్తో తెలుగులో పాడించిన ఘనత ఈ సోదరులకే దక్కుతుంది. తెలుగులో తొలి నంది పురస్కారాన్ని అందుకున్న సంగీత దర్శకులు కూడా రాజన్ నాగేంద్రలే. 1994 సంవత్సరంలో వచ్చిన ఆ ఆ ఈ అనే సినిమా వీరి చివరి సినిమా. వయ్యారి భామలు, వగలమారి భర్తలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

రాజన్ నాగేంద్రుడు వద్దంటే పెళ్ళి, శ్రీకృష్ణ గారడి, జయ విజయ పెళ్లి మీద పెళ్ళి, అన్నా చెల్లెలు, కనకదుర్గ పూజా మహిమ, ఖైదీ కన్నయ్య, మాయామోహిని, అగ్గిపిడుగు, ఆకాశరామన్న, ఇంటింటి రామాయణం, సొమ్మొకటిది శోకొకటిది, అల్లరిబావ, ప్రణయగీతం, అద్దాల మేడ, నాలుగు స్తంభాలాట, మంచు పల్లకి, మాయింటాయన కథ, పులిబెబ్బులి వంటి ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు, స్వరాలు సమకూర్చారు. నాగేంద్ర బెంగళూరులో 2000 సంవత్సరం నవంబర్ 4వ తేదీన పరమపదించారు. ఇతని భార్య నాగరత్న ప్రస్తుతం మైసూర్లో నివసిస్తోంది. రాజన్ తన కుమారుడు ఆర్ అనంతకుమార్తో కలిసి ఇప్పటికీ సంగీతపరమైన వృత్తిని చేపట్టి ఆ వృత్తిని కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో చివరిగా ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

శ్రోతలు, ఇంతవరకు అలనాటి సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర స్వరాలు సమకూర్చిన చిత్రాల నుండి పాటలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వీరంతా కోరుతున్న పాట మగధీరుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ, పి సుశీల, ఎం రమేష్ పాడిన వేటూరి గీతానికి సంగీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వీరి కోసం ఈ పాట.

0: సమాచారం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అభిలాష కార్యక్రమం తర్వాత ఉత్తరం. అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్ నుంచి కోరుతున్న శ్రోతలు, బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప, మూరిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, మరుట్ల కరుణాకర్, వీరంతా కోరుతున్న పాట నీకోసం చిత్రం కోసం రాజేష్ కౌసల్య పాడిన భువనచంద్ర గీతానికి సంగీతం ఆర్పి పట్నాయక్. వీరికోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తర్వాత ఉత్తరం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విఘృత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట జమీందార్ చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి సంగీతం టి చలపతిరావు. వీరికోసమే పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఒక ప్రకటన. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానమిస్తారు. కావున రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255333 లేదా 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ఫోన్ నంబర్లు మరోసారి 2255333, మరో నంబర్ 2968990, ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. అభిలాష కార్యక్రమంలో తరువాత ఈ ఉత్తరం కర్నూల్ సుబ్బారెడ్డి కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు జస్వంత్ కృష్ణ, పార్తు, ఇక్షిత, లేహ్యా, తరుణిక, కార్తీక్, శేఖర్, పవన్, కాత్యాయిని, సరిత, సుమాంజలి, సంయుక్త, సింధూరి, ఇంకా విశేష్, ఆదిత్య, మహేశ్వర్, అద్వైత్, విష్ణువైభవ్, హరిణి, యువాంష్, శ్రీకర్ వీరంతా కోరుతున్న పాట మృగరాజు చిత్రం కోసం హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరాలు. తెలంగాణ రాష్ట్రం భువనగిరి విద్యానగర్ నుండి కోరుతున్న శ్రోతలు మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ముత్యాలబాబు, సదానందగౌడ, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, కడ్వకల్ల మధుసూదన్ రెడ్డి, అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, ఎం నాగమనెమ్మ, ఎం రవికుమార్, ఎం భారతి వీరంతా కోరుతున్న పాట అవే కళ్ళు చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల బృందం పాడిన దాశరథి గీతానికి సంగీతం వేద. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మేర్కొన్న పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. విద్య అనేది ఒక దేశ అభివృద్ధికి మూలస్తంభం. ఏ దేశమైనా ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలంటే నాణ్యమైన విద్యా వ్యవస్థ అత్యంత అవసరం. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా వ్యక్తిలో జ్ఞానం, నైపుణ్యం, విలువలు, నాయకత్వ లక్షణాలు, పరిశోధనా దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించే శక్తివంతమైన సాధనం. అందుకే విద్యను ఒక దేశ భవిష్యత్తును నిర్మించే అత్యంత శక్తివంతమైన పెట్టుబడిగా భావిస్తారు. భారతదేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 జూలై 29 జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, NEP 2020 ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూలైతో జాతీయ విద్యా విధానం 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారతదేశంలో మారుతున్న ప్రపంచ పరిస్థితులు, సాంకేతిక విప్లవం, గ్లోబల్ పోటీ, ఉపాధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జాతీయ విద్యా విధానం 1986 రూపొందించిన విద్యా విధానానికి దాదాపు 34 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ నూతన విద్యా విధానం భారత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యను విద్యార్థి కేంద్రితంగా, నైపుణ్య ఆధారితంగా, పరిశోధనోన్నతంగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యం. స్వతంత్ర భారతంలో జాతీయ విద్యా విధానం భావనకు తొలుత 1968 ఒక రూపం ఏర్పడింది. ఆనాడు 10 వరకు పాఠశాల విద్య

0: రెండేళ్ల జూనియర్ కళాశాల విద్య, మూడేళ్ల డిగ్రీ విద్య, 10+2+3 విధానం ద్వారా విద్యా వ్యవస్థ రూపాంతరీకరణపై ఇది దృష్టి సారించింది. దీనికి ముందు 1952లో లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన ప్రాథమిక విద్యా కమిషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత 1986 మే నెలలో అమల్లోకి వచ్చిన కొత్త జాతీయ విద్యా విధానం 2020 దాకా కొనసాగింది. అయితే దీనికి 1992లో కొన్ని సవరణలు చేయడంతో పాటు అనంతర కాలంలో కమిటీలు ఏర్పాటయ్యాయి. మొదటిది టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో, రెండవది 2017 జూన్ నెలలో ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ కె కస్తూరిరంగన్ అధ్యక్షతన ఏర్పడ్డాయి. వీటిలో రెండో కమిటీ 2019 మే నెలలో జాతీయ విద్యా విధాన ముసాయిదాను సమర్పించగా 2020 జూలై 29న దీనికి ఆమోదం లభించింది. దేశంలోని 2.5 లక్షల పంచాయతీలు, 6,600 సమితులు, 676 జిల్లాల నుంచి అందిన సుమారు 2 లక్షల సూచనల సారాంశాన్ని ఈ ముసాయిదాలో పొందుపరిచారు. విద్యారంగంలో మార్పు లక్ష్యంగా రూపొందిన ఈ నూతన విద్యా విధానం 21వ శతాబ్దానికి ఒక పరిణామాత్మక ముందడుగుగా నిలిచింది. యువత నేడు దేశంలో ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ పరిష్కారాలను ఆవిష్కరిస్తూ తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటున్నారు. నూతన విద్యా విధానం కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాదని, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నూతన విద్యా విధానం అమలుతో విద్యార్థులు తమ ఆసక్తులు, ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగ సాధనకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, దేశ అభివృద్ధికి దోహదపడే గొప్ప మాధ్యమమని చెప్పారు. విద్యా వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు భాగస్వాములైన విద్యా రాజకీయాలకు అతీతంగా అమలు చేయాల్సిన అవసరముందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినా విద్యా విధానం ప్రభావం తగ్గకుండా దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అధ్యయనం కంటే నేర్చుకోవడానికే నూతన విద్యా విధానం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
1: దేశ్ కీ ఆస్పిరేషన్స్ కో పూరా కర్నే కా బహుత్ మహత్వపూర్ణ మాధ్యమ శిక్షా నీతి ఆర్ శిక్షా వ్యవస్థ హోతీ. శిక్షా వ్యవస్థ కీ జిమ్మేదారీ సే కేంద్ర సర్కార్, రాజ్య సర్కార్, స్థానీయ నికాయ సభీ జుడే హోతే. లేకిన్ యే భీ సహీ హై, శిక్షా నీతి మే సర్కార్ ఉస్కా దఖల్, ఉస్కా ప్రభావ కమ్ సే కమ్ హోనా చాహియే. నయీ శిక్షా నీతి స్టడీ కే బజాయ్ లర్నింగ్ పర్ ఫోకస్ కర్తీ హై ఆర్ కరికులం సే ఆర్ ఆగే బఢ్కర్ క్రిటికల్ థింకింగ్ పర్ జోర్ దేతీ హై. ఇస్ పాలసీ మే ప్రోసెస్ సే జ్యాదా ప్యాషన్, ప్రాక్టికాలిటీ ఆర్ పర్ఫార్మెన్స్ పర్ బల్ దియా గయా హై.
0: దాదాపు 34 సంవత్సరాల తర్వాత విద్యారంగంలో సమగ్ర మార్పులు తీసుకొచ్చిన ఈ విధానం విద్యను కేవలం ఉద్యోగ సాధనంగా కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైపుణ్య అభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు పునాదిగా మార్చే లక్ష్యంతో రూపొందించబడింది. జాతీయ విద్యా విధానం ద్వారా దేశంలో 5+3+3+4 విద్యా విధానం అమల్లోకి వచ్చింది. చిన్నారుల మానసిక వికాసానికి అనుగుణంగా విద్యను రూపొందించడంతో పాటు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం కల్పించారు. అదేవిధంగా బహుళ శాఖల విద్య, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రత్యేక స్థానం కల్పించడం ఈ విధానం ప్రధాన లక్షణం. జాతీయ విద్యా విధానం అమలుతో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు దేశంలో 16 ఐఐటీలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 23కు పెరిగింది. దీనివల్ల ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశ అవకాశాలు మరింత విస్తరించాయి. అదేవిధంగా 13 ఐఐఎంలు, 22కు ప్రపంచస్థాయి మేనేజ్మెంట్ విద్యను మరింత మంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే 9 IIITలు, 25కు పెరగడం సమాచార సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన యువత తయారీకి దోహదపడుతోంది. భారతదేశంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు వైద్య విద్యలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒకప్పుడు 31,185 మాత్రమే ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ప్రస్తుతం 85,822కు పెరిగాయి. అంటే సుమారు 175% పెరుగుదల నమోదైంది. దీనివల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం పొందుతున్నారు. వైద్య కళాశాలల విస్తరణతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించే వైద్యుల సంఖ్య పెరిగే అవకాశం

0: ఉంది. దేశంలో ఉన్నత విద్యను మరింత మందికి చేరువ చేయడానికి కేంద్ర విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచారు. గతంలో 51,348 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా ప్రస్తుతం అది 128,926 మందికి పెరిగింది. అలాగే 2.5 రెట్లకు పైగా సామర్థ్యం పెరిగి లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. జాతీయ విద్యా విధానం ప్రకారం 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్ను 50% పెంచడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న స్థాయితో పోలిస్తే ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన లక్ష్యం. ఈ లక్ష్యం సాధిస్తే కోట్లాది మంది యువత ఉన్నత విద్యలో చేరి దేశ ఆర్థిక అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించగలుగుతారు. ఈ విధానంలో పరిశోధనలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పరిశోధన దృక్పథాన్ని పెంపొందించుకునేలా పాఠ్యాంశాలను రూపొందించారు. విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనను ప్రోత్సహించడం ద్వారా అంకుర సంస్థలు, ఇన్నోవేషన్లు, కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతోంది. నూతన విద్యా విధానం దేశ అభివృద్ధికి కీలకమైన సంస్కరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత లక్ష్యాన్ని సాకారం చేయడంలో నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన మార్పులు విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేలా రూపొందించామని ప్రధాని వివరించారు. సంప్రదాయ విజ్ఞానంతో పాటు భవిష్యత్తు సాంకేతిక విద్యా అంశాలకు, మాతృభాషకు కూడా నూతన విద్యా విధానంలో సమాన ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు.
1: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే పారంపారిక జ్ఞాన్ సే లేకర్ భవిష్య కీ టెక్నాలజీ తక్ కో సమాన్ రూప్ సే మహత్వ దియా గయా హై. प्राथमिक शिक्षा के क्षेत्र में नया पाठ्यक्रम भी तैयार किया गया है. अंग्रेजी न जानने वाले अनेकों छात्रों को उनकी मातृभाषा में पढ़ाई ना कराकर एक तरह से उनके साथ बड़ा अन्याय किया गया था. ये सामाजिक न्याय के विरुद्ध था. अब इस अन्याय को भी हमारी सरकार ने दूर कर दिया है.
0: ప్రస్తుత కాలంలో డిగ్రీతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని 6వ తరగతి నుంచే వృత్తి విద్య, ఇంటర్న్షిప్లు, నైపుణ్య శిక్షణను ప్రవేశపెట్టారు. దీంతో విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను మరింత పెంచుతుంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఆన్లైన్ విద్య, ఈ కంటెంట్, వర్చువల్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు వంటి ఆధునిక సదుపాయాలను విస్తరించారు. దీనివల్ల పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య విద్యా అంతరాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచస్థాయి విద్యను ప్రతి విద్యార్థికి చేరువ చేసే ప్రయత్నం జరుగుతోంది. భారత్ను ప్రపంచ క్రీడాశక్తిగా తీర్చిదిద్దడంలో క్రీడా విధానం 2025 కీలక మలుపుగా నిలిచింది. క్రీడల విషయంలో దేశ ప్రజల ఆలోచన ధోరణిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి పూర్తిగా మార్చివేసింది. క్రీడారంగంలో భవిష్యత్తు అన్వేషణకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం అనేక విధానాలను రూపొందించింది. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి 7 పతకాలు సాధించగా ప్యారిస్ ఒలింపిక్స్లో 6 పతకాలను కైవసం చేసుకున్నారు. టోక్యో పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు 19 పతకాలు సాధించగా ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఏకంగా 29 పతకాలను సొంతం చేసుకున్నారు. నవభారత్ తన క్రీడ చరిత్రలోనే అత్యధికంగా పారా ఒలింపిక్స్ పతకాలను గెలుచుకుంది. నూతన విద్యా విధానమే ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల అద్భుత ప్రతిభా ప్రదర్శనలకు దోహదం చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన టాప్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ పథకం ద్వారా వివిధ క్రీడా విభాగాల్లో ఆటగాళ్లకు ప్రోత్సాహం, చేయూత లభిస్తున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. 23 ఐఐటీలు, 22 ఐఐఎంలు, 25 IIIT లు, 85,822 ఎంబీబీఎస్ సీట్లు, 1.28 లక్షలకు పైగా కేంద్ర విశ్వవిద్యాలయ సామర్థ్యం, 2035 నాటికి 50% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యం వంటి గణాంకాలు ఈ విధానం ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. విద్యలో నాణ్యత, సమానత్వం, పరిశోధన, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ పరిజ్ఞానం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ జ్ఞానశక్తిగా తీర్చిదిద్దే దిశగా ఈ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణగా నిలిచింది. విద్యను కేవలం పరీక్షలు, మార్కులు, ఉద్యోగాలకే పరిమితం చేయకుండా విద్యార్థులు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార

పుణ్యాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించే దిశగా ఈ విధానం రూపొందించబడింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర మార్పులను తీసుకురావడం, మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం ఇవ్వడం, వృత్తి విద్యను సాధారణ విద్యతో అనుసంధానం చేయడం, డిజిటల్ విద్యను విస్తరించడం, పరిశోధనకు ప్రోత్సాహం కల్పించడం వంటి అంశాలు భారత విద్యారంగాన్ని ప్రపంచ ప్రమాణాలకు చేరువ చేస్తాయి. భారతదేశాన్ని జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా, నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో, ప్రపంచ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో, పరిశోధన ఆవిష్కరణలకు కొత్త మార్గాలను ఇవ్వడంలో జాతీయ విద్యా విధానం 2020 కీలక పాత్ర పోషించనుంది. సమర్థవంతమైన అమలు ద్వారా ఈ విధానం విద్య ద్వారా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి ద్వారా దేశ వికాసం అనే లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. అందువల్ల జాతీయ విద్యా విధానం 2020ను భారత విద్యారంగంలో దూరదృష్టిగల సంస్కరణగా భావించవచ్చు. జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగ

విశ్వాసం అనే లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. అందువల్ల జాతీయ విద్యా విధానం 2020ను భారత విద్యారంగంలో దూరదృష్టి గల సంస్కరణగా భావించవచ్చు. జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడ.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 10:30.
6: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connects 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
7: Kia, movement that inspires.
8: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు ₹200 తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు ₹200 తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connects 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
7: Kia, movement that inspires.
8: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు ₹200 తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150

0: రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు మరికాసేపట్లో.
2: పెడన్ నుంచి రైట్ ఆన్సర్ కనకారావు గారు, పెడన్ నుంచి అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, విజయవాడ సరైన సమాధానం అందించారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, రైట్ ఆన్సర్ వినయ్ శ్రీదేవి శైలజ వీరు కూడా సరైన సమాధానాన్ని అందించారు. అండ్ గుడ్ మార్నింగ్ సింగా మేడం కడప నుంచి ఆంథనీ గంగాధర్ గారు పంపించారు రైట్ ఆన్సర్. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, అలాగే పురుషోత్తం ఎస్ఎస్ కొండ, రాజస్థాన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. పురుషోత్తం శ్రీనివాస శ్రీనివాస రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి బిల్ తెగ అనమాట, బిల్ వీళ్ళు ఈ గిరిజనులు చేసుకునే డాన్స్ ఈ భగోరి అనమాట, ఈ ట్రైబ్ డాన్స్ ఫామ్ అనమాట. సో ఎనీవేస్ కంగ్రాట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈస్ ఎర్లియర్ నోన్ యాజ్ ఫార్మోసా? విచ్ కంట్రీ ఈస్ ఎర్లియర్ నోన్ యాజ్ ఫార్మోసా? ఫార్మోసా అనేటువంటి పేరుతో ఉన్నటువంటి కంట్రీ ఇది. సో ఇప్పుడు దాని పేరు వేరు, బట్ ఇదివరకు దాన్ని ఫార్మోసా అని పిలిచేవారు. విచ్ కంట్రీ ఈజ్ ఎర్లియర్ నోన్ యాజ్ ఫార్మోసా? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ని 8662488144కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. విచ్ కంట్రీ ఈజ్ ఎర్లియర్ నోన్ యాజ్ ఫార్మోసా అనమాట. సో ఇది నా యొక్క క్వశ్చన్. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపిస్తారు. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పది గంటల 39:19 అయిపోయింది. మరి విచ్ కంట్రీ ఈజ్ ఎర్లియర్ నోన్ యాజ్ ఫార్మోసా అని అడిగాను. సో చాలా మంది సమాధానాలు పంపిస్తున్నారు. మరి శుభోదయం జయస్వి గారు అంటూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మెసేజ్ చేశారు. ఈ రోజు సినారే గారి జయంతి సందర్భంగా మీరు ఆయన గీతాలను గుర్తు చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఉదయాన్నే మీరు ప్రసారం చేసిన గోరంత దీపం కొండంత వెలుగు పాట విన్నాకే ఆ పాటలోని అస్తిత్వవాద ఎగ్జిస్టెన్షియల్ స్ఫూర్తిని నేను ప్రత్యేకంగా విశ్లేషించుకున్నాను. ఆ వెంటనే వీరు మధురంగా ఆలపించిన నన్ను దోచుకుందు అంటే గీతం నా మనసుని కట్టిపడేసింది. అండ్ ఇలా సాగుతున్నటువంటి తరుణంలో గానంలో పలికించే ఆ యొక్క కాకు స్వరం దానికి తగ్గట్టుగా సాహిత్యంలో సినారే గారు ప్రయోగించిన సభంగ శ్లేష ఎంత అద్భుతమో కదా. చాలా మంచి విశ్లేషణ అందించారు. అండ్ చాలా ఒక కొత్త మాటను కూడా నేను ఇవాళ తెలుసుకున్నాను మీ యొక్క మెసేజ్ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ పిమ్మట గురుతత్వం, వేదవ్యాస మహర్షి వైభవం, గురు పూర్ణిమ విశిష్టత గురించి మీరు మనోహరమైన భాషలో వివరించిన విధానం మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక అన్నింటికీ మించి ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలు నిశ్శబ్దంగా మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. గాలిలా స్వతంత్రంగా ఉండటం, నీటిలా సర్వసమర్థంగా ప్రవహించటం, భూమిలా ఓర్పుని కలిగి ఉండటం, వీటిని ఆకళింపు చేసుకునేవాడే మనిషి జీవితం సార్థకతమవుతుంది. అజ్ఞాన తిమిరాన్ని తొలగించి విజ్ఞాన కాంతులను ప్రసాదించే వేదవ్యాస భగవానుడి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు, గురుదేవుల యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిస్టర్ వేణుగోపాల్ దత్త ఫ్రమ్ మద్రాస్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజెస్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఇవాళ 10:45 మనకి స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. రాధాకృష్ణ ఫ్రమ్ విజయవాడ నుంచి, రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బిల్ తెగకి సంబంధించిన భగోరియా నృత్యం రైట్ ఆన్సర్ అండి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కడప నుంచి వినయ్ శ్రీదేవి నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. ఫార్మోసా అని ఎర్లియర్ గా పిలిచినటువంటి ఆ యొక్క కంట్రీ ఏంటి అని అడిగాను. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి సరైన సమాధానం. పురుషోత్తం ఎస్ఎస్ కొండ రైట్ ఆన్సర్. అండ్ చుండేరి మహేష్ రవి సరైన ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి, భాస్కర్ గారు పెడ నుంచి, బెడన్ జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. కోల నాగలక్ష్మి గారు ఫ్రమ్ నంది వెలుగు నుంచి సరైన సమాధానాన్ని అందించారు ఇందాకటి నా ప్రశ్నకి. అలాగే హాయ్ జయస్వి గారు, ప్రశ్న అర్థం కాలేదు, నేను సమాధానం చెప్పాను.

తనండి. ఫార్మోసా అనేటువంటి ఒక కంట్రీ ఉంది, దాన్ని ఇదివరకు ఏమని పిలిచేవారు? ఇదే నా ప్రశ్న. సో హాయ్ అందరికీ, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. వెంకట సుధా, కేబి పాలెం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున విజయవాణి రైట్ ఆన్సర్. మా హంబుల్ రిక్వెస్ట్ అక్క, ఎక్కడైనా టూర్కి వెళ్తాం అనేది ఒక వాయిస్ ఎవరిది మేడం? అయ్యో, ఆ వాయిస్ ఎవరిదని తెలుసుకోవాలనా? సమత గారిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెల్లపాందిర్మర్ ఫ్రమ్ మొనీషా, మధురై తమిళనాడు నుంచి పంపించారు. మధ్యప్రదేశ్ కే కన్నయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, నాకు మీ మెసేజ్ అర్థం కాలేదండి. మామిడిగుంటపల్లి నుంచి వరకు అర్థమైంది, ఇరల మండలం ఆ తర్వాత ఆన్సర్ నాకు రాలేదు. ఎనీవేస్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సరైన ఆన్సర్తో ఆతిశేష్ గారు అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మనకి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానమా అండ్ రాఘవేంద్ర రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ సరైన సమాధానంతో లక్ష్మీ జోస్న అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు. ధన్యవాదాలండి మీకు కూడా. అండ్ ఆన్లైన్లో రేడియో యాప్ రావటం లేదు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. సో డెఫినెట్గా వస్తుంది. పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి సరైన సమాధానం అండ్ నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పురుషోత్తం శ్రీనివాస రాజా ఫ్రమ్ తిరుపతి రైట్ ఆన్సర్ అండ్ నాగలక్ష్మి ఫ్రమ్ నందివెలుగు నుంచి వీరందరూ కలిపి సరైన సమాధానం అందించారు. ఇంతకీ నా ఆన్సర్ ఏంటంటే తైవాన్ అన్నమాట. ఒకప్పుడు దాన్ని ఫార్మోసా అని పిలిచేవారు, ఇప్పుడు దాన్ని తైవాన్ దేశంగా పిలుస్తున్నాం అన్నమాట. సో ఇది నా క్వశ్చన్ అండ్ మరికొద్ది క్షణాల్లో స్పాన్సర్షిప్ కార్యక్రమం అయితే ప్రసారం అవుతుంది. ఇది ఈనాటి నవరస భరిత హరివిల్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రజ్యోతిక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు, జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు, నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ పణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధికి సంబంధించి అపారమైనటువంటి అనుభవంతో ఎంతో మందికి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో షుగర్ కంట్రోల్లో ఎంత ఆహార నియమాలు పాటించినా, ఎన్ని రకాలుగా మందులు వాడినా, HbA1c అంటే మీరు చెబుతారు 3 నెలల సగటు పరీక్ష, గోల్డెన్ స్టాండర్డ్ టెస్ట్ అని, అలాగే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ అని చెబుతుంటారు. ఆ HbA1c కంట్రోల్లో రావట్లేదండి అని ఇలా వింటుంటాం డాక్టర్ గారు. ఎందుకని అంటే ఇన్సులిన్ చేయించుకోవడానికేమో వెనకాడతారు కొంతమంది, ఒక్కసారి దీని గురించి వివరించండి.
2: సో డయాబెటీస్లో ముఖ్యంగా మనం మాట్లాడుకునే టైప్స్ వచ్చేసి అందరికీ అర్థమైనా చెప్పాలంటే 3 టైప్స్, Type 1, Type 2 జెస్టేషన్ డయాబెటీస్. Type 1 పేషెంట్స్లో ఏంటంటే అది చిన్న వయసు వాళ్ళకు వస్తుంది. Type 1 పేషెంట్స్లో వచ్చేసి ఏ మనిషికన్నా ఆహారం తీసుకున్న తర్వాత బాడీలోకి షుగర్ రిలీజ్ అయిన తర్వాత

0: తర్వాత బాడీలో ప్రతి కణాలకి షుగర్ అందాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. ఈ టైప్ 1 పేషెంట్స్లో ఏంటంటే బాడీలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. వాళ్ళకి కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంటే ఉంటారు. వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సి జీవితాంతం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ డిపెండెంట్ లేదా టైప్ 1 డయాబెటిక్ కింద మనం క్లాసిఫై చేస్తాము. టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటుంది కానీ సరిగ్గా స్పందించాల్సిన తీరులో పనిచేయకపోవడం వల్ల షుగర్ కంట్రోల్ తప్పుతుంది. వీళ్ళని మనం టైప్ 2 డయాబెటిస్ కింద మనం డిస్క్రైబ్ చేస్తాము. టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ చాలా వరకు స్టార్టింగ్లో మనం గుర్తించినట్టయితే మనం డైట్ కంట్రోలు, ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటే కూడా కొంతమందికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి, హెచ్బిఏ1సి కంట్రోల్ ఉంటుంది. జెస్టేషన్ డయాబెటీస్ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే షుగర్ గురించి కూడా మనం ఒక వివరంగా చెప్పుకోవాలంటే గర్భిణీగా ఉన్నప్పుడు కూడా కొంతమందికి షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతాం జరుగుతుంటుంది. అలాంటప్పుడు దానికి సంబంధించి ప్రెగ్నెన్సీలో మనం మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వకూడదు. కాబట్టి ఓన్లీ కొన్ని లిమిటెడ్ మెడిసిన్ ఆప్షనే ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ మనం ఇన్సులిన్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంటుందండి. సో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే టైప్ 2 గురించి మనం మాట్లాడుతున్నాము. టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్లో మనం ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్లో ఇన్సులిన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక టైప్ 2 పేషెంట్స్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యేకంటే ముందే అవ్వడానికి ముందే పేషెంట్కు కొన్ని సంవత్సరాల పాటు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో గుర్తించిన వాళ్ళు కరెక్ట్గా డైట్ ఫాలో అయ్యి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు 50% తగ్గించుకుని నార్మల్గా తను ఉండే బాడీ వెయిట్లో ఒక 10% వెయిట్ రిడక్షన్ చేయడం ద్వారా మీరు షుగర్ కంట్రోల్ చేసుకుంటూ పీరియాడికల్గా చెకప్ చేసుకుంటూ షుగర్ కంట్రోల్ ఉందో లేదో చూసుకునే అవకాశం ఉంది ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో గుర్తించినట్టయితే. కొంతమంది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో గుర్తించకపోవడం వల్ల షుగర్ వచ్చిన తర్వాత కూడా క్రమంగా ఆహార నియమాలు, సరిగా మందులు ప్రిస్క్రైబ్ చేసిన మందులు వేసుకోకపోవడం వల్ల కావచ్చు, మల్టిపుల్ రీజన్స్ వల్ల కావచ్చు ఈ షుగర్ కంట్రోల్ అనేది అదుపు తప్పుతుంది. సో మనకి మందుల పరంగా మనకు ఒక లిమిట్ దాటి మెడిసిన్స్ ఇవ్వడానికి లేదు. సో ప్రతిదానికి ఒక లిమిట్, ఒక మా గైడ్లైన్స్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ కావచ్చు, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్ కావచ్చు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేనప్పుడు క్రమంగా ప్రతి 3 నెలలకి మనం షుగర్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో మనం హెచ్బిఏ1సి మనం చూసినప్పుడు హెచ్బిఏ1సి విపరీతమైన అదుపులో లేని స్థాయిలో ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం డోస్ ఆఫ్ ఓరల్ టాబ్లెట్స్ మనం ఇవ్వగలిగిన లిమిట్ వరకు ఇవ్వగలం. ఇవ్వడానికి వీల్లేని లిమిట్స్ మనం ఇవ్వలేం కాబట్టి ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవ్వాల్సిన టైంలో ఇన్సులిన్ ఇవ్వకపోతే కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత అది కొంచెం ఇంకా ఎక్కువ కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి ముందుగానే మనం ఎవరికైనా హెచ్బిఏ1సి మ్యాక్సిమం డోస్ ఆఫ్ టాబ్లెట్స్ అండ్ అన్ని ఆహార నియమాలు పాటిస్తున్న తర్వాత కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల షుగర్ కంట్రోల్ లేక హెచ్బిఏ1సి మోర్ దాన్ 9 ఉన్నప్పుడు ఇన్సులిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయాలి. సో ఇన్సులిన్ అనేది అవసరమైన వాళ్ళకి కరెక్ట్ టైంలో ప్రిస్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం ముందుగానే కొంతవరకు నివారించే అవకాశం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా మనం చూసేటువంటి వాటిల్లో
0: టైప్ 2 ఎక్కువగా ఉంటుంది, టైప్ 1 తక్కువగా.
1: పిల్లలు చిన్న వయసులోనే పిల్లలుగా ఉన్నప్పుడే వచ్చేటువంటిది అది అట్లా ఉంచితే, ఇప్పుడు ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత టైప్ 2గా ఏమైనా మారడం
0: అలా లేదు? లేదు లేదు, అది అసలు క్లారిటీ, అది కన్ఫ్యూజింగ్ టాపిక్ యాక్చువల్లీ,
1: సంబంధమే లేదు.
0: లేదండి,
1: అయితే డాక్టర్ ఇక్కడ నాది ఒక సందేహం ఏంటంటే ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు ఎక్కువ ఉంటుంటారంటే అది వంశపారంపర్యంగా తల్లిదండ్రులు ఇద్దరుకుంటే రావడం, ఆహార నియమాలు సరిగా పాటించకపోతేనో, అధిక బరువు వల్లనో, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఇన్ని మీరు చెప్పారు బోల్డన్ అవగాహన కార్యక్రమాలు, వీళ్ళకి సరిగ్గా నియంత్రణలో పెట్టుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే రక

0: హార్ట్ అటాక్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది, కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది, స్ట్రోక్ వచ్చే
1: దీర్ఘకాలంగా షుగర్ కంట్రోల్ లేకుండా ఉన్నప్పుడు ఈ కాంప్లికేషన్స్ అన్ని వచ్చే అవకాశం
0: వస్తుంటాయి. డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, ఇలా ఇన్ని రకాల ప్రమాదం వచ్చే అవకాశం ఉంది నిర్లక్ష్యం చేస్తే.
1: అవునండి,
0: టైప్ 1 డయాబెటీస్ కూడా ఇదే వర్తిస్తుందా?
1: ఎవరైనా సరే మనం ఖచ్చితంగా పీరియాడికల్ గా చెకప్ చేసుకుంటూ హెచ్బిఏ1సి కంట్రోల్లో పెట్టుకోవాల్సింది కంపల్సరీ. సో అది నీకు టైప్ 1 టైప్ 2 కాదండి, డయాబెటిక్ పేషెంట్ ఎవరైనా సరే హెచ్బిఏ1సి లెవెల్స్ మాక్సిమం 7 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో చేయనప్పుడు ఏంటంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రిస్క్ అనేది ఇద్దరికి ఒకే విధంగా

0: కంట్రోల్ లేనప్పుడు నేను చెప్పేది, కంట్రోల్ ఉన్నప్పుడు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ మీరు అందించేటువంటి వైద్యం చక్కగా మందులు వాడుకుంటూ ఇన్సులిన్ వాడేవాళ్ళైతే వాడుకుంటూ ఉంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చండి? అసలు
0: జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చండి. హెచ్బిఏ1సి లెవెల్స్ వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు హెచ్బిఏ1సి లెవెల్స్ చూసుకుంటూ ఉండాలి. అలాగే విపరీతమైన గ్లైసెమిక్ వేరియబిలిటీ కూడా ఉండకుండా చూసుకోవాలండి. అంటే విపరీతంగా అంటే కొంతమందికి ఏమవుతుందంటే హెచ్బిఏ1సి కంట్రోల్ ఉన్నా సరే విపరీతమైన షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటాయి. సో మీరు హెచ్బిఏ1సి నార్మల్గా ఉన్న అప్పుడప్పుడు వీక్లీ 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ షుగర్ లెవెల్స్ చూసుకుంటూ కరెక్ట్గా 160 లోపల మెయింటైన్ చేసుకుంటూ ఉంటే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం చాలా వరకు నివారించవచ్చు. బేసికల్గా ఎవరైనా సరే ఒక 15 to 18 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటి నుంచి డైట్లో కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ అనేది చేయాలండి. ఈ జంక్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. బేసికల్గా ఏంటంటే ఇందాక నేను ఫస్ట్ చెప్పినప్పుడు టైప్ 1 టైప్ 2 గురించి చెప్పాను. టైప్ 1 అనేది ఎవరి చేతిలో లేదు, టైప్ 2 మాత్రం మన అందరి చేతుల్లో ఉంది. టైప్ 2 కంటే ముందు వచ్చే దశ పేరు ప్రీడయాబెటీస్. ప్రీడయాబెటీస్ బయటపడే దశ కంటే ముందు ఒక కొన్ని సంవత్సరాల క్రితమే ఉండే దశ పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి నేను అంతకుముందు నేను దీన్ని చెప్పాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అందరూ అవగాహన పెంచుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఏ మనిషి అయినా సరే ఆహారం తీసుకున్న తర్వాత షుగర్ లెవెల్స్ ఇనీషియల్గా ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు బాడీ దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తుందంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ చేసి షుగర్ని కంట్రోల్ చేసినట్టు చూపిస్తుంది. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దానికి సంబంధించిన సైన్స్ ఎలా ఉంటాయంటే విపరీతమైన మార్నింగ్ 11 o'clock 11 1 o'clock కల్లా టిఫిన్ చేసిన తర్వాత మార్నింగ్ 11 o'clock కల్లా విపరీతమైన నీరసం రావడం, చెమటలు పట్టడం, షుగర్ లో అయినట్టు ఉండడం, మళ్ళీ ఏదో ఒకటి తింటే తప్ప షుగర్ సెట్ అవ్వకపోవడం అనేది. నెక్స్ట్ ఒక ఏజ్ 18 to 20 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి కొంతమందికి మెడ చుట్టూ నలుపు, చెంపల దగ్గర నలుపు రావడం, అండర్ ఆర్మ్స్ ఏరియాస్లో నలుపు రావడం, ఇవన్నీ అకాంతోసిస్ నైగ్రికన్స్, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సైన్స్ అన్నమాట. ఆడవాళ్ళల్లో 18 దాటినప్పుడు కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులారిటీ రావడము, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీసీఓస్ ఉందని చెప్పడం, ఇవన్నీ వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దశ అనేది ముందు నుంచే మనం గుర్తించి మంచి డైట్ కంట్రోల్ చేసుకుని ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ దశలోనే మీరు గుర్తించినట్టయితే అసలు ప్రీడయాబెటిక్ వెళ్ళే అవకాశమే చాలా వరకు తగ్గించవచ్చు. సో బేసికల్గా ఆహార నియమాల పరంగా మీరు పాటించాల్సింది ఏంటంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్, మనకి బేకరీ ఫుడ్స్ కావచ్చు, మైదాతో చేసినవి కావచ్చు, ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, ఇన్స్టెంట్ ఫుడ్స్ కావచ్చు, అంటే 10 మినిట్స్లో ఉడికిపోయే నూడిల్స్ కావచ్చు, లేకపోతే ఈజీగా దొరికే కేక్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, హై షుగరీ డ్రింక్స్, అంటే ఏ కూల్ డ్రింక్స్ అన్నా కావచ్చు, లేకపోతే మనం సొంతంగా ఇంట్లో తాగే టీ కాఫీలో ఎక్కువగా తీపి వేసుకుని తాగేది కావచ్చు, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే బాడీలో ఇన్సులిన్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఆ బాడీ ఏంటంటే చిన్న వయసులో అంటే 20s లో 25 30s లో కూడా బాడీలో కావాల్సినంత ఇన్సులిన్ స్థాయి ఉంటుంది కాబట్టి అది ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇన్సులిన్ని కావాల్సినట్టు రిలీజ్ చేసి షుగర్ని కంట్రోల్ చేస్తూ చూపిస్తుంది. కాకపోతే మీకు ప్రీ డయాబెటిక్ దశ కంటే ముందే చాలామందికి వచ్చే దశ ఇన్సులిన్ రెసిస్టెంట్ దశ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవేర్నెస్ పెంచుకుని అవగాహన పెంచుకుని ఇన్సులిన్ రెసిస్టెన్స్ దశలో కనుక మీరు కేర్ తీసుకుంటే కనుక మీకు అసలు ప్రీడయాబెటిక్ వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎలా తెలియాలంటే కొంతమందికి షుగరు ఫాస్టింగ్ చేసినప్పుడు నార్మల్గా ఉంటుంది, తిన్న తర్వాత చేసినప్పుడు కూడా నార్మల్ కంటే తక్కువ ఉంటుంది. సో అలా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీరు షుగర్ టెస్ట్తో పాటు ఇన్సులిన్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, హోమో ఐఆర్ అంటాం, ఇలాంటి టెస్ట్ చేసుకుని మీకు ఏమైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది మీరు ముందుగా గుర్తించినట్టయితే కేవలం ఆహార నియమాలు పాటిస్తూ మీరు ఉన్న వెయిట్లో నుంచి ఒక 5 to 10% వెయిట్ తగ్గితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా వరకు సెటరేట్ అయిపోతుంది. సో ఈ అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయగలిగితే నార్మల్ పబ్లిక్లో, అండ్ ఈ ఎక్కువగా లేట్ నైట్ ఫుడ్స్ వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే సమస్య పెరుగుతుంది. ఎక్కువ కూర్చుని ఉండే జాబ్స్లో ఏమాత్రం కనీసం వారంలో 150 మినిట్స్ మనకి ఎక్సర్సైజ్ అవసరం, అంటే 150 నిమిషాలు కనీసం నడక అవసరం మనకి, అంటే 5 రోజులు రోజుకి 30 నిమిషాలు నడుకున్నా కనీసం అది ఒక మనకు ఒక విధంగా హెల్ప్ అవుతుంది. ఒక ఏజ్ రాగానే 30 ఇయర్స్ రాగానే మజిల్ ట్రైనింగ్, వీక్లీ 3 డేస్ మజిల్ ట్రైనింగ్ అనేది అవసరం. అట్లా ఏమాత్రం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సిట్టింగ్, అంటే డెస్క్ జాబ్స్, ఎప్పుడూ కూర్చునే జాబ్స్, విపరీతమైన పని ఒత్తిడి, లేకపోతే నిద్ర లేకపోవడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా కావచ్చు లేకపోతే మనకి ఎంటర్టైన్మెంట్ పెరిగినప్పటి నుంచి నిద్ర అనేది మనకి చాలామందికి నిద్ర మీద ఎక్కువ దృష్టి ఉండట్లేదు. లేట్ నైట్

0: వీటిని ద్వారా, లేకపోతే ఇర్రెగ్యులర్ జాబ్స్ వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రాపర్గా 6 నుంచి 7 మినిమం 7 గంటలు నిద్రపోయి కరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసి తీసుకునే ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ దశలోనే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు కొంతమంది ఆల్ ఆఫ్ సడన్గా నాకు షుగర్ డౌన్ అయినట్టుంది, నాకు షుగర్ బాగా షూటప్ అయింది, పెరిగింది, ఇలా అనేస్తుంటారు వాళ్ళకై వాళ్ళే. షుగర్ డౌన్ అవ్వడానికి లక్షణాలు ఏంటి? షుగర్ బాగా పెరిగింది అనడానికి అంటే అక్యూట్గా కళ్ళు తిరుగుతాయి?
0: మీరు చెప్పేది షుగర్ పేషెంట్స్లో, నార్మల్ పర్సన్స్? షుగర్ పేషెంట్స్లో డౌన్ అవ్వడం అనేది హైపోగ్లైసీమియా. అంటే సపోజ్ పేషెంట్స్ ఏదన్నా ట్యాబ్లెట్ వాడుతూ ఉండొచ్చు, లేకపోతే ఇన్సులిన్ వాడుతూ ఉండొచ్చు, వాళ్ళు సరిగా ఫుడ్ తీసుకోకపోయినా కూడా షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తరచూ డౌన్ అవుతుంటే వాళ్ళు ఎవరికైనా సరే విపరీతమైన చెమటలు బట్టి అయోమయంగా ఉండి, చేతులు షివరింగ్ ఉండి, కొంచెం కళ్ళు కన్ఫ్యూజ్డ్ స్టేట్, అంటే అయోమయంగా అనిపిస్తూ కళ్ళు తిరుగుతున్నట్టుంటే ర్యాండమ్ షుగర్ చెక్ చేసి ఒకవేళ అది 70-80 కన్నా తక్కువ ఉన్నట్టయితే అది హైపోగ్లైసిమియా కింద మనం కన్సిడర్ చేసి దానికి ఇమీడియట్ యాక్షన్ కింద దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళడం వీలైతే వెళ్ళాలి. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేలోపు గ్లూకోజ్ పౌడర్ కానీ పంచదార వాటర్ కానీ తీసుకుంటే ఆ హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ అనేది సెట్ రైట్ అవుతాయి. ఆ తర్వాత డాక్టర్ని కలిసి ఆ హైపోగ్లైసిమియా గల కారణాలని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. తరచూ హైపోగ్లైసిమియా అవడం కూడా మంచిది కాదు, అది హైపోగ్లైసిమియా. షుగర్ బాగా అప్ అయినప్పుడు పేషెంట్స్కి చాలామంది కంప్లైంట్స్ తెలియవు. సో అది మీరు రెగ్యులర్ ఫాలోఅప్లో మాత్రమే తెలుస్తుంది. సో అప్ అవడం అనేది పెద్ద సిమ్టమ్స్ ఉండవు అంటే అన్లెస్ వాళ్ళు ఏదైనా మనం అంతకుముందు మాట్లాడినట్టు డయాబెటిక్ కీటోసిరోసిస్ స్టేట్ కానీ అలాంటి స్టేట్లోకి వెళ్ళేదాకా ఎక్కువగా 300-400 పేషెంట్స్ కూడా చాలామందికి పెద్ద లక్షణాలు ఉండవు షుగర్ పెరిగినప్పుడు. సో ఇది ఏదైనా సరే పీరియాడికల్ ఫాలోఅప్లోనే మనం చూడగలం.
1: డాక్టర్ గారు, షుగర్ కంట్రోల్లో లేనటువంటి వారు మద్యపానం సేవిస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది వారానికి 1, 2, 3 సార్లు ఇలా మద్యపానం సేవిస్తూ ఉంటారు. అది ఏదైనా కానీ ఉండదు, సురాపానం కావచ్చు, మద్యపానం కావచ్చు, వీళ్ళకి ఏమైనా షుగర్ పెరిగేటువంటి అవకాశం కానీ లేదా డయాబెటీస్ అన్కంట్రోల్డ్ అయిపోవడం నష్టం ఏమైనా ఉందా దానివల్ల?
0: మద్యపానం వల్ల, అసలు మద్యపానం అనేది ఎవరు చేయకూడదండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పడం అనేది జరుగుతుంది. సెకండ్, షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్, షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ డయాబెటిక్ న్యూరోపతితో పాటు ఆల్కహాలిక్ న్యూరోపతి కాంప్లికేషన్స్ కూడా రిస్క్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగచ్చు, ప్యాంక్రియాటైటిస్ రిస్క్ రావచ్చు ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి. షుగర్ ఉండి కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేని వాళ్ళకి, లైక్ ఎక్స్పెషల్లీ ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ అబౌవ్ 500 ఉంటే ప్యాంక్రియాటైటిస్ అనే రిస్క్ రావచ్చు.
1: ఫ్యాటీ లివర్ రావచ్చా?
0: అది ఖచ్చితంగా, అది ఆబ్వియస్గా వస్తుంది. బట్ నేను చెప్పేది బేసికల్గా ఆల్కహాల్ గురించి. ఆల్కహాల్ వల్ల మళ్ళీ ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ప్యాంక్రియాటైటిస్ ఒకసారి వస్తే షుగర్ కంట్రోల్ అనేది చాలా కష్టమైపోతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి లింక్డ్ ఉండే కాబట్టి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ కాకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ జీవించడం మంచిది.
1: ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744. షుగర్ వ్యాధి, దీని గురించి ప్రాయోజిత కార్యక్రమాన్ని ఇంతవరకు విన్నారు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రధాని విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలువురు రాష్ట మంత్రులతో కలిసి భోగాపురం ఎయిర్పోర్టులో సమీక్షించారు. దేశంలోనే మొదటిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కాకినాడ జిల్లాలో స్టీమ్ రైస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిన్న ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్లో పాత్రికేయులతో మాట్లాడారు. విజయవాడ ఇంద్ర

వేలాద్రిపై జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనాలకు గాను తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు జారీ చేసే SST టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. అయితే శుక్రవారం దర్శనానికి సంబంధించి రేపు మధ్యాహ్నం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేయనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1 ఆగస్టు అర్ధరాత్రి 1 గంటల నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలను నిలిపివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు యత్నించిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను తమ బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఈరోజు అనంతపురంలోని చియేడు గ్రామంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో భాగంగా జెడ్పీ హైస్కూల్లో మండల స్థాయి బాలబాలికల క్రీడా పోటీల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. సింహాచలం గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, స్థానికులు అల్పాహారం, తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వివిధ భారతి FM న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

సో వెల్ ఫర్ ఈ 11:04 ఏం అయిపోయింది మన క్లాక్ లో టైం, మరి నేను మీ ఆర్జే జయస్వి సైనింగ్ ఆఫ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. సో విన్నారు కదా ఈ రోజు బోల్డ్ అనే విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. కలుసుకుందాం మరొక కొత్త షోలో మరిన్ని కబుర్లతో, మరిన్ని అద్భుతమైన పాటలతో. అంటిల్ దెన్ వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే జయస్వి సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: Shakti FM 101.3.
1: PM जय अब गरीबों की जय बन गई है।

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 విభిత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విభిత్ భారతీయ ఫామ్. మరి ఇందాక విన్న సాంగ్ స్వర్ణకమలం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేసాను కదా. మరి మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రోగ్రామ్కి అయితే వెల్కమ్ చెప్పేశాను ఒక బ్యూటిఫుల్ సాంగ్తో. ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్న. దీని తర్వాత అసలు ఈ సాంగ్ ఎందుకు ప్లే చేస్తాను అనేది మీకే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నువ్వు నాకు నచ్చో మూవీ నుంచి ఇంతకీ అసలు ఎందుకు నేను ఆ సాంగ్ ప్లే చేశాను అంటే గనక త్రివిక్రమ్ అలాగే వెంకటేష్, విక్టరీ వెంకటేష్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అనగానే మనకి గుర్తొచ్చే మూవీ అదే కదా. మరి ఎన్ని సంవత్సరాలైనా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళ కాంబినేషన్ అనగానే అలాగే ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఎందుకు ఆ సాంగ్ ప్లే చేశాను అసలు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే, ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న మూవీస్లో మనందరం ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ ఏంటి అంటే వెంకటేష్ అలాగే త్రివిక్రమ్లది అనమాట. మరి ఏంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ అంటే కనుక ఆదర్శ కుటుంబం అనమాట. రీసెంట్గా ఈ మూవీలో హీరోయిన్ శ్రీనిధి శెట్టికి సంబంధించి ఒక టీజర్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. దాన్ని బట్టి వెంకీమామ నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ రాబోతుంది అని చెప్పి అర్థమవుతుంది కదా. మరి ఈ మూవీకి అయితే తమన్ ఎస్ఎస్ అయితే సంగీతం అయితే అందిస్తున్నారు అనమాట. సో ఎలా ఉండబోతుంది ఏంటి అంటే యాక్చువల్గా ఈ పాటకే రిలీజ్ అవ్వాలి, బట్ కొన్ని రీజన్స్ వల్ల మన ముందుకైతే రాలేదు. బట్ ఏం పర్లేదు, కొన్ని రోజుల్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం అయితే మన ముందుకు రాబోతుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో అందరితో అందరూ కలిసి చూడొచ్చు అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను వెంకటేష్ యాక్ట్ చేసిన మూవీ అనమాట వెంకీమామ, దాని తర్వాత బాబు బంగారం, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక రణబీర్ కపూర్, సాయి పల్లవి వీళ్ళిద్దరు పేర్లు చెప్పగానే మీ అందరికీ గుర్తొచ్చే మూవీ ఏంటి అంటే రామాయణం కదా. మరి సీతారాములుగా దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న చిత్రం ఏంటి అంటే రామాయణ అన్నమాట. మన తెలుగులో రామాయణంగా రాబోతుందన్నమాట. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ని అంటే ఒక కొత్త డేట్కి మేకర్స్ అయితే వాయిదా వేశారనమాట. యాక్చువల్గా ఈ పాటికి వచ్చేసేయాలి, బట్ ఎప్పుడు ఆ కొత్త వాయిదా డేట్ అంటే జూలై 30th, అంటే రేపే అనమాట. సో ఈ ట్రైలర్ని బట్టి మూవీ మీద ఇంకా ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి అయితే హన్స్ జిమ్మర్ ఇంకా రెహమాన్ అయితే సంగీతం అందిస్తున్నారనమాట. మరి అసలు సాయి పల్లవి గారు సీత క్యారెక్టర్లో ఎలా చేయబోతుంది, అసలు ఇవన్నీ అంటే విజువల్స్ కానివ్వండి, ఇంకొకటి మూవీ మొత్తానికి మీ అందరికీ తెలుసు చాలా భారీ బడ్జెట్తో అయితే నిర్మిస్తున్నారు కాబట్టి, సో ఎలా ఉండబోతోంది ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ట్రైలర్ కోసం మాత్రం ఇంకా ఒక్కరోజు వెయిట్ చేస్తే సరిపోతుందన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన మూవీ బ్రహ్మాస్త్ర, దాని తర్వాత నుంచి ఇంకొక సాయి పల్లవి యాక్ట్ చేసిన మూవీ ఫిదా మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ 2 సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక విన్న సాంగ్ అయితే ఫ్రమ్ ద మూవీ లవ్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కదా. యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్ ఏంటి, ఆల్రెడీ అంతకుముందు సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ని మళ్ళీ థియేటర్స్లో రీరిలీజ్ చేయడం అనేది మన ట్రెండ్ అనమాట. మరి ఇప్పుడు అలా ఎవరి మూవీస్ రాబోతున్నాయి అంటే కనుక రవితేజ యాక్ట్ చేసిన సెంబో శివసెంబో అనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు రీరిలీజ్ అవ్వబోతోంది అంటే కనుక 1st థియేటర్స్లో మళ్ళీ మనందరి ముందుకి రీరిలీజ్ అవ్వబోతుంది అనమాట. అలాగే మహేష్ బాబు నటించిన దూకుడు మూవీ అనమాట 7th థియేటర్స్లో రీరిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. సో ఎవరైతే మహేష్ బాబు నటించిన దూకుడు మూవీని థియేటర్లో చూడాలి అనుకుంటున్నారో వాళ్ళైతే 7th వరకు వెయిట్ చేయాల్సిందే.

అలాగే శంభో శివశంభో, ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది, ఒక మంచి లవ్ స్టోరీ కూడా కదా. సో ఈ మూవీ చూడాలి అనుకుంటే ఇంకా 2 డేస్, ఆగస్ట్ 1 వరకు వెయిట్ చేస్తే సరిపోతుందన్నమాట. సో అది మరి సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మహేష్ బాబు నటించిన మూవీ దూకుడు నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. దానికంటే ముందు శంభో శివశంభో ఈ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తానన్నమాట. మరి ఈ 2 సాంగ్స్ ప్లే చేస్తూ ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 12:15.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
2: మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఇంటర్నేషనల్ టైగర్స్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవం గురించి. మరి ఏంటి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అంటే, గత 150 సంవత్సరాల్లో పులుగు అంటే పులులు ఏవైతే ఉన్నాయో మనుగడలో దాదాపు 95% అయితే భారీగా క్షీణతకి గురయ్యాయన్నమాట. కాబట్టి వన్యప్రాణి సంరక్షణపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూలై 29న మనందరం కూడా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం అన్నమాట, ఇంటర్నేషనల్ టైగర్స్ డేని. మన భారతదేశంలో 18 రాష్ట్రాల్లో 51 పులుల సంరక్షణ కేంద్రాలు అయితే ఉన్నాయన్నమాట. పులుల గురించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ఏంటి, అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఏంటి, ఇందాక చెప్పాను కదా, ముఖ్యంగా పులులకు సంబంధించి ఎలాంటి చట్టాలు మన గవర్నమెంట్ వాళ్ళు అంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలుసాలో తెలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం సెహరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టేజ్ వింటూ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఇంటర్నేషనల్ టైగర్స్ డే గురించి, మరి పులుల గురించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలు చెప్తాను అని చెప్పాను కదా. మరి ఇంతకీ ఆ వాస్తవాలు ఏంటి మీ అందరూ తెలుసుకోవాల్సినవి అంటే కనుక, పులి చారలు చాలా ప్రత్యేకమైనవి అన్నమాట. ఎందుకంటే వాటి ప్రత్యేకమైన చారల ద్వారా వాటి జనాభాను, అంటే ఎన్ని పులులు ఉన్నాయనేది అంచనా వేయడానికి కెమెరా ట్రాప్ చిత్రాలని ఉపయోగించి లెక్కించడం జరుగుతుందన్నమాట. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్య అంచనా వేయడానికి వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. అలాగే ఆడపులులు తమ పిల్లలతో సంభాషించుకోవడానికి తమ చెవుల వెనుక ఉన్న తెల్లని మచ్చల్ని ఉపయోగిస్తుందట. అంటే అవి పిల్లలకి ఒక సంకేతంలాగా పనిచేస్తాయి అన్నమాట. ఆడపులి ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు తన చెవులను వెనక్కి ముడుస్తుంది అన్నమాట. దానికి ప్రతిస్పందనగా పిల్లలు కిందకి వంగి దాక్కుంటాయి అన్నమాట. సో వాటి భాష కూడా అలా అంత ఉంటుందా అని మనకు తెలియదు కదా. సో ఇంకా తెలుసుకుందాం పిల్లల గురించి. మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది ఇవాళ మీకు తెలిసాదో. ఇప్పుడైతే మీ అందరి కోసం సవారీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టేట్ చూంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి

మనమైతే ఉన్నాం. మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా పులుల గురించి. మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అనే దాని గురించి. మరి ఇంకా ఏంటి మీరు తెలుసుకోవాల్సినవి అంటే, ప్రపంచంలోని పులుల మనుగడలో సగానికి పైగా భారతదేశంలోనే ఉన్నాయన్నమాట. 2018లో భారతదేశ జాతీయ పులుల సర్వే ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా అంటే కెమెరా ట్రాప్ సర్వేగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అయితే చోటు సంపాదించుకుందనమాట. సో ఇంకా ఏంటి అంటే, మనం తెలుసుకోవాల్సినవి, పులులకి 10 వేటల్లో ఒకటి మాత్రమే విజయవంతం అవుతుందనమాట. ఒక పెద్ద జింక పులికి ఒక వారానికి సరిపడా ఆహారాన్ని అందించగలదనమాట. సో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే నిజంగా పులుల గురించి ఇన్ని విషయాలు ఉన్నాయా తెలుసుకోవాల్సినవి అనిపిస్తుంది కదా. సో ఇంకా మాట్లాడుకుందాం. అలాగే పులుల గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇందాక చెప్పినట్టే ప్రభుత్వ పథకాలు ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం. ఎప్పుడు అంటే ప్రతిరోజు వచ్చినట్టే 12:30కైతే ఇప్పుడు మీ అందరి కోసం తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో ఇంటర్నేషనల్ టైగర్స్ డే గురించి మనం ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడైతే న్యూస్ వినేసేయండి. వింటూ స్టేట్ యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో,

0: అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: సమయంలో పోలీసు చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమాపేశం ప్రారంభమైనప్పుడు క్లాస్కోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్ లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టలను నిమడింపచేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్దమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: ప్రశ్నకాల కే బాద్ ఇస్ చర్చా మే భాగ్ లీజియే. ఆప్ మాన్య సదస్యో కే హక్ కో నీ మార్ సక్తే, యే తరీకా ఉచిత్ నహీ హై. ఆప్ అగర్ సదన్ కో వ్యవధాన్ కర్నా చాహతే హై, నియోజిత తరీకే సే గతిరోధ పేదా కర్నా చాహతే హై, యే సంసదీయ పరంపరాఓ కే అనురూప నహీ హై. సదన్ కీ కార్యవాహీ ఆజ్ 12 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలనుంచారు. బొగ్గు గనులు, ఉక్కుపై సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యకుడు ఐసీ ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య అని, ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని

0: చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేసిందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले, इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहे हैं और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं। इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी। इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं, ये ठीक बात नहीं है।
0: హోర్ముజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్ బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యను అందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనలతో, సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారత దేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులను ఆయన అభినందించారు. నాణ్యత లేని వంట నూనెలు ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనలు

నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పులను సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు ఒక స్వర్ణం 5 రజతాలు ఒక కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

రణరంగ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఇంటర్నేషనల్ టైగర్స్ డే గురించి. సో ఇందాకటి నుంచి మీకు దీని హిస్టరీ గురించి చెప్పాను, అలాగే మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం, పులుల గురించి అనమాట. ఇంకా ఏంటి మీ అందరూ తెలుసుకోవాల్సినవి అంటే, పులులకి గర్జిస్తున్నప్పుడు, అరుస్తున్నప్పుడు, ఆయాసపడినప్పుడు వాటి స్వరాల వైవిధ్యం అనేది చాలా విస్తృతమైందనమాట. ప్రతి ధ్వని వేర్వేరు విషయాలనైతే తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అలాగే వాస్తవానికి పులులు 20 లక్షల సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్నాయన్నమాట. మానవ అభివృద్ధి ప్రభావాల వల్ల వాటి జనాభా 97% అయితే క్షీణించింది. ప్రస్తుతం పులులు అంతరించిపోతున్న జాబితాలో అయితే ఉన్నాయన్నమాట. పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే దీనికి గల ప్రధాన కారణం. ఇంకా అక్రమ వన్యప్రాణుల వ్యాపారం వల్ల పులుల ముప్పుని, అంటే చాలా రకాలుగా ముప్పుని ఎదుర్కొంటున్నాయి అన్నమాట. అంటే పులులు గోల్డ్ అని, చర్మం అని, సో ఇవన్నీ కూడా వాళ్ళు అక్రమ రవాణా చేయడం వల్లే కదా. సో ఉన్న జంతువుల్ని లేకుండా చేయడం అంటే ఇంకా అంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి. సో పులులు వాటి భాగాలు ఉత్పత్తులపై స్పష్టమైన నిషేధాలను విధించాలని WWF అయితే పిలుపునిస్తూ ఉంటుందన్నమాట. చైనా ఇంకా అమెరికా వంటి దేశాలలో పులులు బందీలుగా ఉన్నాయన్నమాట. కాబట్టి WWF ఆసియా అంతటా కూడా పులులను రక్షించడానికి కృషి చేస్తుందన్నమాట. అయినప్పటికీ పులులు ఇప్పటికీ అనేక రకాలుగా అనేక రకాల ముప్పుని ఎదుర్కొంటూనే ఉన్నాయన్నమాట. సో ఇవి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇంకా ఏంటి మనం మాట్లాడుకోవాల్సినవి అంటే కనుక, మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా అయితే వీటికి ముప్పు ఉంది అని చెప్పామో, మరి వాటిని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత కాబట్టి, సో ప్రభుత్వం వీటి కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది అనేది కూడా ఇవాళ మీకు తెలిసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ ద మూవీ పుష్ప 2 అన్నమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి FM.

మనము నో మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఇంటర్నేషనల్ టైగర్స్ డే గురించి, మరి దాని హిస్టరీ మాట్లాడుకున్నాం. అలాగే మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి పులుల గురించి అనేది కూడా మీ అందరితో షేర్ చేశాను. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది పులులని అంటే వాటిని పరిరక్షించడానికి అంటే కనుక 1973 ప్రారంభించబడిన ప్రాజెక్ట్ టైగర్ అన్నమాట, అంటే భారతదేశపు ప్రధాన పరిరక్షణ కార్యక్రమంగా 2023 విజయవంతంగా 50 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుందనమాట. అంటే పుల్ల సంఖ్యని పునరుద్ధరించడానికి ఈ కార్యక్రమం, అంటే వాటిని మళ్ళీ పరిరక్షించడమే ఇప్పుడు ఏదైతే చెప్పానో ప్రాజెక్ట్ టైగర్ అనమాట. సో ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అనమాట. అలాగే ప్రాజెక్ట్ టైగర్ని 2023 ఏప్రిల్ 9 ప్రధాని నరేంద్ర మోదీ అయితే ప్రారంభించడం జరిగిందనమాట. అలాగే 2.4 ప్రాజెక్ట్ చీతా అనమాట, అంటే అంతరించిపోయిన చిరుతల్ని భారతదేశంలో తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 17 ఈ కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో ప్రాజెక్ట్ చీతా అలాగే ప్రాజెక్ట్ టైగర్ ఇవి రెండు కూడా అంతరించిపోతున్న పులులను పరిరక్షించడానికి తోడ్పడతాయి అన్నమాట. అలాగే అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని అరికట్టి వన్యప్రాణుల సంరక్షణ చట్టాలని బలోపేతం చేసి వాటిని సంరక్షించడానికి ప్రభుత్వం అయితే తన వంతు కృషి అయితే చేస్తోందనే చెప్పాలి. సో మనవంతు మనం ఏం చేయాలి అంటే కనుక పులుల్ని వాటిని, అంటే అవి ఉండాల్సిన ప్లేస్లో వాటిని ఉండనివ్వాలి. అంటే చెట్లని నరికేయకూడదు, అదొక్కటి చేస్తే చాలు తెలుసా, మనం చాలా చేసినట్టే ఒక మొక్క పెంచుతూ ఉండడం, అలాగే ఒక చెట్టుని పడేయకుండా నరికేయకుండా ఉండడం. సో ఇలాంటివి చేస్తే ఏంటి అంటే పులులు అనేవి బయటకి రాకుండా ఉంటాయి. సో అవి అడవుల్లో ఉంటాయి, మనం అదే కదా చిన్నప్పుడు చదువుకుందాం. సో క్రూర మృగాలు ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి, పులులు సింహాలు ఇవన్నీ అడవుల్లో ఉంటాయి అని చెప్పి అనుకున్నాం కాబట్టి వాటిని అక్కడే ఉండనిద్దాం. అవి వాటి దగ్గర, అంటే అవి అక్కడే ఉండాలి అంటే మనం చెట్లను కొట్టడం ఆపేసేయాలన్నమాట. అండ్ అలాగే అంతరించిపోతే అప్పుడు మనం, ఇప్పటి వరకు మనందరికీ జూకి వెళ్ళినప్పుడు ఇది పులి ఇది సింహం అని మనకి తెలుసు, మనం అంటే మనం డైరెక్ట్గా చూడగలుగుతాం. ఒకవేళ ఇవన్నీ అంతరించకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ అన్ని పులులు అంటే అలా ఉండేవి, సో డైనోసరస్ లాగా అయిపోతుంది అనమాట. సో అన్ని అలా ఉండేవి ఇలా ఉండేవి అని చెప్పుకోవడమే తప్ప డైరెక్ట్గా చూడటానికి ఏమి ఉండదు కాబట్టి, సో మనందరి మీద కూడా వన్యప్రాణుల్ని సంరక్షించాల్సిన బాధ్యత అయితే ఉంది. ప్రభుత్వం తన కృషి అయితే చేస్తుంది, మనవంతు మనం చేయాల్సింది ఆల్రెడీ చెప్పేశాను, అడవుల్ని పరిరక్షించడం, ప్రకృతిని కాపాడటం, మొక్కల్ని నాటడం. సో అదనమాట ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్. మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి మీకు తెలిసే ప్రోగ్రామ్కి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత కలెక్టర్ గారి భార్య ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో తైవాన్ ప్రతినిధి బృందంతో ఈరోజు సమావేశం.

ప్రసన్నవదన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ తీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జ ప్రసన్న. మరి ఇవాల్టి ధీరాలో మనం తెలుసుకోబోతున్న ధీరా ఎవరు అంటే కనుక ప్రీతి శ్రీనివాసన్ అనమాట. సో ప్రీతి శ్రీనివాసన్ గురించి కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఓ బేబీ అనమాట. సో ఈ సాంగ్ విన్న తర్వాత నేను చెప్పబోయే ప్రీతి శ్రీనివాసన్ గురించి కొన్ని విషయాల కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం ధీర ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ప్రీతి శ్రీనివాసన్ గురించి. మరి ఏంటి మీ అందరూ తెలుసుకోవాల్సింది అంటే, ప్రీతి శ్రీనివాసన్ ఒక క్రికెటర్, ఇంకా దివ్యాంగుల హక్కుల కార్యకర్త అన్నమాట. ప్రీతి జీవితంలో జరిగిన విషాద సంఘటన వల్ల మెడ క్రింద భాగం పక్షవాతానికి గురై ప్రీతి జీవితం పూర్తిగా మారిపోయిందన్నమాట. కాలు కోల్పోకముందు ప్రీతి ఒక మంచి క్రికెటర్ అవ్వారని చెప్పి కలలైతే కందనమాట. అథ్లెటిక్లో కూడా రాణించింది. కాలు కోల్పోవడం వల్ల, అలాగే తను కదలలేకపోవడం వల్ల తాను ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్ ఏంటి అంటే కదలికలే అయినాయన్నమాట. అయినప్పటికీ ఆశలైతే వదులుకోకుండా ప్రీతి ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సమాజం నుంచి మానసికంగా శారీరకంగా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని ఎంతోమందికి చేయూతని అందించగలిగే స్థాయికి ఎదిగిందన్నమాట. తనలాంటి సమస్యలున్న ఇతరులకి సహాయం చేయడమే ప్రీతి యొక్క లక్ష్యమన్నమాట. సోల్ ఫ్రీ అనే సంస్థ ద్వారా తన జీవితంలో జరిగిన అనుభవాలని, తన కథలని ఇతరులకి చెప్పి జీవితంలో ఏది జరిగినా ఎక్కడా కూడా ఆగిపోకూడదు, ఏదైనా సరే మీరు అనుకున్నది చేయాలి అని చెప్పి సాధించవచ్చు అని చెప్పి ప్రీతి ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని అయితే అందించి ప్రోత్సహిస్తూ ఉన్నారన్నమాట. శరీరంలో ఏదైనా ఒక భాగం కోల్పోవడం అంటే జీవితంపై ఆశ కోల్పోవడం కాదు అని చెప్పి ప్రీతి మాటల ద్వారానే కాదు చేతల ద్వారా కూడా నిరూపించారనమాట. అందుకే ఈరోజు ఎంతోమందికి తను ఇన్స్పిరేషన్ ఉమెన్ అయ్యారనమాట. సో అదనమాట ప్రీతి శ్రీనివాసన్ గురించి కొన్ని విషయాలు అయితే తీరాలో చెప్పేశాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టేట్ యూన్ 101.3 విత్ భారతీయ. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. కుంకి ఏనుగుల ద్వారా అటవీ ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గురుతత్వాన్ని స్మరించుకునే ఈ రోజున గురు పరంపరకు కృతజ్ఞతలు తెలపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జ్ఞానాన్ని మానవాళికి అందించిన శ్రీ వేదవ్యాస మహర్షిని స్మరించుకునే రోజుగా గురు పౌర్ణమికి ప్రత్యేకత ఉందని తెలిపారు. మనలో విజ్ఞాన వెలుగులు నింపే గురువులకు కృతజ్ఞతలు తెలియజేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో తైవాన్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశమవుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమిలో కుంకి ఏనుగుల శిబిరాన్ని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంకి ఏనుగులను అందించి సహకరించిన కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మన్యం అటవీ ప్రాంతాల్లో కుంకి ఏనుగుల సహాయంతో మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించడం, ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ,
1: ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. పొలంనేరు ప్రాంతంలో జరిగిన పలు క్లిష్టమైన ఆపరేషన్లతోటి జయంత్ అభిమన్యు మన అటవీ సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి మానవ ఏనుగు సంఘర్షణల కారణంగా సంభవించే మరణాలు దాదాపు 70% తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగాం. ఇదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే మా సంకల్పం.
0: రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రతి చిన్నారికి మెరుగైన సేవలు అందించేలా చర్యలు కొనసాగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోళ్లు క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నూతనంగా ఎంపికైన ఇద్దరు అంగన్వాడీ టీచర్లు, 18 మంది అంగన్వాడీ హెల్పర్లకు మంత్రి నిన్న నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యకు సూచికలని అన్నారు. టీచర్లు, హెల్పర్లు సేవాభావంతో పనిచేస్తూ చిన్నారుల శారీరక మానసిక వికాసానికి కృషి చేయాలని సూచించారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఉత్తరాంధ్రకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,

0: ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
1: ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 42 అర్జీలు అందగా, వాటిలో రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు, రహదారులు, తాగునీటి సమస్యలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వినతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి అర్జీని పరిశీలించి అర్హుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించిన శాకంబరి ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలియజేస్తూ,
2: ఈ రోజు ముఖ్యంగా వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రెండు కలవడం, అదేవిధంగా ఈ రోజు ఆ శాకాంబరి ఉత్సవం పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా భక్తులు శాకాంబరి ఉత్సవాలు చూసేదానికన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి కదంబ ప్రసాదం, మహాప్రసాదం తీసుకోవడానికి కూడా చాలా మంది వచ్చారు. ఈ రోజు శాకాంబరి ఉత్సవాలు చూడడం ఒకెత్తైతే, ఈ కదంబ మహాప్రసాదం తీసుకోవడం మరొకెత్త అని చెప్పేసి ఉదయం చాలా హ్యాపీగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుంటుంటే నిజంగా చాలా సంతోషం వేసింది.
1: మరోవైపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబాదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 2019కి ముందు శంకుస్థాపన మినహా పెద్దగా పురోగతి సాధించలేదని, విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన భూసేకరణ, పునరావాసం, అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రధాన పనులన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం విమానాశ్రయం ప్రారంభానికి సిద్దమైనప్పటికీ విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు అవసరమైన వేగవంతమైన రహదారి నిర్మాణంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. అనంతపురం మండలం చియ్యోడు గ్రామంలో నిర్వహించిన అనంత స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో భాగంగా మండలస్థాయి బాలబాలికల క్రీడా పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పులుల సంరక్షణ, వాటి సంతతిని పెంపొందించే లక్ష్యంతో ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పులుల సహజ ఆవాసాల పరిరక్షణ, వాటి సంఖ్యను పెంచడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. పర్యావరణ సమతుల్యత కొనసాగాలంటే మానవాళితో పాటు వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటున్నారు. కాకినాడ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 31న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ గోపికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. పాల్గొనే అభ్యర్థులు ముందుగా నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దేశంలోనే తొలిసారిగా న్యాయమూర్తులకు

నగదు రహిత వైద్య సేవలు అందించే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ జోహాను నేలపాడు హైకోర్టు ప్రాంగణంలో రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయమూర్తుల సంక్షేమానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. కుంకి ఏనుగుల ద్వారా అటవీ ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ಚಿನ್ನರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

గామి మూవీ నేను శుకులా ఓలీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం, మరి ఏం టాపిక్ చెప్తున్నాను అంటే గనక అసలు పిల్లలు హైపర్ యాక్టివ్గా ఎందుకుంటారు? పిల్లలు అంటేనే అల్లరి కదా, అల్లరి చేస్తేనే అందం ఆనందం. అయితే కొందరు పిల్లలు మరీ హైపర్ యాక్టివ్గా ఉంటారు అనమాట, అంటే చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల్ని ముప్ప తిప్పలు అయితే పెడుతూ ఉంటారు. అసలు ఇంతకీ ఆ హైపర్ యాక్టివ్కి కారణాలు ఏంటి అనేది ఇవాళ దీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఓజీ అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం దీనా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. సో పిల్లల ఇంటికి అందం ఆనందం అన్ని, కాకపోతే కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉంటారు. మరి దానికి కారణాలు ఏంటి అనేది దీరాలో చెప్తాను అని చెప్పాను కదా. సో ఏంటి అంటే కనుక, చక్కెర తినడం వల్ల పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉన్నారు అని చెప్పి 1970 అంటే అప్పుడన్నమాట, సో ఆ సంవత్సరంలో విదేశాల్లోని కొందరు పేరెంట్స్ అనేవారు అనమాట. మరి అసలు ఇవి నిజమా కాదా లేదంటే ఊరికే మాటలేనా అని చెప్పి శాస్త్రవేత్తలు తెలుసుకునేందుకు ఏం చేశారు అంటే, 1973 ఎలర్జిస్ట్ బెంజమిన్ ఫీన్ గోల్డ్ అనే శాస్త్రవేత్త అనమాట ఓ ప్రయోగం చేశారనమాట. దీన్ని ఫీన్ గోల్డ్ థియరీ అంటారనమాట. చక్కెరతో పాటు ఇతర ఆహార పదార్థాల వల్ల కూడా హైపర్ యాక్టివ్నెస్ అనేది పిల్లల్లో పెరుగుతుంది అని చెప్పి ఈ పరిశోధనల తర్వాత తేలిందనమాట. సో అప్పుడు తల్లిదండ్రులు అనేవి ఉత్త మాటలు కాదు, నిజాలే అని చెప్పి అర్థం చేసుకోవడం జరిగింది. సో పిల్లల్ని పట్టించుకోకుండా ఉండడం, అలాగే కొంతమంది ఒక పిల్లవాడిని ఎక్కువగా ముద్దు చేసి ఇంకొకళ్ళని కొంచెం తక్కువగా పట్టించుకున్నా, ఇట్లాంటి ఇబ్బందులు అయితే వస్తాయి అనమాట. అంటే నెగ్లెక్ట్కి గురయ్యి పిల్లల్లో హైపర్ యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో తర్వాత మళ్ళీ ఆత్మన్యూనత భావన రావడం, అందరిలో తక్కువగా అనుకోవడం, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇద్దరిని కూడా ఆల్మోస్ట్ ఎవరైనా ఒకేలా చూస్తారు, బట్ ఇలాంటివి జరిగితే మాత్రం హైపర్ యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. మరి ఇంకా అసలు రీజన్స్ ఏంటి పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండడానికి అనేది ఇవాళ దీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం లైగర్ మూవీ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనము నామ్ ధీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉండడానికి కారణాలు ఏంటి అని చెప్పి ఇందాకే కొన్ని చెప్పాం. మరి ఇంకా ఏంటి అంటే కనుక రోజువారీ పనులకి అడ్డు కలిగిస్తున్నారు అని చెప్పి పేరెంట్స్ చేసే సింపుల్ పని ఏంటి, పిల్లలకి ఫోన్ ఇచ్చేయడం కదా. సో దానివల్ల ఏమవుతుంది అంటే స్క్రీన్ టైం అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే వీడియో గేమ్లు ఆడటం, జనరల్గా ఎప్పుడైనా మొబైల్ తీసుకొని గేమ్స్ ఆడుకోవడం ఇదంతా డిఫరెంట్. కానీ కంటిన్యూగా అలా స్క్రీన్ టైం ఎక్కువ టైం అయితే అలవాటైపోతే కనుక ఏంటి అంటే కనుక డిజిటల్ పొల్యూషన్ వల్ల కూడా పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారంట. అలాగే పిల్లలు హైపర్ టెన్షన్ కూడా పెరుగుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా ఖాళీ టైం ఉంటే కథలు చెప్పడమో లేదంటే బయట పార్క్కి వెళ్ళడమో లేదంటే అపార్ట్మెంట్ అయితే కమ్యూనిటీస్ ఉంటాయి కదా, సో అక్కడ అంతకుముందు ఎలా అయితే బయట ఆడుకుంటూ ఉండేవాళ్ళు వేరే వాళ్ళతో కలుస్తూ, సో అలా ఆడుకుంటూ ఉంటే ఏంటి అంటే స్క్రీన్ టైం అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఇంత పెద్ద కళ్ళ చోటు రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ హైపర్ యాక్టివ్నెస్, హైపర్ టెన్షన్, అంత చిన్నపిల్లలకి అవన్నీ అవసరం అని చెప్పండి. సో అవన్నీ రాకుండా ఉండాలి అంటే మన పనులు మనం అవ్వడానికి ఫోన్లు అనేవి ఇవ్వకుండా ఉండాలన్నమాట. సో ఏదైనా అంతే కదా, మనం అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అయితే అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే కనుక కొంతమందికి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట, కానీ అసలు రెస్ట్లెస్గా ఆడుకుంటూనే ఉంటారు కదా. మరి అలా ఉన్నా కూడా ఏదైనా మితమే ముద్దు అతి వద్దు అనేది ఇక్కడే మనం నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి అలా రెస్ట్లెస్గా ఆడుకోవడం వల్ల కూడా హైపర్ యాక్టివ్ లక్షణాలు అయితే వచ్చేస్తాయి అనమాట. ప్రతిదానికి ఒక టైం పెట్టుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆడుకోవాలి, ఏదైనా టైం టేబుల్ కదా. సో అలా మనకి మనమే పిల్లలకి కొన్ని రూల్స్ చెప్తే దాని ప్రకారం వాళ్ళు బాగుంటారు, అట్ ద సేమ్ టైం ఈ హైపర్ యాక్టివ్గా ఉండకుండా ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది మనందరం కూడా పాటించాల్సింది. మరి అన్నీ వాళ్ళకైనా ఏంటి, మనకు కూడా కొన్ని ఉండాలి కదా. అమ్మ లేదంటే నాన్న ఎక్కువగా టెన్షన్ పడటం, అతిగా కోపానికి గురవుతుంటే పిల్లలు ఆటోమేటిక్గా హైపర్ యాక్టివ్ అయ్యి ఇదే కరెక్ట్ అనుకుంటారనమాట. అంటే వాళ్ళు ఏదైనా సరే అరుస్తూ సమాధానం చెప్పారనుకోండి, ఓకే అమ్మ ఇలాగే అరుస్తుంది కాబట్టి మనం కూడా ఇలాగే మాట్లాడాలి, గొంతు ఇలా మాట్లాడితేనే అది కరెక్ట్ అనే ఆలోచనలు రావడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి వాళ్ళ ముందు టెన్షన్, కోపం ఇవన్నీ మనకి ఎట్లాగో ఉంటాయి కదా. సో కానీ పిల్లల ముందు కొంచెం కేర్ఫుల్గా ఉండగలిగితే కనుక వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉండరు. అండ్ ఎప్పుడు మళ్ళీ అందరితో కలవట్లేదు, ఇలా ఉండడం లేదు, సో ఇవన్నీ మనం బాధపడకుండా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండడానికి కారణాలు తెలుసుకొని పరిష్కరించగలిగినప్పుడే మనం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం అనమాట. సో అది సంగతి. మరి ఇవాళ్ళ తీరా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఓరి దేవుడా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నా. ఈ సాంగ్తో ధీరా ప్రోగ్రామ్ని సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 విభిద్ భారతి ఎఫ్ఎం.

హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. మరి మీ అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువు గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నాను అనమాట. మరి దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే అందరూ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారనమాట. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అలాగే మనోజ్ అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక ఫ్రమ్ ఎనంబైలు అని పంపించారు. అండ్ ఇంకా మంగళగిరి నుంచి కనకం రాజారావు వీళ్ళందరూ కూడా అనమాట, అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ మెసేజ్లు పంపించేశారు. అండ్ అలాగే తమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కూడా అలాగే విషెస్ చెప్తూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేయడం జరిగింది. అలాగే రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటున్నారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేయడం జరిగింది. అలాగే కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అనమాట. అలాగే ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు ఎవరు అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మువ్వ మండలం కాజా నుంచి టీవీ సుబ్బారావు శ్రీదేవి వీళ్ళు కూడా మెసేజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అంటున్నారు ధను అనమాట, ఎక్కడి నుంచి ఏంటి అని అయితే పంపించలేదు. సో ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే అవి. మరి గురువు గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తాను అని చెప్పాను కదా, మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక చాలా చాలా సింపుల్గా అడిగేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట ఈరోజు. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సంస్కృతంలో గురువు అనే పదానికి అర్థం ఏంటి? చెప్పానా, చాలా సింపుల్ క్వశ్చన్, నాకు తెలిసి అందరూ ఆన్సర్ చేసేస్తారు ఎందుకంటే మార్నింగ్ నుంచి గురువు గురించి చాలా వినే ఉంటారని నేనైతే అనుకుంటున్నా. సో క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి రిపీట్ అయితే చేస్తున్నా, సంస్కృతంలో గురువు అనే పదానికి అర్థం ఏంటి? సో ఇదే అనమాట క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు తర్వాత మీ ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ క్లాస్మేట్స్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక అనంతపూర్ నుంచి మస్తాన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ప్రసన్న గారు అంటున్నారు. క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు భాస్కర్ గారు పెడన నుంచి. అండ్ ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేదర్ వీరేష్ కాదోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉండవల్లి మండలం నుంచి నికీత్, జష్ణవి వీళ్ళందరూ అనమాట. ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ అయితే ఇంకా మెసేజ్ చేయలేదు. క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మంగళగిరి నుంచి కనకం రాజారావు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్. ఎగ్జాక్ట్గా సాంస్క్రిట్లో దానికి ఒక మీనింగ్ ఉంటుంది. క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా. చాలా సింపులే అని చెప్పాను కదా, సంస్కృతంలో గురువు అనే పదానికి అర్థం ఏంటి? నేను ఖచ్చితంగా క్వశ్చన్లోనే అర్థం ఏంటి అని చెప్పి అడిగాను కాబట్టి ఒకసారి అర్థం ఏంటో ఆలోచిస్తే పోలా. సో సరిపోలా. సో ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారో, కన్ఫ్యూజింగ్గా ఉన్నారో, వాళ్ళందరి కోసం నేను ఇంకొకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేశాను కాబట్టి. సో మళ్ళీ అడుగుతున్నా, సంస్కృతంలో గురువు అనే పదానికి అర్థం ఏంటి అనేది క్వశ్చన్. నాకు తెలిసి ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ అయితే వినేశారని అనుకుంటున్నా. మరి క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ నవ వసంతం అనమాట. తరుణ్ యాక్ట్ చేసిన మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి రెండోసారి, దాని తర్వాత మూడోసారి కూడా అడిగిన తర్వాత చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మాధవి ఆంజనేయులు భూదాన్ పోషన్పల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ అలాగే ముంబ మండలం కాజా నుంచి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ అయితే చేశారు, ఆన్సర్ అయితే పంపించలేదు. రాజోల్ నుంచి జయన్న ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే పాలెం పోలయ్య అల్లగడ్డ నంజాల జిల్లా నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ దాని తర్వాత ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదన్నమాట. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ ప్రసన్న మేడం గారు అంటూ గడ్డం అంకయ్య బందరపల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారనమాట, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. ఐనవరం నుంచి సిద్ధాంతి గోలి ధర్మరావు ఇంకా పద్మావతి అనమాట.

మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీముని పాడించి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దాని తర్వాత ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ, అందరికీ విషెస్ చెప్తూ, మస్తాన్ బాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహబూబ్ ఆత్మకూర్ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ అయితే చేశారు, ఆన్సర్ ఎక్కడా. దాని తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ధర్మవరం అంటూ అక్కడి నుంచి ఎవరు, అరుణ రాఘవేంద్ర అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంబాబు గారు అనమాట. ఎక్కడి నుంచి కమల, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి అంటే చిత్తూరు నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద, వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక జగదీశ్వరి మనోజ్ వీళ్ళందరూ అనమాట, ఎక్కడి నుంచి ఎనంబైలు అని మెసేజ్ చేశారు. సో మీరైతే రాంగ్ ఆన్సర్. అండ్ పుట్టపాకి నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ పొద్దు నుంచి నేను ప్రసన్న ప్రసన్న అని ఆల్మోస్ట్ ఒక 10 సార్లు అనుంటా, ఖచ్చితంగా ప్రసన్న అనే చెప్పుంటా. అన్ని తర్వాత కూడా శృతి మేడం గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ఉన్నారనమాట. అలాగే పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదన్నమాట. పర్లేదు, శృతి మేడం గారికి మనం గురు పౌర్ణమి శుభాకాంక్షలు అయితే చెప్పేద్దాం. కానీ ఇవాళ మీతో మాట్లాడుతోంది, సందడి చేస్తోంది మాత్రం ప్రసన్న అనమాట. అండ్ ఇంకా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సత్యభార్గవి గారు, తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. తర్వాత అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే శ్రీకాకుళం సోంపేట మండలం నుంచి అనమాట ధన మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్రావణ్ అనమాట, ఎక్కడి నుంచి, రామన్నపేట నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. లేట్గా లేటెస్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించాలి కదా, మరి రాంగ్ ఆన్సర్ పంపిస్తే ఎలా. తర్వాత నుంచి ఎవరు అంటే కనుక ఓకే, కనకం రాజారావు వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇప్పుడు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మయ్య గారు, ఆన్సర్ అయితే మీరు పంపించింది రాంగ్ ఆన్సరే, కర్నూలు నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ ఇంకా రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్, ఏం పార్థసారథి అనమాట సిద్దిపేట నుంచి హాయ్ అంటున్నారు, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఆన్సర్ అయితే రాంగే. అండ్ అలాగే దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. కోనసీమ జిల్లా మొరిపలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవని గారు రాంగ్ ఆన్సర్. మువ్వ మండలం కాజా నుంచి టీవీ సుబ్బారావు గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంజాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు ఇప్పుడు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట. వేటపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ మెసేజ్ చేశారు అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. కర్నూలు జిల్లా గోనికల్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు కూడా మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారనమాట. ఇంతకీ మరి ఏంటి అసలు క్వశ్చన్, ఏంటి ఆన్సర్ ఏంటి అంటే చాలామంది పర్యాయ పదాలు పంపిస్తున్నారు, అంటే హిందీలో అధ్యాపక్ అని, ఆచార్య అని, మళ్ళీ ఆచార్య అని, అధ్యాపకులు అని. సో ఇలా రకరకాలుగా పంపించిన తర్వాత ఫైనల్గా కొంతమంది రైట్ ఆన్సర్ అని చెప్పి చదివాను కదా, మరి వాళ్ళందరూ పంపించింది ఏంటి, మీరు అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏం పంపిస్తే రైట్ అయింది, మేమేం పంపిస్తే రాంగ్ అయింది, మాకు తెలియాలి, తెలిసి తీరాలి అనుకుంటూ ఉన్నారు. మరి ఎలాగో ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి నేనైతే చెప్పేస్తున్నా. గురువుని సంస్కృతంలో ఏమంటారు అంటే చీకటిని తొలగించి మోక్షాన్ని ప్రసాదించేవాడే గురువు అనమాట. మరి ఈ గురు పౌర్ణిమ నిజంగానే మన జీవితంలో అంత చీకటిని పోగొట్టేసి చక్కగా గురువు అనుగ్రహం మనందరి మీద ఉండి హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం నేను దేవుళ్ళు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. వివిధ భారతి లిజనర్స్ అందరికీ ఈ సాంగ్ని డెడికేట్ చేస్తున్నాను. ఈ సాంగ్ వినండి, దాని తర్వాత న్యూస్ హెడ్లైన్స్ కూడా వినేసండి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం సందడి ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞానాన్ని మానవాళికి అందించిన శ్రీ వేదవ్యాస మహర్షిని స్మరించుకునే రోజుగా గురు పౌర్ణమికి ప్రత్యేకత ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమిలో కుంకి ఏనుగుల శిబిరాన్ని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంకి ఏనుగులను అందించి సహకరించిన కర్ణాటక ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించిన శాకంబరి ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 2019కి ముందు శంకుస్థాపన మినహా విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన భూసేకరణ, పునరావాసం, అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రధాన పనులన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నామని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలపై కడపలోని కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 31న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ గోపికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు ఈ మేళకు అర్హులని పేర్కొన్నారు. వ్యవసాయ, విత్తన సాంకేతిక, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు అగ్రి, బీఎస్సీ, హానర్స్ 4 సంవత్సరాల కోర్సులో ప్రవేశాల కోసం 18న అగ్రిసెట్ 2026 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో మీకోసం నేను ఒక క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నాను అనమాట. నాకు తెలిసి చాలా ఈజీగానే చెప్పేస్తారు. సరే, ఇంతకీ అసలు నేను ఆలోచించి మీకోసం తయారు చేసిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక, అన్నయ్య, ఆచార్య తర్వాత వచ్చే సినిమా ఏది ఈ క్రమంలో, ఇదే క్వశ్చన్ అనమాట. మళ్ళీ మీ అందరి కోసం అలా సడన్గా అడిగేస్తే ఎలా, కొంచెం వినాలి కదా అనుకుంటూ ఉంటారని నాకు తెలుసు. సో అందుకే మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, అన్నయ్య, ఆచార్య ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏది, ఇదే అనమాట క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారు, పంపిస్తూ ఉన్నారు అనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ గా గెస్ చేశారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చదవాల్సిందే అనమాట. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి రాంగ్ ఆన్సర్. అయితే మీరు ఇంకా లాజిక్ అర్థం అవ్వలేదు అనమాట క్వశ్చన్ లో. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట. సో లైన్లోకి అయితే వచ్చేసారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. కొల్లాపూర్ నుంచి సోని అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు జిల్లా గోనగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే పాలెం పోలయ్య అలకెడ్డ నంజాల జిల్లా

కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. కొల్లాపూర్ నుంచి సోని అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే పాలెం పోలయ్య అలకెడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సరే పంపించారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట రాంగ్ ఆన్సర్. తర్వాత మున్నెమ్మ పెద్ద ప్రియ వీళ్ళందరూ తిరుపతి జిల్లా నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంటే మీరు పంపించింది కూడా కరెక్టే, ఇంకొకటి చెప్తా నేను లాస్ట్లో అది కూడా కరెక్టే అవుతుంది. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట మీరు పంపించింది రాంగ్ ఆన్సర్. కరెక్ట్గా ఆలోచించలేదు, ఒకసారి ఆలోచించండి, అప్పుడప్పుడు మన బ్రెయిన్కి పదును పెట్టాల్సిందే అనమాట. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక ధర్మవరం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా మహబూబ్ ఆత్మకూర్ నంజాల్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆల్రెడీ మీరు అడిగిన పాట మధ్యాహ్నం సండే సండే స్టార్టింగ్ ముందే ప్లే చేసేసాను. అండ్ ఇంకా ఇప్పుడు ఈ మెసేజ్ చేసింది ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మస్తాన్ భాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమోస్ వెంకటేశ్వరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సరే పంపించేశారు. అనంతపూర్ నుంచి మస్తాన్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుంచి శివాజీ సందీప్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మీరు రాంగ్ ఆన్సరే పంపించేశారు. పార్థసారథి గారు సిద్దిపేట నుంచి జవాబు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా రాంగ్ ఆన్సర్. ఎలా ఆలోచించారు మీరు, ముందుకెళ్ళిపోయారు యాక్చువల్గా, బట్ కానీ కాదు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అసలు ఎలా ఆలోచించారండి, ఇలా ఎలా మీరు మాత్రమే ఆలోచించగలరు, బట్ అది మాత్రం రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. క్వశ్చన్లో ఉన్న లాజిక్ అర్థమైపోయింది. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదన్పల్లి నుంచి మెసేజ్ చేసేసారనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, ముల్లగుర్తి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామ్లా వీళ్ళందరూ. సో నాకు తెలిసి ఒకసారి ఆలోచిస్తే మీ అందరూ కూడా మెసేజ్ చేయగలరు. మరి ఎవరైతే రాంగ్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే ఒకసారి నేను అడుగుతున్నాను. అన్నయ్య, ఆచార్య ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. నాకు తెలిసి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా వినుండే ఆ క్వశ్చన్లో ఉన్న లాజిక్ ఏంటో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మరి ఇప్పుడు అర్థం చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఆలోచించి దాని తర్వాత మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ లక్ష్యం అనమాట. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

లక్ష్యం మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ ని మళ్ళీ అడగడం జరిగింది. దాని తర్వాత లిజనర్స్ అయితే ఈసారి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే నేను వాళ్ళ మెసేజ్లు అయితే చదవాల్సిందే. వెస్ట్ తాంబరం నుంచి, చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎం మురిహరి యశోద జానకిరాజు వీళ్ళందరూ అనమాట వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎక్కడి నుంచి అనేది అయితే చెప్పలేదు, బట్ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోల్లి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కోనసీమ జిల్లా మురిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు గంగభవాని గారు రాంగ్ ఆన్సర్. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అనమాట రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల పెదమస్తన్ రావు గారు, దామర్ల చిన్నమస్తన్ రావు గారు కూడా మెసేజ్ చేయడం జరిగింది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి కృష్ణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఎక్కడి నుంచి గంగులూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. ఇంకా రాజేశ్వరరావు గారు రాజేశ్వర్ నగర్ నుంచి అనమాట, రాజేశ్వరి రామ్ వీళ్ళందరూ అనమాట మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి లాజిక్తో పాటు ఆన్సర్ కూడా కరెక్ట్గా మెసేజ్ చేశారు. జగదీశ్వరి మనోజ్ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఐఆమ్ సూపర్ గుడ్, హవ్ ఆర్ యూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండ్రాయిలో వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి మహమ్మద్ ఇన్యాతుల్లా భవాని కాదు కాదు మహమ్మద్ జైనుద్దీన్ గారు, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు అనమాట నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మీ ప్రశ్నకి మా సమాధానం అంటూ రాంగ్ ఆన్సరే పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక ముల్లగుర్తి విలేజ్ నుంచి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సరీ. అండ్ ఇంకా చిలక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పామిడి అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంటూ మెసేజ్ చేశారు గౌస్ అనమాట. మీరు పంపించిన ఆన్సర్

అసలు చూడండి కామెడీగా క్వశ్చన్ ఏంటి అంటున్నారు. క్వశ్చన్తో పాటు మీకోసం ఆన్సర్ కూడా చెప్పేస్తా, ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, అంటే ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే అనంతపూర్ నుంచి, నవోదయ కాలనీ నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు అక్తర్, వల్లిభాద వీళ్ళందరూ మెసేజ్ చేశారనమాట. అంటే మీరు పంపించిన స్పెల్లింగ్స్ అయితే అలాగే ఉన్నాయి, సో ఇంతకీ మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా వీర కనకరావు గారు, పార్వతి వీళ్ళందరూ వీరభద్రపురం నుంచి మెసేజ్ చేయడం జరిగింది అనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మొత్తానికి ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించేసేయడం జరిగిందనమాట. క్వశ్చన్లో లాజిక్ అర్థమైపోయింది. తర్వాత ఇంకా ఎవరు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అమలా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. మస్తాన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ అంటూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి అనమాట షేక్, తబ్లా, మస్తాన్ బాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అండ్ మెసేజ్ చేసేసారు, ఇందాక ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇప్పుడు ఇంకా ఎవరు అంటే కనుక, నిజామాబాద్ జిల్లా ఉమ్మడండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా కరెక్ట్గా మెసేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది. సరే ఇంక నేను ఆన్సర్ అయితే చెప్పేస్తా, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. యాక్చువల్గా మీ అందరూ ఆలోచించింది కరెక్టే, కానీ నేను చిరంజీవి మూవీస్ మాత్రమే అడిగాను కదా, సో ఆ క్వశ్చన్లో ఎలా తెలిసిపోతుంది అంటే అన్నయ్య చిరంజీవి మూవీనే, ఆచార్య కూడా చిరంజీవి మూవీనే. కానీ మీరందరూ ఎక్కడికి వెళ్ళారు, రవితేజ దగ్గరికి వెళ్ళారు అనమాట. ఎందుకంటే చాలామంది ఫస్ట్ ఈడియట్ అని పంపించేశారు, దాంతో అంటే ఈతో చెప్పాలి అనేది అయితే కరెక్ట్గా ఆలోచించారు, సూపర్. కానీ చిరంజీవి మూవీయే చెప్పాలి అని తర్వాత చాలామంది, ఎక్కువ మంది మెసేజ్ చేసింది ఏంటి అంటే ఇంద్ర, తర్వాత ఇద్దరు మిత్రులు అనమాట. సో అది కరెక్ట్ ఆన్సర్ అయితే ఆల్మోస్ట్ చాలామంది తర్వాత పంపించినప్పుడు కరెక్టే పంపించారు, ఎవరో కొంతమంది తప్ప. ఎనీవే మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ. మరి మనం అన్నయ్యతోనే స్టార్ట్ చేసాం కాబట్టి క్వశ్చన్, అన్నయ్య మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫర్మ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో ఇప్పుడు అడగబోతున్న క్వశ్చన్ ఇంతకీ ఏంటి అంటే కనుక, WWF అంటే అబ్రివియేషన్ ఏంటి? యాక్చువల్గా ఈరోజు మనం డే స్పెషాలిటీలో మీకు తెలుసాలో ఇంటర్నేషనల్ టైగర్స్ డే గురించి మాట్లాడుకున్నాం అనమాట. అప్పుడు WWF అనే పదాన్ని నేను చాలాసార్లు యూజ్ చేశాను. సో ఆ ప్రోగ్రామ్ వింటే ఆటోమేటిక్గా ఆన్సర్ అయితే మెసేజ్ అయితే పంపించేస్తారు. ఇంతకీ అసలు WWF అంటే అబ్రివియేషన్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. సో మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మున్నా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ దాని తర్వాత మెసేజ్ చేస్తూ స్టేట్ యూన్ 2 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం సండడి సండడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎక్కడి నుంచి అంటే కనుక మైదుకూరు డ్రైవర్ జాఫర్ మైదుకూరు అంటూ పంపించేశారనమాట. ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా జగదీశ్వరి మనోజ్ వీళ్ళందరూ కూడా ఎనంబైల్ నుంచి మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సరే పంపించేశారు. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట. మీరు కూడా ఆల్మోస్ట్ కొంచెం పంపించేశారు, దాని పక్కన ఒక్క పదం యాడ్ చేస్తే కరెక్టే అనమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, మీరు కూడా

పదాన్ని యాడ్ చేస్తే కరెక్ట్ అయిపోయేది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు కూడా ఓకే ఒక్క పదాన్ని యాడ్ చేస్తే కరెక్ట్ అయిపోయేది అనమాట. అలాగే మెహబూబ్ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట. నేను అడిగిన క్వశ్చన్కి మీరు పంపించిన ఆన్సర్కి సంబంధమే లేదు. క్వశ్చన్ ఏంటి అంటే కనుక WWF అనమాట. మీరు WWW అనుకొని ఉంటారు, కాదు, WWF అంటే అబ్రివియేషన్ ఏంటి అని చెప్పి అడగడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ అందరూ పంపించేస్తున్నారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రమేష్ తొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దారిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా సత్యభార్గవి గారు తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడన్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుందరి పెనుమలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మురళి గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్, కానీ ఆన్సర్ అయితే ఇంకా మెసేజ్ చేయడం జరగలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి ఉంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ పామిడి ఎక్కడి నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ అన్ను చార్యుదు వీళ్ళందరూ అనమాట, చార్యులునా, సో స్పెల్లింగ్ అయితే ఒకసారి చూసుకొని పంపించండి. అండ్ మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ కాదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజేష్ అంబిక వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి సోలాపూర్ మహారాష్ట్ర నుంచి అని పంపించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి అంటే కనుక కొడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మీరు కూడా ఒక్క పదాన్ని యాడ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేస్తుందన్నమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప వీళ్ళందరూ అనమాట. మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్ట్ అవ్వాలి అంటే మీరు కూడా ఒక పదాన్ని యాడ్ చేయాలి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి మీరు కూడా ఒక పదాన్ని యాడ్ చేసేస్తే కరెక్టే. ఇంతకీ ఆ పదం ఏంటి అనేది లాస్ట్లో చెప్పేస్తా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు జిల్లా గోనగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేయడం జరిగిందనమాట. రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి మెసేజ్ చేయడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్. ఒక్క చిన్న ఆన్సర్ని కూడా ఒక్కొక్కది మొత్తం ఒక 8 మెసేజెస్ పంపించేశారు. నేను చక్కగా చెప్తూ ఉంటా కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి అని చెప్పి. సో అదంతా ఒకే మెసేజ్లో పంపిస్తే చాలా బాగుంటుంది కదా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, మీరు కూడా ఒక పదాన్ని యాడ్ చేస్తే కరెక్ట్ అయిపోతుంది. సో ఇంకా ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉండండి, చాలామంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. WWF అంటే అబ్రివియేషన్ ఏంటి అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో ఆలోచించండి, ఆ ఒక్క పదం ఏంటి అనేది తెలుసుకొని మెసేజ్ చేస్తే కరెక్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అంతే కదా. సో ఈ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేసేసారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. మీరు కూడా ఒక పదం యాడ్ చేసి ఉంటే కరెక్ట్ అయ్యేది అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రామ్నగర్ నుంచి అనమాట బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట. మీరు కూడా ఒక పదాన్ని యాడ్ చేస్తే కరెక్ట్ అయిపోయేది. అండ్

ఎక్కడి నుంచి అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి అనమాట. అలాగే సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి నుంచి అనమాట, మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిలుక నారాయణ అనసూయ ఎమ్మెన్ వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజోలి మండలం నుంచి జయన్న, మీరు కూడా ఒక్క పదం యాడ్ చేస్తే కరెక్ట్ అయిపోయేది. అండ్ ఇంకా రాజోలి మండలం రివర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్, ఇంకా సరళ అనమాట, మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. తర్వాత కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దస్తగిరి సంజయ్ గారు ఎక్కడి నుంచి, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట, మీరు కూడా ఒక పదాన్ని యాడ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్. ఎన్జిఓ కాలనీ నుంచి కడప నుంచి జి రెడ్డన్న అనమాట, మీరు కూడా ఒక పదాన్ని యాడ్ చేస్తేనే కరెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట, మీరు కూడా ఒక పదాన్ని యాడ్ చేయాలి. అందరూ ఆ ఒక్క పదాన్ని ఎందుకు మిస్ చేశారు లాస్ట్లో నేను చెప్పిన తర్వాతే అర్థమవుతుంది. అండ్ కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ వీళ్ళందరూ అనమాట, మీరు కూడా ఒక పదాన్ని యాడ్ చేసేయాలి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జయం భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మురిహరి యశోద వీళ్ళందరూ ఎక్కడి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా దమోజ్ వెంకటాచారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుందరి గారు పెనమలూరు నుంచి మీరు పంపించింది కరెక్టే, ఒక్క పదం యాడ్ చేస్తే కరెక్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా కేదర్ వీరేష్ గారు రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా శాంత్ కుమార్ పద్మజ వీళ్ళందరూ కూడా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మెసేజ్ చేయడం జరిగింది అనమాట. ఏం పర్లేదు, ఆన్సర్ లాస్ట్లో ఎలాగో రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇంకా కొన్ని మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, మీరు కూడా ఒక పదాన్ని మిస్ చేసేసారు ఎవరు అంటే కనుక గోనగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపర్తి నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మీరు కూడా ఒక పదాన్ని మిస్ చేసేసారు. రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామ్ల వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేయడం జరిగింది అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ పార్థశారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, కొమరం భీం డిస్ట్రిక్ట్ అని పంపించారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సరే మెసేజ్ చేస్తారు. అలాగే కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్ రావు గారు, దామర్ల పెద్దమస్తన్ రావు గారు, అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్ ఇలాగే టఫ్గా ఉంటుంది, బట్ ఏం పర్లేదు, ఈరోజు మనం తెలియనివి తెలుసుకున్నాం అనుకోవాలి కదా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ, మీరు కూడా ఒక్క పదం యాడ్ చేస్తుంటే మీ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ అయిపోయేదన్నమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది అనమాట. మరి ఇంతమంది కొంతమంది ముందు ఒక పదాన్ని మిస్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ పదాన్ని యాడ్ చేసి అందరూ కరెక్ట్ పంపించిన ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని తెలుసుకోవాలని చెప్పి మీరు కూడా ఏదో చూస్తూ ఉంటారో నాకు తెలుసు. అందుకే ఆ కరెక్ట్ ఆన్సర్ని కరెక్ట్గా చెప్పాలనుకుంటున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాసెస్ అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఎనీవే ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక WWF అంటే అబ్రివేషన్ ఏంటి అంటే కనుక వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనమాట. మరి మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం కదా పులులని సంరక్షించడం గురించి, సో దానిలో ఎక్కువ కీలక పాత్ర పోషించేది ఏదైనా ఉంది అంటే అది WWF అనమాట. అండ్ ఈరోజు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, పొద్దు నుంచి మీరు న్యూస్లో కూడా వింటూనే ఉన్నారు కదా, సో ఇంటర్నేషనల్ టైగర్స్ డే అనమాట. ఆల్రెడీ చాలా చెప్పేశా అండ్ మళ్ళీ చెప్తున్నా, సో ప్రకృతిని మనం కాపాడుకుంటే ఆటోమేటిక్గా యానిమల్స్ బాగుంటాయి, ప్రకృతి బాగుంటుంది, మనం కూడా అందరం బాగుంటాం. అండ్ ఫైనల్లీ ఇవాళ సందడి కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి వెంకటేష్ యాక్ట్ చేసిన తులసి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సందడి ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. సో ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 31 నిమిషాల 38 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధ థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే చక్రి గారు పాడిన సాంగ్స్ అయితే వినిపించబోతున్నా ఇవాళ వివిధలో. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చక్రు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, దాని తర్వాత డీ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ టూ సాంగ్స్ వింటూ స్టేజ్ వింటూ 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

మన మైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న అండ్ ఇవాళ వివిధాలో వెన్స్డే కాబట్టి థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట చక్రి పాడిన సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టు 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి అండ్ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హెల్తీగా ఉండండి. సో అదనమాట సంగతి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विथ मी योर आरजे चेतन। తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు, ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను. జాగరూకతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యు ఆర్ ఫుల్. చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి, అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము. స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది. చూడడమే కాదు, మనం చేస్తాం కూడా. కొందరు ఆగమాగం తినేస్తారు, ఆకలి అయిందంటే చాలు 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే. శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి. చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది. వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు. ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ జాగరూకత చాలా అవసరం.

మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం. మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచి ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి. అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు. మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి. మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రాంలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి. మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి. ఇది మీరు మీ ఫుడ్ ఎంపికనే తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరేం తింటున్నారో అవగాహన ఉండి దానిని మెచ్చుకోవడం అనేది జాగరూకతతో తినడం ముఖ్యం. మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం. గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం. మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం. మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి. మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి. మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనలను ఆస్వాదించండి, ప్రతి ముద్దను నమలడాన్ని ఆనందించండి. మీరు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరుక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు, అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది, దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటకెళ్లిపోతుంది. అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం, దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం, చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది, దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు. కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం, దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం, చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాత కాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం

చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక 10 ఏళ్ల కింద చూడండి, మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు ఇంట్లో? 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింత ఏంటంటే, నేను ఈ మధ్య రెస్టారెంట్స్ హోటల్స్ లో 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్గా ఫోన్ని తీసి ఆనిచ్ చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో స్టాకింగో లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికి తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి అంటే, వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కలు ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిద్దాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలకు పునఃస్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట బావ బావమరిది. చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం భువనచంద్ర, సంగీతం కోటి.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience

0: With the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis, starting at just Rs 12.73 lakhs. Visit your nearest Kia dealership today, because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: GRT Jewelers సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT Jewelers, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: అతడు చిత్రం కోసం చిత్ర ఎస్పై బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం మణి శర్మ.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు ₹200 తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: అమెరికా అబ్బాయి చిత్రం కోసం పి సుశీల గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia.

0: సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: గయి హై.
1: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: బావా మర్రదళ్ళు చిత్రం కోసం ఎస్ జానకి గానం విన్నాం. సాహిత్యం ఆరుద్ర, సంగీతం పెండ్యాల. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: PM Jai, ab garibon ki jai.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట అగ్నిపర్వతం. చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

మీరు విన్న పాట మల్లీశ్వరి. ఈ చిత్రం కోసం ఘంటసాల పి భానుమతి పాడిన పాట. గీత రచన దేవులపల్లి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నర్సింగ్రావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరూ కోరిన పాట విన్నారు. ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి కోరుతున్న శ్రోతలు దుగ్గి.

నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని, వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట భలే రాముడు. ఈ చిత్రం కోసం ఘంటశాల పి లీలా పాడిన పాట. గీతరచన సదాశివ బ్రహ్మం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి కోరుతున్న శ్రోతలు నాగేశ్వరరావు, బాబురావు, త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పోలయ్య, రజని, రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూరిరావు, ప్రకాష్, వెంకటేష్, రవికుమార్, నర్సింగ్రావు, మొహమ్మద్ ఇలైతుల్లా, భాస్కర్, ఈశ్వర్రావు వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట రాముడు కాదు కృష్ణుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

పి సుశీల పడింపట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి, చిత్రం అభిమానవంతులు. ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి కోరుతున్న శ్రోతలు మొహమ్మద్ బుర్హానుద్దీన్, యసూఫుద్దీన్, ప్రీతి సురేష్, మాస్టర్ నసీముద్దీన్, మొహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, మధుసూదన్ రెడ్డి వీరందరి కోసం మీరు కోరిన పాట విందాం.

ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్వీత్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట అల్లరి బావా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

లేపాక్షి కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం బుక్రాయ సముద్ర మండలం దండువారిపల్లి నుండి కోరుతున్న శ్రోతలు. పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తను, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, శకుంతలమ్మ, కిష్టప్ప, ఆదెమ్మ, రామకృష్ణమ్మ, సుశీలమ్మ, వెంకటలక్ష్మి, భవిత్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట బుద్ధిమంతుడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పడిన పాట, గీత రచన దాసరిది, సంగీతం కేవీ మహదేవన్. వీరందరి కోసం మీరు కోరిన పాట విందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించే గురువుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో పాత్రికేయులది కీలక పాత్ర అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట మంత్రుల కమిటీ పరిశీలించింది. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఇక వార్తల వివరాలు. గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గురుతత్వాన్ని స్మరించుకునే పవిత్ర దినం, గురు పరంపరకు కృతజ్ఞతలు తెలియజేసే మహత్తర సందర్భమే గురు పౌర్ణమి అని సామాజిక మాధ్యమ ప్రకటనలో పేర్కొన్నారు. మానవాళికి వేద జ్ఞానాన్ని అందించిన మహర్షి శ్రీ వేదవ్యాసులను స్మరించుకునే ఈ పుణ్యదినం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించేవారే గురువులు అని, అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞాన దీప్తిని వెలిగించే గురువుల

0: పట్ల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని పేర్కొన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తమ అపార జ్ఞాన సంపదతో ఓర్పుతో విద్యార్థులకు జీవిత విలువలను బోధిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గురువులందరికీ సామాజిక మాధ్యమం వేదికగా హృదయపూర్వక వందనాలు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలు పథకాలు ప్రజలకు చేరాలంటే మీడియా పాత్ర కీలకమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లోని స్థానిక హోటల్లో ఈ రోజు జరిగిన వార్తాలాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత 12 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందని, రాబోయే కాలంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. ఈ 12 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని మంత్రి గుర్తు చేశారు. దేశంలో మౌలిక వసతుల కల్పన కూడా జరిగిందని, దేశం స్వయం సమృద్ది దిశగా అభివృద్ది చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే ఈ వార్తాలాప్ ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ మీడియా ద్వారానే ప్రజలకు చేరువవుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: ప్రజాస్వామ్యం పరిగెల్లాలంటే మీడియా ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన పనులు గాని, తీసుకొస్తున్న పథకాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని సమర్థవంతంగా ప్రజలకు చేరాలన్నా, లేదా క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు ప్రభుత్వం దాకా తీసుకెళ్లాలన్నా అది మీడియా ద్వారానే సాధ్యమవుతుందన్న విషయం మన అందరికి తెలిసింది. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తలాగా పనిచేస్తూ విలువలతో కూడిన జర్నలిజానికి కట్టుబడి సమాజానికి ఉపయోగపడేలాగా మన మేధస్సుని, మన శక్తిని కూడా మనం వాడాల్సిన అవసరం ఉంది.
0: ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా అధికారులకు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు వ్యవసాయం, తాగునీటి నిర్వహణ, ప్రజారోగ్యం, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై పుట్టపర్తి కలెక్టరేట్లో మంత్రి ఈరోజు జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోపించే అవకాశమున్నందున జిల్లాలో తాగునీటి కొరత, వ్యవసాయ రంగంపై ప్రభావం, ప్రజారోగ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు సాగు విధానాలపై అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించాలని, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట మంత్రులు పొంగూరు నారాయణ, గొట్టిపాటి రవికుమార్లు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఈరోజు పరిశీలించారు. అనంతరం విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, వచ్చే 1వ తేదీన ప్రధానమంత్రి చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుందని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కోసం మంత్రులతో కమిటీ వేశామని చెప్పారు. విజయనగరంలో అభివృద్ది కార్యక్రమాలకు మరో 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును విమానాశ్రయ ప్రారంభానికి ఆహ్వానించామని, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయానికి అడుగులు పడ్డాయని మంత్రి నారాయణ చెప్పారు. ఇక విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, విజయనగరంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక సమస్యలపై ఈ ప్రాంత నేతలతో చర్చించామన్నారు. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటించిన ఆయన ఉదయం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఆ తర్వాత వైజాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురంలోనే ఉందని, ఇది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ముఖద్వారం అవుతుందన్నారు. 25,000 మెట్రిక్ టన్నుల కార్గో కెపాసిటీ ఉన్న భోగాపురం ఎయిర్

0: ఎక్స్పోర్ట్ ద్వారా ఆక్వా ఫార్మా వ్యవసాయ రంగాల ఎగుమతి దిగుమతులకు ఆదాయ వనరుగా మారనుందని చెప్పారు.
1: 25,000 మెట్రిక్ టన్ల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, ఆక్వా ఉత్పత్తులకి, ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయడానికి చాలా సౌకర్యాలు, ఆర్థిక పరమైన లాభాలు కూడా పొందటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఐటీ సెక్టర్ కానివ్వండి, సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్ గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
0: ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 సంవత్సరాల పరివర్తనాత్మక పాలనను ప్రతిబింబించేలా రూపకల్పన చేసిన 2 రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం చిత్ర ప్రదర్శనను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. భారతదేశ అభివృద్ది ప్రయాణాన్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్లే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి క్షేత్రస్థాయి కార్యాలయం విశాఖపట్నం

0: ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఐటీ సెక్టర్ కానివ్వండి, సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు ఇటువంటి అన్ని కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్ గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
1: ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 సంవత్సరాల పరివర్తనాత్మక పాలనను ప్రతిబింబించేలా రూపకల్పన చేసిన 2 రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం చిత్ర ప్రదర్శనను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. భారతదేశ అభివృద్ది ప్రయాణాన్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్లే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి క్షేత్రస్థాయి కార్యాలయం విశాఖపట్నం ఆధ్వర్యంలో నగరంలోని బీచ్ రోడ్లో ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు. 140 కోట్ల మంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేసిన ముఖ్యమైన పథకాలు, విధానాలు, విజయాలను ఈ ప్రదర్శనలో చూడవచ్చు. సాధారణ ప్రజలకు ఉచిత ప్రవేశంతో రేపటి వరకు అందుబాటులో ఈ ప్రదర్శన ఉంటుందని సిబిసి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అనంతరం సిబిసి ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ప్రదర్శనను సత్యకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు కలిసి ప్రదర్శించిన 200 అడుగుల పొడవైన భారీ జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం పుణ్యక్షేత్ర వార్షిక గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. ఈ గిరి ప్రదక్షిణలో సుమారు 584,000 మంది భక్తులు పాల్గొన్నట్టు అధికారులు ప్రకటించారు. నిన్న ప్రారంభమైన 32 కిలోమీటర్ల ఈ గిరి ప్రదర్శనకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించే గురువుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయటంలో పాత్రికేయులది కీలక పాత్ర అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట మంత్రుల కమిటీ పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమంలోని ముఖ్య అంశాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో అల్లిరాణి బుర్రకథ వినిపించేవారు శ్రీ వై రాజారెడ్డి బృందం. 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమం విశాఖపట్నం జిల్లా కేంద్ర సమర్పణ. 8:00 ఆపాత మధుర గీతాల కార్యక్రమం రసధ్వని. 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష. 8:45 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సి సంజమ్మ బృందం పాడిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 నాటిక. రాత్రి 10:00 రాగం తానం పల్లవి. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6 గంటల

0: 10 నిమిషాలకు భక్తి రంజనిలో ధేనువకొండ సుబ్బారావు కీర్తనలు వింటారు. 6:30 శ్రీ గుడిమెల్ల రంగాచార్యులు వినిపించిన వినదొగుమాట, 6:35 సేద్దిపు శుద్ధులు కార్యక్రమంలో సోలార్ పంప్ సెట్ల వల్ల ఉపయోగాల గురించి ట్రాక్టర్ నగర్ టెక్నీషియన్ శ్రీ సివి కిరణ్ కుమార్ గారు అందించిన వివరాలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత విజ్ఞాన విపంచ కార్యక్రమంలో తారాజువల రంగుల వెనుక రహస్యం డాక్టర్ టి శైలజారాణి అందించే వివరాలు, అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఐ శ్రీనివాసరావు, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 మన ఆలయాల శీర్షికన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ విశేషాలు, 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 10:00 సైబర్ మోసాలు వ్యక్తిగత భద్రత అంశంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి కేవి సురేష్ బాబు, పరిచయకర్త కె రాణి. ఇక 10:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇక రేపు సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు, రేపు సాయంకాలం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నీ రేపటి అంశం, మీ చిన్నతనంలో మీ అమ్మ నాన్నలతో ఎవరు మీతో కఠినంగా ఉండేవారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోని అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారి ఇచ్చే సమాధానాలు వింటారు. హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో 7:45 వికసిత్ భారత్, 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంట్ సమావేశాల సమీక్ష, 8:45 శ్రీమతి ఎం నరసమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ, ఇక రాత్రి 10:00 బలి నాటిక రచన శ్రీమతి అతలూరి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణ. ఇక రాత్రి 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్య అంశాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 30వ తేదీ గురువారం రాత్రి, అంటే రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కరరావు గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 30వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.

శ్రోతలకు మరొక ప్రకటన. రూట్సెట్ సంస్థలో మహిళలకు ఆగస్టు 4వ తేదీ నుండి బ్యూటీ పార్లర్ మరియు టైలరింగ్ నందు ఉచిత శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని సంస్థ డైరెక్టర్ పి. జాహ్నవి కీర్తిప్రియ గారు తెలియజేస్తున్నారు. ఈ శిక్షణకు గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ మహిళలు అర్హులు. వయస్సు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు కలిగి ఉండవలెనని, అలాగే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు కలిగి ఉండవలెను. శిక్షణా కాలంలో శిక్షణతో పాటు భోజనం మరియు వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడుతుందని తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకు 9492-637-63484 నెంబర్ను సంప్రదించవలెను. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా

నాకు తెలుసు నేను చేస్తున్నవన్నీ తప్పులని, అయినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు నేను చాలా గొప్పవాణ్ణని. అందుకే అంటున్నాను నీతికి విలువ లేదని, నిజాయితీకి చోటు లేదని.

నడక మార్చుకున్నాను, రాతి గుండెతో రాజాలాగా రాజ్యమేలుతున్నాను. అమ్మా అని పిలిచేందుకు తల్లి లేదు, అనురాగం పంచేందుకు ఆలో బిడ్డలు లేరు, ఆత్మీయతకు నోచుకోలేదు, ఆప్యాయతకు పెట్టి పుట్టలేదు. అందుకే అంటున్నాను, అన్నీ ఉన్నా ఏమీ లేనివాడు. అయినా ఐఎమ్ ద కింగ్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఐఎమ్ ద కింగ్. చెబుతా నీకు వింత కదా, ఎప్పుడు ఎవరు.

0: కాలం నేర్పిన కక్ష కథ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట ఆహుతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం మల్లెమాల, సంగీతం సత్యం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఏమన్నా సార్, చాలా రోజుల తర్వాత.
4: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
4: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
3: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
4: మరి రెండోది?
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
4: బాబోయ్, బతికించింది యూపీఐ.
3: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: విన్న పాట బహుదూరపు బాటసారి. చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఆరాధన చిత్రం కోసం ఆత్రేయ సాహిత్యం విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. సంగీతం ఇళయరాజా.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

విన్న పాట బాలగోపాలుడు చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్ కోటి. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా

0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట అంతస్తులు. చిత్రం కోసం ఘంటసాల గానం విన్నాం.
1: All you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B&G Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia. Movement that inspires.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం.

0: లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 అవస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో 6వ రోజున భారత బాక్సర్ సాక్షి చౌదరి మహిళల 51 కేజీల విభాగంలో 5-0తో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లారు. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణను ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో

0: పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred. This was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: Kendra Home Mantri Amit Shah pai Rahul Gandhi chesina vyakhyalanu Parliamentary Vyavaharala Mantri Kiran Rijiju tivranga khandincharu. Gandhi tana vyakhyalaku sabhalo kshamapana cheppalani Rijiju demand chesaru. Lok Sabha Speaker Om Birla kuda రాహుల్ గాంధీని కేవలం బిల్లుపైనే మాట్లాడాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని కోరారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సభ రెండుసార్లు స్వల్పంగా వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు జాతీయ గీతం అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరిస్తుంది. ప్రతిపాదిత చట్టం జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరంకు కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించాలని కోరుతోంది. వీటిపై నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ రెండూ విధించబడతాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ఈ బిల్లులోని సవరణ కేవలం ఒక శాసనపరమైన మార్పు మాత్రమే కాదని, ఇది దేశ ఆత్మ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాల ఆదర్శం పట్ల సామూహిక నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో, వందే మాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి కూడా అదేవిధంగా శిక్ష విధించబడుతుందని రాయ్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టింది. ఇందులో సభ్యులు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు 1 కోటి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొనే వారంతా మత్తు పదార్థాల విముక్తి ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం అనేది దేశవ్యాప్తంగా 100 వారాల పాటు సాగే ఒక జన భాగస్వామ్య ఉద్యమం. యువత మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ ర్యాలీలు, నషాముక్త్ ప్రతిజ్ఞలు నిర్వహించబడతాయి. ఈ ప్రచారంలో యువతను భాగస్వాములను చేసేందుకు మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనిలో భాగస్వాములు కావాలనుకునేవారు మైభారత్ ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో భారతీయ సాంప్రదాయ కళారూపాలకు చెందిన ఒక కళాకారుల బృందాన్ని కలుసుకుని వారి కళాఖండాలను వీక్షించారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం కింద బనారస్ మురళి, ఢాంకా నాయక, కేరళ మురళి, బసోహిలి, సుర్పుర్, మైసూర్ వంటి సాంప్రదాయ కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది కళాకారులు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ కళా సాంప్రదాయ

0: కార్యాలయాల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే సాంస్కృతిక గుర్తింపును కాపాడడంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నేటి మ్యాచ్లో సాక్షి 5-0 తేడాతో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి చివరి దశకు చేరుకున్నారు. అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించారు. హర్జీందర్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇది వరుసగా 2వ పతకం. గతంలో 2022 బర్మింగ్హామ్స్లో గేమ్స్లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో గ్లాస్గో గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై రాజారెడ్డి బృందం పాడిన శ్రీ వై రాజారెడ్డి బృందం వారి అల్లిరాణి బుర్రకథ వింటారు.
2: శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం.

0: రాలేదా?
1: ఈ అల్లి రాణి కూడా తెలుసా నేనా?
2: ఎవరయ్యాల్లో బోండాలు అమ్ముకుండేమా?
1: కాదు కాదు, పార్వతీదేవి వరంతో పుట్టినటువంటిది ఈ అల్లి రాణి.
0: అల్లి రాణి
2: పార్వతీ అంశ,
1: పార్వతీదేవి అంశ. అయితే ఈ అల్లి రాణి పుట్టిన నాటి నుంచి మగవాళ్ళంటే ఈమెకు పెద్ద ఇష్టం లేదు. మగ జాతి ఉండకూడదని ఉద్దేశం కలిగింది.
2: అంటే ఆడమండలం రాజ్యం.
1: నువ్వు పూర్వకాలంలో మీ తాతల కాలంలో ఆ మాట అనేవాళ్ళు. అలాంటి అల్లి రాణి ఇడుజోడు వయస్సు వచ్చింది. ఆమెను పెళ్లాడాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వీర ధీరులు ఎందరో వెళుతున్నారు. కానీ ఆమె మాటలకు, ఆమె ధీటుకు సరిజోడు ఈడు లేనటువంటి లేక ఎందరో బంధికానలో ఉన్నారు. అదే సమయానికి మరి ఇక్కడ పాండవులు ఉపప్లావ్యంలో ఉన్నారు. మరొకనాడు

0: మనసు కలిగినటువంటి వీర ధీరులు ఎందరో వెళుతున్నారు, కానీ ఆమె మాటలకు ఆమె ధీటుకు సరిజోడు ఈడు లేనటువంటి లేక ఎందరో బంధికారంలో ఉన్నారు. అదే సమయానికి మరి ఇక్కడ పాండవులు ఉపప్లావ్యంలో ఉన్నారు. మరి ఒకనాడు రోజు కృష్ణ పరమాత్మను అనే గొల్లోడా మరి విధంగా అది ఇది ఇలా అంటూ ఉండేవాడు. వీడి గర్వ నడచాలంటే అల్లి రాణిని చూపించాలి, అల్లి రాణితో నాలుగు తన్నించాలి వీడికి. ఇప్పుడైతే బుద్ధి రాదనుకున్నాడు. ఒక మాయా కమట కపట బ్రాహ్మణ వేషంతో పరిగెత్తుకుని వచ్చాడు. అర్జున అర్జున, నా గోవును దొంగలు తోలుకొని పోతున్నారయ్యా, ఆ గోవును కాపాడండి అని పరిగెత్తుకొచ్చాడు. మరి ఇక్కడ ఆయుధాలు కావాలా? మరి ధర్మరాజు స్వాధీనంలో ఉన్నది ద్రౌపదమ్మ, హాస్య మందిరానికి నొరలు వెళ్ళకూడదు, అయినా ఆయుధం కావాలి. పేదవాడికి వాటిచ్చానని చెప్పనని ధైర్యంతో ఆయుధములు మూట తీసుకుని వచ్చి గో ఆ దొంగను కొట్టబోయి గోవును కొట్టాడు. గోవు ప్రాణం పోయింది. ఇక ఆ గోహత్య పాప తీర్చుకోవాలంటే పరమాత్మని ఆశ్రయించాడు. నేనా గోహత్య, శ్రీహత్య, శిశు హత్య, బ్రాహ్మణ హత్య, తల్లిదండ్రి హత్య ఇవన్నీ పోగొట్టుకోవాలంటే తీర్థయాత్రలు తిరక్క తప్పదు అన్నాడు అన్న ధర్మరాజు ఆజ్ఞానుసారం. మరి పార్థుడు పరమాత్ముడు ఇద్దరు కూడా తీర్థయాత్రలకు బయలుదేరుతూ ఉన్నారు.
1: ఎలా పోతున్నారు మరి?

0: ఇలా పోతూ ఉన్నది. వీళ్ళక్కడ అల్లీరాణి పట్టణం చూపించి అల్లీరాణితో ఉమానం చేయించాలన్నటువంటి ఉద్దేశం తప్ప వేరు కాదు. మరి అలా పోతూ పోతూ పద మన దూరం పోయిన తర్వాత ఒక ఆ తామర ఆకుల ఒక కొలను తయారు చేసి కొలనులో ఆ అల్లీరాణి స్నానం చేసినట్టు అక్కడ
1: అవును
0: మరి పార్థుని కన్నులకు పింప చేశాడు. బాబా బాబా ఎవరేమి ఏమి అంద చందమును చూస్తూ ఉన్నా ఆ బ్రహ్మదేవుడే నా కోసమే సృష్టింప చేశాడా అన్నట్టున్నది. లోకంలో మరెక్కడ ఇట్లాంటి అందాల రాసి మరెక్కడ లేదే అన్నట్టున్నది.
2: అర్జున అల్లీరాణయ్యా
0: అల్లీరాణి
1: అల్లీరాణి అల్లీరాణి
0: అదేంటి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు దీని ఊరు
1: అప్ప అల్లీరాణి
2: ఒక పట్టణమే ఉన్నదయ్యా.
0: అంటే దీనికైనా ఒక పట్టం ఎవరికైనా మగవాళ్ళ పేరు ఉంటుంది కానీ ఆడవాళ్ళ పేర్లు కూడా ఊళ్ళకు ఉంటాయా బావా? ఏమి చూస్తుంటే అయితే దీనికి పెళ్ళయిందా?
2: పెళ్లి చేయడానికి రాజులు అధికారులు ఇలాంటి వాళ్ళు వచ్చి ఆమెను ఆమెతో గెలచలేక ఎందరో ఆమె బంధికంలో
0: అట్లాంటిది కావాలి బావా. దీన్ని పరాయి వారిని మన పౌరుషంతో ఉన్నటువంటి వాళ్ళను బంధికారంలో పెట్టినటువంటి వాళ్ళను విముక్తులు చేయాలంటే నేను దీనితో యుద్ధం చెయ్యాలా? దీనిని అవసరం చేసుకోవాలా? దీన్ని పెళ్ళాలి బావా. అయితే ఇక అల్లీరాణి పట్టం పోయిద్దామా?
2: అర్జున నా మాట
1: ఏనండి,
2: మనం పోయిండే పని కర్మని ఎత్తిని పెట్టుకొని కాసిపోతుంటే మధ్యలో ఇక్కడ ఎందుకయ్యా?
0: బావా బావా, కాశి కథ దేవుడు ఎరుగు, కర్మ కథ బ్రహ్మ ఎరుగు. మరి దీని కథ ఏందో చూద్దాం బావా. అల్లీరాణి ఒకసారి చూడాలి బావా, చూడాలనిపిస్తుంది బావా. ఇలాంటి అందాల రాసిని మరో జన్మలో కూడా చూడలేనేమో. బావా బావా, నీ కళ్ళైనా పట్టుకుంటే బావా, అలా అల్లీరాణి పట్టణం పోదామా?
2: సరే బాబు, అలాగనే పోదాం.
0: పార్థుని తోడా పరమేశ్వరుడే బయలుదేరినాడా రాజా రామ రామ జయ రామ రామ రామ రామ. ఆటికి బాబు పంది

0: ఆశ్రమం చూపిస్తే నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నా, నేను నువ్వు నిద్రపోయి లేచే లోపల నుంచి
1: అదే చెప్తున్నా. ప్రతి ఊరికి ఒక మంచి నీళ్ళ బావి ఉంటుంది. మంచి నీళ్ళ బావికి ఆడవాళ్ళే వస్తారు. పట్టణంలో మగవాళ్ళు అంటూ లేరు, అందరూ
2: ఆడవాళ్ళే.
1: అక్కడికి పోతే నిన్ను ఆ ఆడవాళ్ళు చెలికెత్తలు తీసుకుని పోయి అల్లిరానికి నిన్ను చూపిస్తారు. వీలైతే వాళ్ళు రాని పెళ్లి కూడా చేసుకోరావచ్చు.
0: సరే బాబా, ఆ మంచినీళ్ళ బావి దగ్గరనే ఉంటాను చెప్పిన
1: బహేష్ అని పార్థుడు మంచినీళ్ల బావి దగ్గర ముట్టుకు వేసి కూర్చున్నాడు. మరి పట్నము నుంచి చెలికెత్తలు మంచినీళ్ల బావికి వస్తూ ఉన్నారు. బావి గట్టును ఉన్నటువంటి పార్థుని అతని అందాల అంద చందములు చూసి మురసిపోయినటువంటి ఆ చెలికెత్తలు, ఎంత అందగాడు వీడేలే, ఏ ఊరి వాడో

0: ఆ అల్లి రాణి కొలమేర సరిహద్దు దాటుకున్నాడు. అర్జున, నాకేదో చాలా కాళ్ళు తలబడుతున్నాయి, అసలు నడవలేకపోతున్నానయ్యా, కాస్త సేపు నేను పడుకుంటాను, నీకు ఒప్పుకుంటూ ఉండు, లేదంటే అదిగో అల్లి రాణి పట్నం చూసి రావచ్చు.
1: అల్లి రాణి పట్నానికి ఎట్టబోవాలో ఎట్లా రావాలో అది మార్గం.

0: ఎంత అందాల, ఎంత అందం.
1: అవునవును,
0: ఏంటి చూస్తుంటే మురిసిపోతున్నానక్క. ఎవరైనది
1: అల్లివల్లి?
0: పెళ్ళైందా
1: అల్లివల్లి?
0: ఎవరు
1: అల్లివల్లి?
0: ఏ పేరు
1: అల్లివల్లి?
0: ఎగిరిపోతున్నా
1: అల్లివల్లి.
0: మీ అమ్మ ఉందా
1: అల్లివల్లి?
0: నాయన ఉన్నాడా
1: అల్లివల్లి?
0: బిడ్డలా
1: అల్లివల్లి?
0: అమ్మాయి శాంత
2: అక్క,
0: వీడికేమో అల్లివల్లి అల్లివల్లి అని పిచ్చి పుట్టింది.
2: దీనికేమో పిచ్చి పుట్టింది?
0: మన అల్లి రాని మీద ఏం బట్టి భ్రమ పండిట్టున్నాడు. అమ్మాయి, ఆ మా అల్లి రాణి పేరు విన్నంత మాత్రాన ఎందరో వీరాధి వీరులు కూడా ముప్పు తిప్పల పడ్డారు. ఎందరో బందికారులు ఉన్నారు, ఎందరినో అమ్మవారు సేలకు బలి ఇచ్చింది. బాబు ఇక కాస్త రోజులు బ్రతికయ్యా, ఊరు విడిచి వెళ్ళిపో.
2: అక్క ఈయనకేమో తన్నులు తీరిందుకు?
0: అయితే మా ఊరికి వస్తావా? మళ్ళీ రాని చూస్తావా? మళ్ళీ రాని పెళ్లి చేసుకుంటావా?
1: అవును,
0: పుట్టిందే వీడికి పుండు.
2: వీళ్ళందరూ
0: ఈడే పడి చస్తూ ఉంటే సంగతి వీడు కూడా చావడానికి వచ్చాడు.
2: కర్మ వచ్చింది
0: బాబు. నాయనా బాగున్నావు, బాగా అందాలు రాసి అందంగా ఉన్నావు. పది రోజులు బ్రతకాలంటే మా అల్లి రాని మాట వదిలిపెట్టి అక్కడ వెళ్ళి అయితే వస్తానంటావు మా ఊరికి. మళ్ళీ రాని చూస్తానంట. ఇక నీ కర్మ
2: అవును
0: అనుభవించుకో.
1: అవును.

0: ఏనాడు కూడా పోతుటికి కూడా ఊళ్ళే కాపట్టం లేక రాలేదు. ఈ రోజు ఒక పరాయి మగవాడు వచ్చాడంటే అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇది అలా అలా అలా అలా పోతూ అల్లి రాణి చెత్తకి వెళ్ళింది ఈ వార్త. అల్లి రాణి ఏడంతస్తుల మేడ నుంచో భగ్గు భగ్గున పరిగెత్తుకుని వచ్చింది. అమ్మాయి ఎవరు వీడి?
1: మాకు మాత్రం తెల్లమ్మా.
0: ఏ దారి నుంచి వచ్చాడు? మన ఊళ్ళో ఈ పట్టణంలో ఎవరికి తెలియకుండా పోతుటీగా కూడా ఊళ్ళోకి రావడానికి వీళ్ళేదే. మరి ఇలాంటి మగవాడే మన ఊరికి వచ్చాడంటే వీడికి ఎన్ని గుండెలు?
1: మంచినీళ్ళ బావి దగ్గర ముట్టుకు వేసుకొని కూర్చున్నాడు.
2: అవును,
1: ఏమి అడిగినా కూడా అల్లి వల్లి అల్లి వల్లి అల్లి వల్లి అంటాడు. మా అల్లి రాణి చూస్తావాన్నే అల్లి వల్లి అంటాడు, అల్లి రాణి పట్టణానికి వస్తావాన్నే అల్లి వల్లి అంటాడు.
0: సరే,
1: ఏం మాట మాట్లాడు?
0: వీడి ఇంతవరకు బ్రతకూడదు, వీడి అమ్మవారి సాలకు బలి ఇవ్వండి అన్నది. మరి పరమ ఆ పార్థుని అంద చందాలు చూస్తూ ఆ ఊళ్ళో ఊళ్ళో ఉన్నటువంటి అమ్మ లెక్కల పట్టణంలో ఉన్నటువంటి ఆ పతివ్రత నారి శిరోమణులు వీణ్ణి చంపడానికి బుద్ధి పుట్టడం లేదు. మరి అమ్మవారి శాలకు ఎదురుగా తీసుకువెళ్ళి కాళ్ళు చేతులంట గట్టి వ్రేలాడదీశారు ఆ అమ్మవారి శాల ఎదురుగా ముక్కు స్తంభానికి. ఈ అల్లి ఈ అర్జునుడి కథ ఇట్లుంది. ఇక పరమాత్ముడు అక్కడే కపట నిద్రపోతూ ఉన్నాడు. ఇది ఎంత తెలుసు? ఆయనకు బాగా తెలుసు. అప్పటికే లేచాడు. ఇక కాస్త

ఆలస్యమైతే అమృత విషం అయిపోతుంది అంటూ పరమాత్ముడు ఒక ఆడు వేషం స్త్రీ రూపం ధరించి ఆ పార్థుని రక్షించుకోవడానికి ఇలా పైనమై వస్తూ ఉన్నాడు.

0: ఒళ్ళే కాయన అట్లాంటి మగవాడు ఏమైనా వచ్చాడు?
1: ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడినా అల్లి అల్లి అల్లి అల్లి అంటాడు. తెలియని
0: అమాయకుండాడు.
1: మాత్రం ఏం మాట్లాడినా
0: అయ్యో తల్లి ఎక్కడున్నాడు? ప్రాణంతో ఉంచారా?
2: అల్లిరాణి దగ్గరికి పిలుచుకొస్తే
1: అమ్మవారి శాలకు
0: ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా?
1: అమ్మవారి శాల దగ్గర ఉక్కుస్తాం.
0: మనకి ఉన్నాడా?
1: బతికాడో చచ్చాడో మూడు రోజులు ఎక్కడ?
0: అవునమ్మా, మీ కళ్ళు ఎరబట్టుకుంటానమ్మా. అమ్మవారి ఆజ్ఞతో తీసుకుపోవచ్చా?
1: అమ్మవారిని అడిగేసి తొందరగా తీసుకుని.
0: అంతలోని అల్లి రాణితో ఆజ్ఞ మేరకు ఇక్కడ వస్తే మరి పార్థుడు అల్లి అల్లి అల్లి అల్లి అల్లి అంటూనే ఉన్నాడు. అప్పుడు అల్లి వలె స్త్రీ రూపం ధరించినటువంటి కృష్ణ పరమాత్మ చూశాడు. పార్థ అన్నాడు. పరమాత్ముడు అనుకోలేదు, అల్లి రాణి అనుకున్నాడు. సరే, ఆ కట్లు విప్పితే అమలుకున్నాడు గట్టిగా. అల్లి అల్లి, నీ కోసమే ఇన్ని రోజులు ఉన్నాను, ఇప్పటికైనా నా భ్రమ తీర్చడానికి వచ్చావా అంటూ సంబురపడుతున్నాడు. పరమాత్ముడు అంటున్నాడు, బాబు నేను అల్లింటి కథరానే నిజంగా రే, మనవి రహస్యం బయట పడితే మన ఇద్దరిని చంపేస్తాను. నేను విభావను, నేను విభావను కృష్ణ పరమాత్మను అంటూ ఊరి బయట మెల్లమెల్లగా తీసుకుని వచ్చాను. అర్జున, ఈ అల్లి కథ ఏంటో నీకు తెలిసిందా?
2: తెలిసిందా?
0: అర్థమైపోయిందా? అల్లి రాణి గొప్పదా, నువ్వు గొప్పడా? పోనీ ఇప్పుడు అల్లి రాణి పెళ్లి చేసుకుంటావా?
1: తప్పకుండా, వచ్చిన కార్యం తప్పకుండా నెరవేర్చాలి బాబా.
0: ఎలా నెరవేరుతుందయ్యా? నీలాంటి మగవాళ్ళు, మీసమున్న మగవాళ్ళు ఎందరో బంధికానలో ఉన్నారు. నువ్వు మగవాడని చెప్పుకోవడానికి సిగ్గు
2: సిగ్గులా?
0: ఆ బంధికానలో మరి అమ్మవారి శాల ఎదురుగా వేలాడ తీసి ఉంటే మత్తు లేక పడి చచ్చావే. ఇక నీకు అల్లి రాణి ఎలా వస్తుందా?
1: నీతో కాంది ఏంది లేదయ్యా, తొందరగా ఏదో ఒక ప్రయత్నం చేసి తప్పకుండా అల్లిరాన్ని స్వయం చేసుకోవాలి.
0: సరే, ఇంత అవమానం చాలు
2: చాలు,
0: అయినా ఈ అవమానానికి తగ్గినట్టు ప్రత్యుపకారం చెయ్యాలి. అల్లి రాణిని తప్పకుండా అర్జునుడికి పెళ్లి
2: చేయాలి.
0: తప్పకుండా అల్లి రాణి చేసుకుంటావు
1: కదా? చేసుకుంటావు.
0: నువ్వు నాక నాగుపాముగా తయారు కావాలి, పామును వాడిగా పాముల బుట్టలో వేసుకుని అల్లి రాణికి అప్పగిస్తాను. ఇప్పుడు నువ్వు రహస్యంగా అల్లి రాణి మెడలో తాళి కట్టాలి. ఇది తప్ప వేరే మార్గం లేదు. ధైర్యంగా ఎవడు వెళ్ళినా ఆ సాధ్యం కాదు అల్లి రాణితో యుద్ధం చేయడానికి, అంత బలశాలి. సరే అంటూ ఆ నాగలోకమును ఉన్నటువంటి నాగేంద్రుని పిలిచి వరం తీసుకున్నాడు. ఆ అర్జునుడు అనుకున్నప్పుడు నాగుబాముగా ఉండాలి, లేదంటే మానవ రూపంలో ఉండాలి. మరి ఆ తర్వాత దేవేంద్రుని వరంతో జన్మించిన వాడు గనక దేవేంద్రునితో అక్షింతలు తీసుకున్నాడు. కర్మ చే తాళి బొట్టు తీసుకున్నాడు. మరి ఆ పరమాత్ముడు ఆ గారడి వేషంతో మరి గుజ్జు రూపము దాల్చి పొట్టి రూపము, బుజ్జ కడుపు, కురుచు పాదములు, తల వెంట్రుకలు నరిసిన వెంట్రుకలు, మరి నామం తెలియకుండా ఆ గుర్తు తెలియకుండా పరమాత్ముడు అలా తయారైపోయాడు. ఒక పామున బుట్టలో పర ఆ పార్థుని నాగుబాముగా తయారు చేసుకున్నాడు.

0: కొని మరి పార్థుడు ఆ బుట్టలో ఉండగా పరమేశ్వరుడు ఆ పాముల బుట్టతో బయలుదేరి ఆ అల్లిరాణి పట్టణానికి
1: వెళుతున్నాడు. మరి
0: అల్లిరాణి పట్టణము దారి చందమామా, పరమాత్ముడు పాముల వాడిగా చందమామా.

0: తలంకుత కథిమిత
1: ఆ ఏడు శిరస్సుల నాగేంద్రుడు రెండు శిరస్సు కలిగినటువంటి నాగుడు మరి అనుకుంటే ఆరు బార్లు లేదంటే
2: అరాజారాడు
1: తయారయ్యే ఆ శక్తి ఆ నాగరాజు నాగేంద్రుడు ఇచ్చాడు. అలాగా ఇలా పోతూ పోతూ ఆ పాలు పెరుగు తీసుకుపోయే ఆ గోప బాలికలు గోపబాలికలతో ఈ రహస్యం అల్లి రాణికి తెలియచేశారు. అప్పుడు అల్లి రాణి పాముల వాణ్ణి పిలువనంపమన్నది. ఆ పాముల బుట్టె భుజాన వేసుకుని ఆ గుజ్జు రూపము దాల్చినటువంటి అవతారములో మరి అంతు చిక్కనటువంటి ఆ గోపాల బాలుడైన పరమాత్ముడు మరి ఆ అల్లి రాణి చెంతకు పాముల పుట్టి తీసుకువెళ్ళాడు.

0: కథ ఏమిటో, ఆ నాగరాజుగా వెళ్ళి అల్లీరాని చెంతగా వెళ్ళి హడుమును చుట్టు పెట్టుకున్నాడు, వీపని ఎత్తాడు, చెక్కలలోకి ముందు పెట్టాడు, నిత్తపైన చుట్ట పెట్టుకుంటాడు. అప్పుడు అల్లీరాని, అయ్యా పాములైన ఈ పాము కరుస్తుందేం బాబు,
1: ఏమన్నమ్మా అది కరసదు కాటు వేయదు,
2: అవును
1: ఇది నా చెల్లెల దగ్గర ఉండే పాము, ఆడాలని నమ్ముకున్న పామయ్యా,
0: చాలా మంచి పామయ్యా, ఇది కరుసు వేసేది
1: కాదు కాటు వేసేది,
3: అయితే రాత్రిపూట ఎక్కడ ఉంటుంది ఇది,
1: అయ్యా నా చెల్లెల దగ్గర పనుకొని ఉంటుంది, పగలంతా పల్లెలో తిరిగేసి పాము బత్తం తీసుకొని వచ్చి జీవనం
0: పోసుకుంటుంది.
3: నువ్వు పట్నం వెళ్ళినా పల్లె వెళ్ళినా పాము బియ్యమే కదా,
0: మరి పాము నాకిస్తే నీవు కోరుకున్న ధనము ధాన్యము వెండి బంగారు వజ్రాల వైఢూర్యముల నేల గోమేదిక పుష్య రాగ మరకత వాణిజ్యములు నీవు ఎవరిగా ఇస్తారుగా ఉన్నాను, ముద్దు ముగ్గులు లేకుండా ఉన్నారు, జిల్లా జిల్లా పాప నీడ లేకుండా ఉన్నారు, ఈ పాముతో నేను పొద్దు పోగొట్టుకుంటాను, పాము నాకు ఇవ్వాలయ్యా.
1: నువ్వు ఇచ్చే సంగతి దేవుడు రెగ్గిని, నువ్వు పామును ఇచ్చే రోజు నేను ఈ రోజు తూకం పెట్టిస్తాను, నాకు అప్పగించే రోజు కూడా అదే తూకంతో నాకు అప్పగిస్తే నీకు బుద్ధి పుట్టిన కాటికి ఇచ్చినా సరే,
3: నువ్వు ఈ పాముకు పాలు పోయాలంటే లేకపోవచ్చినావు, నీ పాము తాగేటిగా ఉంటే కడవల పాలైనా తెప్పించిపోస్తాను, నీవి సరే వచ్చిన రోజు నీకంటే ఎక్కువ బరువుతో నీ పామును ఇస్తాను అని
0: ఆ పాము తూకము వేసుకుంటే అల్లీరాణి మనసు విప్తే తప్ప ఆ తూకమున లేలేదు. ఆ అల్లీరాణి, నాలుగు రోజుల పాటు నీ ఇంట్లో వస్తాను, ఆ తర్వాత నా పాము నాకు ఇవ్వాలి అన్నాడు. అలాగే ఒప్పుకొని ఇక పరమాత్ముడు ఆ పామును అక్కడ వదిలిపెట్టి ఇక బయలుదేరాడు. ఇక ఆ పాముతో ఆ ఊరిలో ఆ పట్టణంలో ఉన్నటువంటి చెలికత్తులు అక్కలమ్మల ఆడవాళ్ళందరూ కూడా ఎలా
1: ఆటలాడుకుంటున్నారు,
3: పామును మరి బట్టి వారు చందమామ పగల పూట ఆడుకు

0: పగల పూట అందరూ ఆడుకుంటున్నారు, ఇక రాత్రి పూట అమ్మవారి మేడలో. సాయంత్రంగా వచ్చింది, ఇక నిద్దురమ్మతో ఒక వరం తీసుకున్నాడు అనుకుంటే, ఆ పార్థుడు అనుకున్నప్పుడు ఆమెకి నిద్ర రావాలి, ఆమె రాత్రంతా నిద్రపోతూ ఉంటే ఈడు మగవాడిగా ఉండాలి, అప్పుడు ఆమెతో రతి క్రీడలు జరపాలి. అలా ఒక వరం కూడా తీసుకున్నాడు. బాగా 9 గంటలుగా వచ్చింది.
1: అమ్మా ఏమ్మా,
2: ఎందుకమ్మా ఈ రోజు 8 గంటలు కూడా కాల అప్పుడే ఆవలిస్తా ఉన్నావు?
0: ఏమోనే, ఈ రోజు ఏనాడు ఎరగినటువంటి నిద్ర ఏనాడు వస్తుంది?
1: నేను
0: అట్టుకోలేని ఆ పామును మంచం మీద వేసి,
2: సరే సరే
0: మీరు బాగా
2: పడుకోమ్మా, మేము
0: లక్క ముద్రలో ఉక్కుపోయిగా లేసేసి అందరు వెళ్ళిపోయారు. ఈమె గాఢ నిద్రలో ఉంది. ఇక పాముగా కాకుండా పరమాత్ముడు తన నిజస్వరూపము దాల్చాడు. అప్పుడు ఆమెతో అందాల రాశి అయినటువంటి అల్లి రాణితో ఆనాటి పొందు ఆనందంగా గడుపుకున్నాడు. ఉదయం తెల్లవారింది.
2: ఏంటమ్మా నీ చీర ఏంది, నీ పావుటి చెదిరిపోయాది, నీ చెక్కిల మీద కాట్లు పన్నట్టు ఏమిటి ఏమిటి? పెద్దోళ్ళు ఏం చేసినా కూడా తప్పు కాదు, మీరు ఏం చేసినా కూడా పెద్దోళ్ళు తప్పు కాదు. నేను ఏదన్నా పొరపాటు
0: తెలిసింది
2: ఏదో, నీ మనకి రాలేదు ఏం జరిగింది? మగాని ఒకసారి అద్దంలో చూసుకో, నీకే తెలుసు
1: అద్దంలో చూసుకో.
0: అసలు ఎందుకే
1: చూసుకో,
0: మొహంత చిక్కిళ్ళు
1: అవునమ్మా
0: నొక్కినట్టు ఉంది, చీర చినిగినట్టు ఉంది, పాపిట తొలగినట్టు ఎందుకిలా మారిపోయింది. అయ్యో మరి ఎవడు ఏ పోతు టీక కూడా ఇక్కడ రావడానికి వెళ్ళేది, ఎందుకు ఇలా జరిగింది? అది అసలు పాము
2: పాముసారా, పాము కథ ఏంటో అది బుస్సలు కొడతాను నిద్రపోతాను
1: చెప్తాను నిద్రపోతాను కదమ్మా.
0: అయితే ఈ పాము వల్ల కాదు, ఏ రాత్రికి అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవడో ఏదో రహస్య మార్గం వచ్చి నన్ను ఏదో చేసినట్టున్నాడు, ఏదో అవమానం చేసినట్టుంది అని ఇక మరునాడు రాత్రి అందరు కూడా చుట్టూ పారా కాపలా పెట్టించింది. పారా కాపలా పెట్టించిన పాము ఇక్కడే ఉంది కదా, ఈ పాము వల్లనే అన్యాయం జరుగుతా ఉంది. ఇక ఎవడు దానికి ఇంట్లో దొంగని ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు ఇక రెండవ రాత్రి కూడా అల్లి రాణితో వచ్చ ముచ్చటలు తీర్చుకున్నాడు, ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక ఆనాడు కూడా దొంగ బయట పడలేదు. ఇక మూడవ రోజు ముచ్చటగా కాళ్ళు త్రొక్కి కంకణం కట్టి తాళి మెడలో గట్టి పసుపు కుంకుమలతో అర్చన చేసుకున్నాడు. ఆ రాత్రి మూడవ రాత్రి ముచ్చటగా అల్లి రాణి మెడలో తాళి కట్టాడు. ఆ తాళి విశ్వకర్మ ఇచ్చినటువంటి తాళి యొక్క కనుక గుడ్డెండ్లతో కట్టి కొట్టిన తెగనటువంటి తాళి ఇక ఆ రోజు బయటపడింది. ఇక నాలుగవ రోజు ఆ పాములవాడు వచ్చాడు. పాముతో కాదు, ఆ పాములవాడి వల్లనే అన్యాయం జరిగింది, ఆ పాములవాడే కపటవాడు ఉన్నట్టున్నాడని ఇక వాడి మీద కన్నేశారు. పాములవాడిగా వచ్చాడు పరమాత్ముడు. అప్పుడు ఆ పరమాత్ముని పట్టుకున్నారు. అప్పుడు పరమాత్ముడు ఇక పాములవాడిగా ఇతని వల్లనే ఇలా జరిగిందని ఆ పామును పట్టి ఆ కొట్ట కొనక కొంగున ఉన్నది, ఆ పామును బట్టి పైకి ఎగరేసింది, ఈ పాముల వల్ల పాము వల్లనే జరిగిందని దాన్ని చంపడానికి. అప్పుడు దాన్ని రక్షించడానికి పరమాత్ముడు గ్రద్ద రూపమును దాల్చి పార్థుని మరి ఆకాశ మార్గమును తీసుకువెళుతున్నాడు. ఇక అల్లి రాణి డేగ రూపమును అవతరించి పరమాత్ముని వెంటాడుతున్నది. ఇలా చివరికి అల్లి అర్జునుల యుద్ధం కూడా జరిగింది. దానిలో మరి పరమాత్ముడు ఆ పార్వతీదేవిని వేడుకున్నాడు, నీ శక్తివంతంతోనే ఈమె అందరినీ కూడా ఇలా సర్వనాశనం చేస్తోంది, లోక కళ్యాణార్థంగా ప్రతి స్త్రీకి ఈయన ఒక పురుషుడు కావాలి, కళ్యాణార్థం చేయాలంటే నీ శక్తిని
2: ఆమెలో ఉన్నది తగ్గించాలి
0: తీసివేయంటే. ఎప్పుడైతే పార్వతీదేవి తన శక్తిని లేకుండా చేసిందో అప్పుడు అల్లి రాణికి గర్వం అణిగింది. అల్లి అర్జునులతో ఇరువురికి అల్లి అర్జున కళ్యాణం అందరు చూస్తూ ఉండవేళ, దేవ దుందుములు మోగుతున్న వేళ, పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి వేళ, మరి పాండవులు ఎదురుగా ఉన్నటువంటి వేళ, పరమాత్ముడు నిజ రూపము దాల్చినటువంటి వేళ ఆ అల్లి అర్జున కళ్యాణం జరుగుతున్నదట.

0: శ్రోతలేంత వరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై రాజారెడ్డి బృందం వినిపించిన అల్లెరాణి బుర్రకథ విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 30వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 30వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: దేశ పురోభివృద్ధికి ప్రాథమిక పునాది ప్రజా ఆరోగ్యం. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారతను అత్యంత కీలకమైన బాధ్యతలుగా గుర్తించి అనేక సంక్షేమ పథకాల అమలుతో వాటిని సుస్థిరం చేస్తోంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ సంస్కృత శ్లోకాన్ని బట్టి మన సంస్కృతిలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు అర్థమవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబానికి ఆనందాన్నిస్తే, ప్రజా ఆరోగ్యం దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే దేశ ప్రజలందరికీ కూడా నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజా ఆరోగ్య రక్షణ కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు ప్రతి దశలోనూ ప్రజలకు భరోసా కల్పించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పేద కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అద్భుతమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేద ప్రజలు ఉచితంగా నాణ్యమైన చికిత్సలు పొందే వీలును కల్పిస్తున్నాయి. ఇవే కాక కొన్ని ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది టీబీ ముక్ భారత్ అభియాన్. ఈ పథకం గురించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారి ద్వారా.
3: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన దేశంలో అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్న టీబీ ముక్తి భారత్ అభియాన్ గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. క్షయవ్యాధి టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు ప్రభావితం చేస్తుంది. అయితే మెదడు, ఎముకలు, మూత్రపిండాలు, లింఫ్ గ్రంథులు వంటి ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోకి వ్యాపించే సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి. సరైన సమయంలో గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకుంటే టీబీని పూర్తిగా నిర్మూలించవచ్చు. టీబీ

0: భారత్ అభియాన్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా టీబీ ముక్త భారత్ అభియాన్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని క్షయవ్యాధి రహిత దేశంగా మార్చడం. దీనిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. టీబీ ముక్త భారత్ అభియాన్ ముఖ్య లక్ష్యాలు ఏమంటే, ప్రతి టీబీ రోగిని గుర్తించడం, అనగా 2 వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని టీబీ పరీక్షలు చేయించడం, అధిక ప్రమాదంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడం, టీబీ మరణాలు తగ్గించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించడం, నాణ్యమైన మందులు, సరైన పర్యవేక్షణ, పోషకాహారం అందించడం ద్వారా ఈ టీబీ మరణాలను తగ్గించడం, టీబీ రోగులతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు అవసరమైన టీబీ నివారణ చికిత్స అందించడం, టీబీ ప్రివెంటివ్ థెరపీ, ప్రజల భాగస్వామ్యం. టీబీ నిర్మూలనకు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి. ఇతర వ్యాధులను గుర్తించడం, టీబీతో పాటు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహార లోపం, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా గుర్తించి చికిత్స అందించడం. టీబీ లక్షణాలు మరి ఏమంటే, 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, కఫంలో రక్తం రావడం. టీబీని ఎలా నిర్ధారణ చేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న పరీక్షలు కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్రే, ట్రూనాట్, సిబినాట్ వంటి నాట్ పరీక్షలు, ఔషధ నిరోధక పరీక్షలు, ఇవి అతి వేగంగా ఖచ్చితంగా వ్యాధిని గుర్తిస్తాయి. టీబీ చికిత్స, టీబీకి ప్రభుత్వం పూర్తిగా ఉచిత చికిత్స అందిస్తోంది. రోగి తప్పకుండా ప్రతిరోజు మందులు వాడాలి. వైద్యులు చెప్పినంత కాలం చికిత్స పూర్తి చేయాలి. మధ్యలో మందులు ఆపకూడదు. మందులు మధ్యలో ఆపితే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిక్షయ పోషణ యోజన, టీబీ రోగుల ఆరోగ్య పునరుద్ధరణ ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. పోషకాహారం తీసుకోవడం వలన చికిత్స ఫలితం మెరుగుపడుతుంది. నిక్షయమిత్ర కార్యక్రమం, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, దాతలు టీబీ రోగులకు పోషకాహారం, అవసరమైన సహాయం అందించేందుకు నిక్షయమిత్రాలుగా నమోదు కావచ్చు. ఇది ప్రజల భాగస్వామ్యానికి ఒక మంచి ఉదాహరణ. టీబీ నివారణకు మనం చేయాల్సిన పనులేమి? దగ్గినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవాలి. ఇంట్లో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు అవసరమైన పరీక్షలు చేయించాలి. వైద్యులు సూచించిన నివారణ చికిత్స తీసుకోవాలి. టీబీపై అపోహలు తొలగిద్దాం. చాలా మంది టీబీ అంటే భయపడుతున్నారు. ఇది నిజం కాదు, గుర్తుంచుకోండి. టీబీ పూర్తిగా నయం అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. టీబీ రోగులకు దూరం పెట్టుకోకుండా వారికి ధైర్యం చెప్పాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. టీబీ నిర్మూలనలో ఆశా కార్యకర్తలు, ANMలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి. ప్రియమైన శ్రోతలారా, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు 2 వారాలకు పైగా దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోండి. టీబీ ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. టీబీకి పరీక్షలు ఉచితం, చికిత్స ఉచితం, టీబీ పూర్తిగా నయం అవుతుంది. మనమందరం కలిసి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి టీబీ రోగికి అండగా నిలిచి టీబీ ముక్త భారత్, ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి మనవంతు సహకారం అందిద్దాం.
1: ఆరోగ్యవంతమైన పౌరుడే నవభారత నిర్మాణానికి ప్రధాన శిల్పి. అయితే ఆరోగ్యకరమైన సమాజానికి ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. అందులోనూ మహిళా సాధికారత అనేది దేశ ప్రగతికి అత్యంత కీలకం. ఒక దేశం లేదా సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని అంచనా వేయడానికి ఆ సమాజంలోని మహిళల స్థితిగతులే ప్రధాన కొలమానం. స్త్రీ కేవలం ఒక కుటుంబానికే కేంద్ర బిందువు కాదు, నవ సమాజ నిర్మాణానికి కూడా ఆమె అత్యంత కీలకమైన భాగస్వామి. అందుకే స్త్రీలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి స్వయం సమృద్ధి సాధించి

0: ఒప్పుకెలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల రక్షణ, ఆరోగ్యం, విద్య, ఆర్థిక ఉపాధిని పెంపొందించడానికి అద్భుతమైన యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు ఆరోగ్య భారతాన్ని నిర్మించే దిశగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య విప్లవం, మరొకవైపు మహిళలను ప్రగతి శిఖరాల వైపు నడిపిస్తున్న డిఆర్డీఏ సంక్షేమ పథకాలు మన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక రూపురేఖల్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను పెంచడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
1: నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఈ పథకం పేద కుటుంబాలకు లాభదాయకమైన స్వయం ఉపాధి మరియు నైపుణ్యంతో కూడిన వేతన ఉపాధిని పొందేలా సహాయపడడం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో సర్ప ఆధ్వర్యంలో జీవనోపాధుల విభాగం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా రైతుల కోసం, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 2000 మంది మహిళా రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సమైక్యపరుస్తూ 20 మండలాల్లో 20 FPOలు అంటే మహిళా రైతు ఉత్పాదక సంస్థలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 FPOల్లో 23,484 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 7 మండలాల్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ అంటే సమీకృత వ్యవసాయ క్షేత్రాలుగా ఏర్పాటు చేసి దానిలో సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వీరి ద్వారా మహిళా రైతులకు విభిన్న జీవనోపాధులు ఏర్పాటు చేసుకొని తద్వారా ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మిశ్రమ పంటల సాగు వలన రైతుకి ఒక పంటలో నష్టం వచ్చినప్పటికీ మిగతా పంటల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే 20 మండలాల్లో మహిళా రైతుల సామర్థ్య అభివృద్ధి పెంపొందించడానికి శిక్షణలు ఇవ్వడము, జీవన ఉపాధుల సేవా కేంద్రాలు అంటే లైవ్లీహుడ్ సర్వీస్ సెంటర్స్ అంటాము, LSCలు ఏర్పాటు చేయడము, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ CHCs అంటాము, వాటిల్లో వ్యవసాయ పనిముట్లని మనం కొనుగోలు చేసి వాటిని తక్కువ రేటుకి FPG మెంబర్స్ అందరికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయం, చేపల పెంపకము, మేలు రకం పశువుల పెంపకము, బ్యాంబూ కల్టివేషన్, అలాగే కోళ్ల పెంపకం వంటి బహుళ ప్రయోజన వ్యవసాయ కార్యక్రమాలని సర్ప ఆధ్వర్యంలో మనం కాకినాడ జిల్లాలో DRDA తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 1000 మంది వెదురు సాగు చేయడానికి మహిళా రైతులు మేము గుర్తించడం జరిగింది. అలాగే సర్క్యులేటరీ ఎక్వా సిస్టమ్ ద్వారా మరి జిల్లాలో 200 మంది మహిళా రైతుల్ని కొరమైన చేపల పెంపకానికి గుర్తించడం జరిగింది. అలాగే మహిళా రైతు ఉత్పాదక సంస్థల FPOల ద్వారా కొనుగోలు చేయబడిన ఉత్పత్తులకు గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయడము, వాల్యుయేషన్, అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ FPOకి సంబంధించి కాకినాడ జిల్లాలో రివాల్వింగ్ ఫండ్ నిమిత్తము 2 కోట్ల రూపాయలు, అలాగే 20 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ నిమిత్తము 3 కోట్ల రూపాయలు, అలాగే ఈ సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే మహిళలకి మొదటి విడతగా 40,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్, అలాగే సక్రమ నిర్వహణ జరిగిన తర్వాత వాళ్ళకి 2వ విడతగా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 80,000 మంది మహిళల్ని మనం లఖపతి దీదీలుగా గుర్తించడం జరిగింది. ఇలాంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు మరియు మహిళా రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగడానికి అవకాశం ఏర్పాటు చేసినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మరి కాకినాడ జిల్లాలో మహిళల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
0: స్వయం సహాయక సంఘం అనేది కేవలం ఒక సముదాయం మాత్రమే కాదు, అది మహిళల జీవితాన్ని మార్చే ఉద్యమం. స్వయం ఉపాధి మహిళల స్వాభిమానానికి దర్పణం. వివిధ పథకాల ద్వారా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో నేడు గ్రామీణ మహిళలు అసాధారణమైన ప్రతిభను కనబరుస్తూ సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను ఆహ్వానిస్తూ తాము కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. స్వయం సహాయక బృందాలుగా

0: ఏర్పడి పరస్పర సహకారంతో లఖ్పతీ దీదీలుగా అవతరించి ప్రగతి పథంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ మహిళా శక్తిని యావత్ ప్రపంచానికి చాటుతున్నారు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధ్వని ఆపాత మధుర గీతాల కార్యక్రమం రసధ్వనిలో ముందుగా
1: సాధికా

రసధ్వని కార్యక్రమంలో ముందుగా విన్న పాట అమ్మాయి పెళ్ళి చిత్రం కోసం భానుమతి పాడిన జయదేవులవారి అష్టపది విన్నారు. సంగీతం సత్యం.

కన్నులతో మంతరిస్తది, ఇంత లేసి కన్నులతో మంతరిస్తది, ఆహ ఎంత దోచినా కొంత మిగులుతుంటది. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు.

0: అదృష్టవంతులు. చిత్రం కోసం పి సుశీల ఘటశాల గానం విన్నాం.
1: ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, ఏ ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను.

రసధ్వని కార్యక్రమంలో చివరిగా విన్న పాట ఆలు మగలు చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం టి చలపతిరావు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 30వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయి సముద్ర మండలం రేకుల్కుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 30వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. STD కోడ్ 0854. ప్రకటన విన్నారు.

0: జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. వందే మాతరానికి జనగణమనతో సమానమైన చట్టబద్ధ రక్షణ కల్పించే బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 70% పులులు భారతదేశంలోనే ఉండటం దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనతో ఇప్పటి వరకు 12 పతకాలు గెలుచుకున్నారు. ఇక వార్తల వివరాలు. పరీక్షల్లో అక్రమాలను మరింత కఠినంగా అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు దోషుల ఆస్తులను స్వాధీనం చేసుకునే నిబంధనలను ఈ బిల్లులో చేర్చారు. అక్రమాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని బిల్లు నిర్దేశించింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తేదీ నుంచి 2 నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి. ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత 3 నెలల్లోపు విచారణ ముగించాలి అనే కాలపరిమితులను కూడా ఈ చట్టం నిర్దేశించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, చట్టాన్ని మరింత కఠినతరం చేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ఈ సవరణలు తీసుకువచ్చామని తెలిపారు. విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పార్లమెంటులో అనుచిత పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, విద్యార్థుల నిరసనల్లో ఎటువంటి కాల్పులు జరగలేదని, కేవలం బాష్పవాయువు మాత్రమే వినియోగించారని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిందని జితేంద్ర సింగ్ వివరణ ఇస్తూ,
1: गोली चलाने का आदेश दिया और उसे ऑथेंटिकेट करने में नाकाम है, तो सबसे पहली बुनियादी बात कि कहीं भी गोली चलाने का आदेश कोई मंत्री नहीं देता, वो मैजिस्ट्रेट देता है, एसडीएम देता है, डीएम देता है. हम सब विधायक रहे हैं, सांसद रहे हैं, हमारे अनुभव में है. इसका अर्थ यह हुआ कि उन्हें सार्वजनिक जीवन का भी अनुभव में अभाव है.
0: ఈ బిల్లు ఆమోదం అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ సవరణతో వందే మాతరానికి జాతీయ గీతం, జనగణమనతో సమానమైన చట్టబద్ద రక్షణ కల్పించనున్నారు. వందే మాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారిపై గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో

0: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ, ఈ సవరణ కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదని, భారతదేశ స్వాతంత్ర పోరాటం ఆదర్శాల పట్ల దేశ సమిష్టి నిబద్దతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. 1971లో తీసుకువచ్చిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం ద్వారా జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం జనగణమనకు గౌరవాన్ని పరిరక్షించే నిబంధనలు అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు. పులుల సంరక్షణపై అవగాహన పెంపొందించడం, వాటి సహజ ఆవాసాలను పరిరక్షించడం, అడవుల్లో పులుల సంఖ్య తగ్గుదలను అరికట్టడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 70% పులులు భారతదేశంలో ఉండటం దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, పరిరక్షణ కార్యకర్తలను ఆయన అభినందించారు. స్థానిక సమాజాలను మరింత బలోపేతం చేయటం, మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించటం పట్ల కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ఇక పులుల సంఖ్య పెరగడం భారత అటవీ సంపద ఆరోగ్యాన్ని, సంరక్షణపై దేశం చూపుతున్న ప్రత్యేక దృష్టిని ప్రతిబింబిస్తోందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. పులులు వాటి ఆవాసాలను పరిరక్షించడంతో పాటు అడవులపై ఆధారపడి జీవించే సమాజాల జీవనోపాధికి కూడా కేంద్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన చట్టాలపై పరిశీలన జరుపుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ గడువును పార్లమెంటు 2026 శీతాకాల సమావేశాల చివరి వారంలోని తొలి రోజు వరకు పొడిగిస్తూ లోక్సభ ఆమోదం తెలిపింది. జేపీసీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ పీపీ చౌదరి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలు సవరణ బిల్లు 2024లను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని పొడిగించే తీర్మానాన్ని సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. లోక్సభ, రాష్ట శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానాన్ని అమల్లోకి తీసుకురావటం ఈ రెండు బిల్లుల ప్రధాన ఉద్దేశం. భారత నౌకాదళం కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకల్లో 7వదైన మచిలీపట్నం యుద్ధ నౌక ఈరోజు జలప్రవేశం చేసింది. ఈ యుద్ద నౌక సముద్ర గర్భ పర్యవేక్షణ, జలాంతర్గామి వ్యతిరేక యుద్ద కార్యకలాపాలు, తక్కువ తీవ్రత కలిగిన సముద్ర భద్రతా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు మైన్ వార్ఫేర్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నౌక తీర రక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు సముద్ర భద్రతా పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక నౌకాశ్రయ నగరం మచిలీపట్నం పేరు ఈ యుద్ద నౌకకు పెట్టడం విశేషమని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. మచిలీపట్నం నగర చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఈ నౌక నిలుస్తుందని, దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణలో భారత నౌకాదళం నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో 80% పైగా స్వదేశీ తయారీ భాగాలు వినియోగించడం ద్వారా భారత నౌకా నిర్మాణ పరిశ్రమ సామర్థ్యం గణనీయంగా పెరిగినట్టు స్పష్టమవుతోందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 2వ తేదీన దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ యాత్రను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల పాటు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే ఈ జాతీయ ఉద్యమానికి మై భారత్ వేదిక నాయకత్వం వహించనుంది. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ ఆన్లైన్ వేదిక ముఖ్య ఉద్దేశం. మాదక ద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో యువతను ఏకం చేయటం, అవగాహన కల్పించటం, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించటం, ప్రజల నిరంతర సహకారాన్ని ప్రోత్సహించటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లాస్గో నగరం వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ పతకాల వర్షం కురిపిస్తున్నారు. మరిన్ని పతకాలు సాధించే అవకాశాలను కూడా నెలకొల్పుతున్నారు. మహిళల 69 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించింది. దీంతో భారత్ ప్రస్తుతం 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు కలిపి మొత్తం 12 పతకాలను గెలుచుకుంది. ఇక పురుషుల 60 కిలోల క్వార్టర్ ఫైనల్స్ టాప్స్ కోర్ అథ్లెట్ సచిన్ అద్భుత ప్రదర్శన చేశారు. బోట్స్వానాకు చెందిన ట్రెజర్ మోరిమోపై 5-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. దీంతో భారత్కు మరో పథకం ఖాయమైంది. పురుషుల 80 కిలోల విభాగంలో అంకుష్ కూడా సెమీఫైనల్కు చేరుకుని సెమరో పథకాన్ని ఖాయం చేశారు. మహిళల 70 కిలోల విభాగంలో అరుంధతి చౌదరి, మహిళల 51 కిలోల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో సాక్షి సెమీఫైనల్కు చేరుకున్నారు. ఈ కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల షార్ట్ పుట్ ఫైనల్కు భారత ఆటగాళ్లు టాప్స్ డెవలప్మెంట్ అథ్లెట్ తజేందర్ పాల్ సింగ్ తూర్, ఖేలో ఇండియా అథ్లెట్ సమీర్ దీప్ సింగ్ గిల్ అర్హత సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. వందే మాతరానికి జనగణమనతో సమానమైన చట్టబద్ద రక్షణ కల్పించే బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఇప్పుడగా చిత్రగీతం విందాం.

బెబ్బులి చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం జేవి రాఘవులు. ఇప్పుడు విందాం శ్రీమతి సంజన్న, శ్రీమతి సి సంజమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు.

శ్రోతలు, ఇంతవరకు శ్రీమతి సి సంజమ్మ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 30వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే 30వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి మా ఆవిడ బంగారం హాస్య నాటిక రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. వినండి మా ఆవిడ బంగారం హాస్య నాటిక.
2: ఏమిటి బంగారం?
3: ఒకసారి ఇలా రండి బా, రండి.
2: ముద్ద హాల్లో బాగోదేమో.
3: ముద్ద? అబ్బో, మీ దగ్గర చాలా కళ్ళున్నాయే, నేను పిలిచింది అందుకు కాదు.
2: మరెందుకు?
3: ఈ పత్రికలో కొన్ని ప్రశ్నలు ఇచ్చారండి, వాటికి మనం అద్భుతమైన జవాబులు రాస్తే వాళ్ళకి ఎన్ని నచ్చితే అన్ని బంగారు నాణాలు బహుమతిగా ఇస్తారట.
2: అబ్బా, నీకెప్పుడు ఆ బంగారం పిచ్చేనే. మొగుడు ఆఫీస్కి వెళ్తుంటే మంచి కాఫీ ఇచ్చి బాయ్ చెప్పాలి, గాని ఆడాళ్ళకి ఎప్పుడేం మాట్లాడాలో బొత్తిగా తెలియదనేది.
4: అనండి అనండి, పెళ్ళై పదేళ్ళైనా ఒక్క బంగారు గొలుసు చేయించడానికి చేతలు రావు గాని.
2: ఓసిని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఇక్కడికి వస్తావు కదే బంగారం. ఉంటే చేయించడం చెప్పానా, మనది అసలే చిన్న ఉద్యోగం, చిన్న సంసారం. మరి నీకో పెద్ద ఆశలు, పెద్ద పెద్ద కోరికలు, తీరాలంటే టైం పడుతుంది.
4: అప్పటికి నేను ముసల్దాన్ని కూడా అయిపోతాను.
2: సర్లే, నాకు కాస్త కాఫీ తెచ్చు.
4: పాలు రాలేదు.
2: ఆ పాలయ్యగాడు ఎప్పుడు ఇంతే, నెల నెల డబ్బులు ఆలస్యంగా ఇస్తానని పాలు కూడా ఆలస్యంగా పోస్తున్నట్టున్నాడు. అవును, అంతేనా? లేక నా మీద కోపంతో నెపం వాడి మీద వేస్తున్నావా?
4: ఏమండి, నన్ను నన్ను అనుమానిస్తున్నారా?
2: చేశాడు మామ. మామ ఏమేవ్, ఇప్పుడు నిన్నేమన్నా? నేనే మీ నాన్న పిలిచావు.
5: అల్లుడు నిప్పు లేకుండా పొగ పుట్టదు, నువ్వు తప్పు చేయనిదే అమ్మాయి కేక పెట్టదు. కమాన్, నా చిట్టి తల్లిని ఏమని తిట్టావో చెప్పు, లేకపోతే నీకు నా కవిత్వం వినిపిస్తా, కాజాలు తినిపిస్తా.
2: మామ మామ, లేదు మామ లేదు, నేను దీన్నేమనలేదు మామ. కావాలంటే నీ మీద ఒట్టు.
4: అబద్ధం, పచ్చి అబద్ధం. లేవగానే కాఫీ ఇవ్వలేదని నాన్న చీమట్లు పెట్టారు, నాన్న నోటికొచ్చినట్టు తిట్టారు.
2: ఏదో మాట వరుస కంటే పెంచి పెద్ద చేస్తావటే, కొత్త అబద్ధాలు కోరు.
5: అల్లుడు, నా ముందే నా కూతుర్ని ఎంత మాట అన్నావు?
2: ఏ తప్పన్నానా? దిస్ ఈస్ టూ మచ్.
5: అల్లుడు, నిన్న కాక మొన్న మనమంతా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటే నువ్వు ఇంగ్లీష్ లో తిడతావా? ఇది రెండో తప్పు, వెంటనే క్షమాపణ చెప్పు.
2: అలాగా, సరే ఇప్పుడే వస్తా.
6: ఏమిటి క్షమాపణ చెప్పమంటే? అల్లుడు లోనకెళ్ళాడు. అమ్మాయి దుర్గా, ఆ చీటిపాటువాడు డబ్బు కోసం తిరుగుతున్నాడమ్మా, నేను అందుకోసమే వచ్చా. ఎప్పుడు ఇస్తావో చెప్పు.
3: నేను నీకోసమే చూస్తున్నాను నాన్న, ఇదిగో డబ్బు. జాగ్రత్త, ఈసారన్నా పాట తక్కువకొస్తే పాడేసే నాన్న. నాన్న నాన్న, వచ్చే పండగ కన్నా బంగారు గొలుసు చేయించుకుంటాను నాన్న.
2: అల్లుడు అల్లుడు, ఏంటిది
7: కత్తి కనపట్టల్లా? అయిన దానికి కాని దానికి నువ్వు నన్ను ఇలా క్షమాపణ చెప్పమంటే జీవితం పొడుచుకొని సూసైడ్ చేసుకుంటా.
5: ఆ పని మాత్రం చేయగలడు, అమ్మాయి అనాథ అయిపోతుంది. అమ్మా దుర్గా, నేను వెళ్ళొస్తానమ్మా, వెళ్తాను.
3: అలాగే నాన్న. నాన్న, అమ్మని అడిగానని చెప్పు.
5: అలాగే అలాగేనమ్మా.
7: అబ్బా అబ్బా అబ్బా అమ్మా అమ్మా, ఏమయ్యా కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయ్యా, నన్ను ఇలా కొట్టావు. అబ్బా అమ్మా,
5: నువ్వు మాత్రం వెరగ ముందు చూసుకోవద్దు. నొప్పి.
3: అయ్యో అయ్యో అయ్యో, నాన్న నాన్న, దెబ్బ తగిలిందా?
5: తగలదు మరి, వీడేమన్నా మామూలుగా ఉన్నాడా? రోడ్డు.
7: ఇదిగో మాటలు తిన్నగారాణి, ఏంది వాడు వీడు అంటున్నావు? కళ్ళు మూసుకొని వచ్చి గుద్దింది కాక, పైగా నన్నంటావా?
5: నాకు అడ్డం వచ్చింది నువ్వు, మరి ఈ కళ్ళేమైనా దెబ్బేయా?
7: నోరు మొయ్.
3: నాన్న నువ్వు వెళ్ళు, బాబాయ్ గారు

0: మీరు ఇలా లోపలికి రండి, ఇలా కూర్చోండి, ఉండండి, నేను వెళ్ళి ఆయింట్మెంట్ పట్టుకొస్తాను.
1: అలాగేనమ్మా.
2: నేను వెళ్ళొస్తానండి, నాకు ఆఫీస్ టైం అయింది.
1: ఆగవయ్యా శంకర్రావు, నీకోసం నేను వస్తే నువ్వు వెళ్ళిపోతానంటే ఏంటి? ఆగో,
0: ఇదిగోండి ఈ అయింట్మెంట్ రాసుకోండి.
1: అమ్మా థ్యాంక్స్ అమ్మా. మీ ఆయనకు నా మీద అభిమానం లేకపోయినా నీకన్నా ఉంది సంతోషం.
0: బాబాయ్ గారు, లోపల నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను.
1: ఏంటయ్యా శంకర్రావు ఈ మధ్య బొత్తిగా కనిపించటం లేదు?
2: అలాగా ఓసారి కళ్ళ డాక్టర్ కలవపోయారా?
1: వంకర్రావు.
2: కాదు శంకర్రావు.
1: ఏదో ఒకటి. నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పేదేమిటి? నెల నెల అద్దె కట్టడం చేత కాదు కానీ నా మీద కుళ్ళు జోకులేస్తావా?
2: మీ బాకీ ఎప్పుడో తీర్చాను, అయినా ఇలా మాట్లాడితే బాగుండదు.
1: ఏంటి తీర్చింది నువ్వు?
2: ఏమే దుర్గా, ఓసారి ఇలా రా.
0: వస్తున్నానండి. బాబాయ్ గారు,
1: అమ్మా
0: ఇదిగోండి కాఫీ. ఏంటండి పిలిచారు?
2: ఏంటి ఈ పెద్ద మనిషి డబ్బు తీసుకుని కూడా ఇంకా బాకీ అంటాడు?
0: ఏమో నాకేం తెలుసు.
1: అబ్బా కాఫీ చాలా బాగుందమ్మా, బాగా స్ట్రాంగ్గా కలిపాం. అమ్మాయి నువ్వు చెప్పు, నేను రోజు అద్దె కోసం మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నానా లేదా?
0: ఏమో నాకేం తెలుసు.
1: ఇదేంటి ఇలా ఉంటుంది?
2: ఏమిటి అద్దె కోసం రోజు తిరుగుతున్నారా? మీకేమైనా మర్చిపోయిందా? ఫస్ట్కి ఇంకా 4 రోజులు ఉంది, అప్పుడు రండి ఇస్తాను.
1: శంకర్రావు, నేను అడుగుతోంది ఈ నెల అద్దె కాదు, నా పాత బాకీ గురించి.
2: పాత బాకీనా? ఇంకెక్కడ బాకీ? ఎప్పుడో తీర్చానుగా.
1: అమ్మా అమ్మా ఏంటి పొద్దున్నే పచ్చి అబద్ధాలా? పాపం మర్చిపోయినట్టున్నావు గాని కొంచెం టైం ఇస్తా, గుర్తు తెచ్చుకొని చెప్పు.
2: అక్కర్లేదు, నేను మీకేం బాకీ లేను.
1: అమ్మమ్మమ్మమ్మమ్మమ్మో, అన్యాయం అన్యాయం అన్యాయం. అమ్మాయి మీ ఆయనకి నువ్వన్నా గుర్తు చేయమ్మా.
0: ఏమో నాకేం తెలుసు.
1: అమ్మో అమ్మో అమ్మో, చెల్లెలు పెళ్ళని చెప్పి అనుకోని ఖర్చులు వచ్చాయంటూ వరుసగా 4 నెలల అద్దె బాకీ పడ్డావు. ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పి కాలం గడిపి తీరా ఇప్పుడు అసలు బాకీ లేదంటావా? అమ్మ శంకర్రావు, నువ్వు మామూలు అడివి కావు.
2: ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది? ఆ రోజు మీకు నేనేం చెప్పానండి? 2 సార్లు ఇస్తానన్నానుగా.
1: అన్నావు కానీ ఒకసారి ఇచ్చావుగా.
2: ఇంకే మీ బాకీ తీరిపోయింది.
1: తీర్చకుండానే తీర్చానంటూ మాట మారుస్తావేంటయ్యా?
2: హరి హరి, నేనెప్పుడు మాట మార్చానండి?
1: ఎప్పుడేంటి ఇప్పుడే?
2: మాట మార్చింది నేను కాదు మీరు. ఒకవైపు డబ్బు తీసుకున్నానని ఒప్పుకుంటున్నారు, మరోవైపు ఇంకా తీర్చలేదు అంటున్నారు, దీన్ని ఏమంటారు?
1: అమ్మాయి అమ్మాయి దొరకరా, నువ్వు ఒకసారి ఇలా రామ్మా.
0: చెప్పండి.
1: అమ్మా నువ్వు న్యాయం చెప్పమ్మా.
0: ఏమో నాకేం తెలుసు.
1: అబ్బా ఏమీ వినకుండానే ఏమో నాకేం తెలుసు అంటే ఎట్లాగమ్మా, ముందు చెప్పింది విని తల్లి.
2: అవును దుర్గా, నీకు ఆ రోజు 20 వేలు ఇచ్చాను కదా, ఈయనకి ఇచ్చేసావా? ఇప్పుడేమంటారు?
1: ఏమ్మా నాకు ఇచ్చింది 10 వేలే కదూ, ఇంకా 10 వేలు ఇవ్వాలి కదూ. ఏమయ్యా శంకర్రావు ఇప్పుడేమంటావు?
2: ఇద్దరు చెప్పిన దానికి ఊకూడదా పెట్టే, నోటితో చెప్పవా?
1: ఎట్లా చెబితే ఏంటయ్యా శంకర్రావు, నిజం తెలియాలి కానీ.
2: నిజం చెప్పు, నేను ఇచ్చిన డబ్బు మొత్తం ఈయనకి ఇచ్చావా లేదా? ఇవ్వలేదా? సంగతి ఏంటో నోటితో చెప్పవే తల్లి.
0: ఇవ్వలేదండి.
2: మరైతే ఆ 10 వేలు ఏం చేసావే?
0: పక్క వీధిలో ఉండే పార్వతమ్మ గారికి ప్రాణం మీదకొస్తాను చేపదిలిచ్చానండి.
2: ఏడవలేకపోయావు?
1: ఊరుకోవయ్యా ఊరుకో, ఎందుకలా అరుస్తావు? అమ్మాయి చేయబదులనంది గాని నిజానికి వడ్డీకే ఇచ్చుంటుంది. ఏం పర్వాలేదులేమ్మా, నెల నెల వడ్డీలో సగం వాటా నాకు ఇచ్చేయమ్మా. ఇదిగో శంకర్రావు ఈ కాగితం మీద ఒక్క సంతకం పెట్టవయ్యా.
2: పెట్టనండి, నాకేం అవసరం, నేను ఎప్పుడో ఇచ్చేసాను.
1: కుదరదు, ముందు నా 10 వేలు నాకు ఇచ్చేసేయండి, తర్వాత మీరు చూసుకోండి.
2: చిచి ఏం పని చేసావే, వెళ్ళి అవతలకి. ఏమండి అల్లటప్పారావు గారు, నాకు రోజు గడువు ఇస్తే కొత్తగా ఎవరినైనా అప్పడుకొచ్చిస్తాను, ఏమంటారు?
1: అదేం కుదరదు, సాయంత్రంలోగా నా డబ్బులు నాకు ఇచ్చే ఏర్పాటు చేయాలి, అంతే అంతే అంతే, నేను వెళ్ళిపోతున్నా.
2: ఛీ, ఇటువంటి ఆడదానితో కాపురం చేయడం కన్నా సన్నాసుల్లో కలిసిపోవడం మంచిది. దుర్గా నేను వెళ్తున్నా.
0: సన్నాసుల్లో కలవడానికేనా?
2: కాదు ఆఫీస్కి.
0: హలో హలో నానా, నేను దుర్గన్. 10 వేల సంగతి ఆయన గారికి తెలిసిపోయింది, అందుకే ఎలాగైనా ఈ నెల చీటీ పాట మనకే వచ్చేటట్టుగా చూడు, లేకపోతే ఆయన నన్ను చంపేసేలా ఉన్నాడు. ఏంటి అసలు నీ వల్ల ఇదంతా జరిగింది?
3: అమ్మగారు
0: సరే సరే ఉంటా. ఏంటి ఈరోజు పాలు ఆలస్యంగా తెచ్చావు?
3: లేదమ్మగారు,

0: ఎవరు కూడా పాలు తీసుకు రాలేదు.
1: ఏ ఎందుకని?
0: అమ్మగారు పెద్ద కట్టం వచ్చి పడిందమ్మా, మీరే ఆదుకోవాలి.
1: కష్టమా? ఏంటది?
0: మా ఎదురింట్లో ఉండే ఎల్లయ్య పెళ్ళానికి ఉన్నట్టుండి శుద్ధి చేసిందమ్మా. రేత్రికి రేత్రి ఆసుపత్రిలో చేర్పించాం, ఇప్పుడేమో ఆపరేషన్ చేయాలంత.
1: అయితే
0: అర్జెంట్ గా 5 కేలు కట్టమంటున్నారు. ఎల్లయ్య గాడి కాడ చిల్లిగవ కూడా లేదు. పాప పొద్దత్తమాను వాడి పెళ్ళాం అన్నా అన్నా అంటూ నేనంటే ఎంతో ఇదిగా ఉంటది. చూస్తుంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ఏం చేయాలో పాలు పాక మీ కాడికి వచ్చానమ్మా.
1: డబ్బు కోసమేగా, నా దగ్గర ఏముంటాయి?
0: అమ్మమ్మమ్మ అట్ట అనకండి అమ్మా, మీలాంటి వాళ్ళే ఎట్టాగైనా సాయం చెయ్యాలి. ఎవరికాడైనా ఓ 40,000 అప్పు ఇప్పితే ప్రాణాలను నిలబెట్టుకుంటామమ్మా.
1: 40,000 చాలు చాలే, ఉన్న పాలంగా 40,000 ఇవ్వడానికి 70 చెట్లు కాస్తున్నాయి అనుకున్నావా? నా వల్ల కాదు, ఇంకెవరినైనా చూసుకో.
0: అమ్మా అమ్మగారు ఆగండి అమ్మా, నేనేమి ఉత్తిగా అడగట్లేదమ్మా. ఇదిగో ఈ గొలుసు, ఈ గొలుసు పెడతానంటున్నాను.
1: గొలుసా?
0: అవునమ్మా.
1: మరి ఆ మాట ముందు చెప్పి సావే. ఏది అది ఇటు?
0: ఇదిగో అమ్మా.
1: అయినా నా దగ్గర 70 లేదు. ఆ పోనీ, అక్కడ ఇప్పించమంటే ఇప్పిస్తా.
0: ఎట్టాగైనా సరేనమ్మా, ఇదిగో అమ్మా గొలుసు.
1: అబ్బో చాలా బాగుంది. ఎంత లేదన్నా ఓ 40,000 చేయొచ్చు. వీణ్ణి ఎలాగైనా బోల్తా కొట్టించేసి ఓ 20,000 సొంతం చేసుకుంటే అబ్బా భలే భలే ఉంటుంది.
0: ఏందమ్మగారు మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు.
1: అదే ఏం లేదు పోలయ్యా, ఇది పైకి బాగానే కనిపిస్తుంది కానీ అంత మందికైన బంగారం లాగా నాకు అనిపించడం లేదు.
0: లేదమ్మగారు, ఈ మధ్యన చేయించిందే 2 సవర్ల బంగారం.
1: 2 సవర్ల అయినా సరే, దీనికి 40,000 ఎవరు ఇవ్వరు. కావాలంటే ఒక 20 or 30 ఇస్తారేమో.
0: సరే ఏం చేస్తామమ్మా, వచ్చిందే తీసుకుంటాం, మళ్ళీ తీర్చేసి విడిపించుకుంటాం కదా.
1: భలే భలే దారిలోకి వచ్చేసాడు. సరే సరే, నేను వెళ్ళి బాబాయ్ గారికి ఫోన్ చేస్తాను.
2: అమ్మాయి దుర్గమ్మ.
1: పోలయ్యా బబ్బబ్బబ్బా, నీ టైం చాలా బాగుందయ్యా, సమయానికి ఆయనే వచ్చేసారు. బాబాయ్ గారు రండి రండి, నిజంగా మీకు 100
2: దేనికమ్మా?
1: అలా మిమ్మల్ని తలుచుకున్నావో లేదో, దేవుళ్ళ ఇలా ప్రత్యక్షం అయిపోయారు.
2: ఏమ్మా డబ్బుతో ఏమన్నా పని వచ్చి పడిందా?
1: అబ్బో మీరు భలే కనిపెట్టేస్తారండి.
2: నేనెప్పుడు ఇంతేనమ్మా, అప్పు కావాల్సి వచ్చినప్పుడు దేవుళ్ళను, అప్పు తీర్చేటప్పుడు దయ్యంలాను కనిపిస్తుంటాను. సరేలే ఇంతకు ఈ విషయం ఏంటో చెప్పు.
1: అబ్బే ఏం లేదు బాబాయ్ గారు, ఇదిగోండి ఇతను పోలయ్యని రోజు మాకు పాలు తెచ్చి పోస్తూ ఉంటాడు. పాపం వీళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు పోయినాయి.
2: పాపం.
0: అబ్బే అది కాదమ్మగారు,
1: నన్ను చెప్పనివ్వు పోలయ్యా. నువ్వు ఎవరికి ఏమి చెప్పకపోతే డబ్బెలా దొరుకుతుంది చెప్పు. బాబాయ్ గారు పాపం బొత్తిగా మొహోతస్తుడండి. పాపం పోలేక అన్ని కష్టాలే, మందులు కొనటానికి కూడా డబ్బు లేదు. అందుకని మీరు 30,000 సర్దితే నెల నెల వడ్డీ ఇచ్చేస్తాడు, 6 నెలల్లో అసలు కూడా ఇచ్చేస్తాడండి.
2: ఇవ్వను.
1: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ నా మాట నమ్మండి, కావాలంటే నేను అడ్డంగా ఉంటాను. బాబాయ్ గారు
2: అడ్డం ఉంటే నాకెందుకమ్మా, నోటి మీద సంతకం కావాలి గాని.
1: సరే అలాగే చేస్తాను.
2: మధ్యలో తేడా ఏమన్నా వచ్చిందంటే విషయం మీ ఆయన దాకా వెళుతుంది, సరేనా?
1: అలాగేనండి, త్వరగా పాపరిట్ ఇవ్వండి.
2: ముందే చెప్తున్నా నా దగ్గర 20,000 ఉన్నాయి, ఇష్టమైతే సంతకం పెట్టు, ఇదిగో నోటు.
0: 20? వదలండి.
1: అబ్బా పోలయ్యా, ముందు దొరికినంత తీసుకోవయ్యా, అవతల ప్రాణం మీదకొస్తే నువ్వు ఇలా ఆలస్యం చేస్తే నీకే నష్టం కదూ. ఇలా ఇవ్వండి సంతకం చేస్తాను.
2: ఇదిగోనమ్మా.
0: అమ్మగారు బంగారం.
1: ఆ సంగతి వదిలే, రేపు మాపో 10,000 నేనిస్తాను, సరేనా?
0: అట్టాగే అమ్మగారు.
1: ఇదిగో బాబాయ్ గారు ఇదిగోండి నోటు తీసుకోండి.
2: అమ్మా ఇదిగో డబ్బులు లెక్కేసుకోమ్మాయి.
1: పోలయ్యా ఇదిగో డబ్బు.
0: అమ్మా కట్టంలో ఆదుకున్నారు, మీ మేలు ఎప్పుడు మర్చిపోనమ్మ గారు, వస్తానమ్మా.
2: అవునమ్మాయి, మీ ఆయన ఉన్నా ఫోన్ చేశాడా?
1: అబ్బే లేదండి.
2: సర్లే అమ్మాయి, ఇక్కడ దాకా వెళ్ళొస్తాను, మీ ఆయన రాగానే ఫోన్ చేయండి, వస్తా.
1: అలాగే అలాగే. అబ్బా ఈరోజు ఎంత మంచి రోజు, 40,000 చేసే గొలుసును 20,000 సంపాదించేశాను, ఎంత లక్కీనో. నాన్నకి ఫోన్ చేయాలి.

0: హలో హలో నాన్న, చీటి పట ఏమైంది? ఏమిటి, మనకే వచ్చిందా? వెరీ గుడ్.
1: హలో, ఎవరు లోపల? ఎవరు పలికి చావట్లేదే? రేయ్, ఎవరు ఇంట్లో? ఎవరు పలికి చావరే?
2: ఎవరు
0: ఎవరండి మీరు?
1: నా డ్రెస్, నా పర్సనాలిటీ, నా లాఠీ, ఇవన్నీ చూసి కూడా ఇంకా ఎవరు అని అడుగుతున్నారా? నాన్సెన్స్, మీకు అస్సలు బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేనట్టుంది. అవునా?
2: అర్థమైంది, మీరు పోలీసు.
1: అబ్బా, ఎంత కరెక్ట్ గా చెప్పావో. ఎస్, కానిస్టేబుల్ కనకారావు అంటే నేనే. నంబర్ 420 అన్నా కూడా నేనే. మరి నీ పేరు?
2: శంకర్ రావు.
1: ఇంటి పేరు తిక్క?
2: కాదు, బక్క.
1: చూడు మిస్టర్ బొక్క శంకర్ రావు.
2: కాదు, బక్కా శంకర్ రావు.
1: బక్కా శంకర్ రావు. మీరు బిస్కెట్లు కూడా కొంటుంటారా?
2: ఏంటండి మీరు బిస్కెట్లు చాక్లెట్ అంటూ తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నారు? మీకేం కావాలి? అసలు మా ఇంటికి మీరు ఎందుకు వచ్చారు?
1: దొంగ పోలీస్ ఆట ఆడుకుందామని. ఓర్ని, ఈ కానిస్టేబుల్ కనకారావునే పట్టుకుని ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావంటే అర్థమైపోయింది. నీకు చట్టమన్నా పోలీసులన్నా ఏమాత్రం గౌరవం లేదని. అయినా అవన్నీ నీకే ఉంటే ఇలాంటి ఏదో పనులు ఎందుకు చేస్తావు?
2: నేనా? నేనేం ఏదో పనులు చేశాను?
1: ఎవడో ముక్కు మొహం తెలియనోడి దగ్గర దొంగ బంగారం కొన్నావు, అవునా?
2: నేనా? ఏనా బామ్మర్ చెప్పాడు?
1: చెబుతా, తొందర ఎందుకు? అమ్మాయి దుర్గా, కనక దుర్గా, ఎక్కడికమ్మా జారుకుంటున్నావు చల్లగా?
3: అది మీకు వేడిగా కాఫీ తీసుకొద్దామని.
1: వేడిగా కాఫీ అయితే ఓకే. చూడమ్మా, డికాషన్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి, పంచదార మాత్రం కాస్త తక్కువ వేసిరమ్మా, ఎందుకంటే నా ఒంట్లో బాగా షుగర్ ఉంది.
3: అలాగేనండి.
1: ఇప్పుడు చెప్పవయ్యా శంకర్ రావు.
2: చెప్పాల్సింది మీరు. నేను దొంగ బంగారం కొన్నానని మీకు ఎవరు చెప్పారు? బహుశా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటది.
1: నేను ఏ ఇంట్లోనైనా సరే అనుమానంతో అడుగు పెట్టానంటే నేరస్తుణ్ణి పట్టుకున్నాకే తిరిగి వెళ్తాను, తెలుసా నీకు?
2: ఆ సంగతి మరి నాకెందుకు చెబుతున్నట్టు?
1: టైం పాస్ అవుతుందని. మర్యాదగా నిజం చెప్పు, నువ్వు దొంగ బంగారం కొన్నావా లేదా?
2: లేదు, లేదు, లేదు.
1: పదా పదా పదా పోలీస్ స్టేషన్కి.
2: దేనికి?
1: చాలా మంది నేరస్తులు ముందు నీలాగే కాదంటారు. స్టేషన్ తీసుకెళ్లి మా స్టైల్లో మర్యాద చేశాక వాళ్లే నేరం చేయకపోయినా సరే చేసేవని ఒప్పుకుంటారు. అందుకు
2: నాకు అవసరం రాదు, నేను రెడీ. పదండి.
1: ఆగో, తొందరపడుతున్నావేంటి? మీ ఆవిడ చేతి కాఫీ తయారీ వెళదాం. ఏమా, కాఫీ కావాలా?
3: వస్తున్నానండి, ఇదిగోండి కాఫీ.
1: అబ్బా థ్యాంక్స్. చూడు మిస్టర్ శంకర్ రావు, మీ ఇంట్లో కాఫీ తాగుతున్నంత మాత్రాన నేను నా కర్తవ్యాన్ని మర్చిపోతాను అనుకోకు, గుర్తుంచుకో.
2: అలాగే.
1: అబ్బా బాగుందమ్మా, డికాషన్ స్ట్రాంగ్ గా ఉంది, పంచదార కూడా తక్కువగా వేశావు. ఇంతకుముందు నువ్వెవరి దగ్గర బంగారం కొన్నావమ్మా?
3: అది అయ్యో, నా దగ్గర అంత డబ్బు ఎందుకు ఉంటుందండి?
1: ఉంది, మీ ఆయన జేబులోంచి కొట్టేస్తే సరి.
3: అది
2: దానికి అలవాటు ఉందండి.
3: చాలు ఊరుకోండి. ఏంటా మాటలు, నేను ఆ లేడీ కేడీని అనుకున్నారా ఏంటి?
1: అమ్మో, దొందు దొందే తేలిగ్గా నిజం చెప్పేలా లేరు. ఇప్పుడు ఎలా? ఐడియా. చూడు శంకర్ రావు, ఇదిగో ఇక్కడ ఈ బల్ల మీద నా పర్సు పెడుతున్నాను. నేను కళ్ళు మూసుకొని 10 లెక్క పెడతాను. ఈలోగా మీరు కొన్న దొంగ బంగారం గురించి అక్కడ పెట్టండి. అందుకు బహుమానంగా ఈ పర్సు మీరే తీసేసుకోండి. కేసు గీసు లేకుండా గొలుసు తీసుకుని నా దారి నేను పోతాను, ఓకే?
3: నిజంగా పర్సు మాకు ఇచ్చేస్తారా?
1: నేనిచ్చేదేంటి, మిమ్మల్ని తీసుకోమంటుంటేను.
3: అలా అయితే మీరు కళ్ళు మూసుకోండి.
1: మూసుకున్నాను.
3: ఇప్పుడు లెక్క పెట్టండి.
1: ఈ అమ్మాయి మాటలు వింటుంటే దొంగ దొరికేటట్టే ఉంది. 1, 2, 3
3: ఆయన అలాగే లెక్క పెడతారు కానీ మనం లోపలికి వెళ్ళిపోదాం. 10 కాదండి,
1: 8, 9, 10. ఇదేంటిది, పర్సు లేదు, గొలుసు లేదు, వీళ్ళిద్దరూ లేరు. అంటే పంపదీసి నా పర్సు తీసుకుని పారిపోయారా ఏంటి?
2: ఇప్పటికైనా చెప్పవే.
1: మోసం, దగ కుట్ర, తొండి.
2: ఏంటండి,
1: గొలుసు ఇక్కడ పెట్టకపోగా నా పర్సు కూడా ఎత్తుకుపోతారా? అన్యాయం, అక్రమం, దుర్మార్గం, కుతంత్రం.

0: నిజమే, ఇక్కడున్న పరిస్థితి ఏమైనట్టు. ఏమే, నువ్వేమన్నా తీసావా?
1: అదే మరి, నాకేం తెలుసు, నేను మీతో పాటు లోపలికి వచ్చాను.
2: అవును, అర్థమైంది. అబ్బో,
3: మీరిద్దరు పెద్ద ముదుర్లేనే. మరి నేను దేశ ముదుర్ని, అందుకే మీకిప్పుడు రెండు నిజాలు చెప్పబోతున్నా, వినండి. ఒకటి, మీరు కొన్న గొలుసు మా ఎస్ఐ గారి భార్యది. ఆవిడ మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవడో కొట్టేశట. అప్పటి నుంచి ఆయన మా ఎస్ఐ గారు అగ్గి మీద గుగ్గిలా మండిపోతున్నాడు. దొంగ దుర్దేశాలు ఎన్కౌంటర్ చేసేస్తానంటున్నాడు. ఇకపోతే రెండు, ఇందాక ఇక్కడ పెట్టిన పర్సు ఉత్తుతుదే ఖాళీది, అందులో డబ్బులేం లేవు. అంటే పర్సు తీసింది నువ్వా? ఏమయ్యో శంకర్రావు, చూసావుగా దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది?
0: ఏ దొంగోడైనా మీ పర్సు కొట్టేస్తే ఆ తర్వాత వాడు మిమ్మల్ని బండబూతులు తిట్టడం ఖాయం, అంతేగా?
3: చిచ్చి, మరీ నువ్వు ఇంత దారుణంగా అర్థం చేసుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇక లాభం లేదు, మీ ఆట ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. రే పోలయా, రే లోపల రా.
4: వస్తున్నారయ్యా.
3: రే అక్కడ నిలబడు. వీడెవడో మీకు తెలుసా? పెద్ద కేడి, పగల పాలు పోస్తుంటాడు, రాత్రిళ్ళు నగలు కాజేస్తుంటాడు. వాటిని మీలాంటి ఆడవాళ్ళకి మాయమాటలు చెప్పి ఆయన గాడికి అమ్మేస్తుంటాడు. చెప్పరా పోలిగా, నువ్వు గురి సంబంధి ఎవరికే?
4: ఈ దుర్గమ్మ గారికేనండి, 30 ఏళ్ళకి బేరం చేసి 20 ఏళ్ళు చేతిలో పెట్టారు మా తల్లి.
3: ఇప్పుడేమంటారు?
0: చిచి, ఎంత పనిచేసావే, నీ వల్ల నా పరువు కూడా పోయింది కదే.
3: మిస్టర్ శంకర్రావు, మొత్తానికి నీకంటే మీ ఆవిడ మహాఘటికరాలు. అమ్మో అమ్మో అమ్మో అమ్మో, నిన్నే కాదు నన్ను కూడా ఎన్నెన్ని ముప్పు తుప్పలు పెట్టింది.
0: ఇంకా అలా చూస్తావంటే ఆ గొలుసు ఇలా తీసుకురా.
1: ఇదిగోండి గొలుసు.
0: అవును, 20 వేలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయే?
5: ఎక్కడి నుంచి ఏమిటి, నేను లేను. ఈ పోలయ్య గారికి ఏదో ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి తనే నోటు రాసి అప్పుగా తీసుకుందాం. అమ్మో అమ్మో అమ్మో, అసలు సంగతి ఇదన్నమాట.
0: ఎంత ధైర్యమే నీకు?
5: ఏమైనా మీ ఆవిడ బంగారమేనాయి.
3: ఎంతకీ, ఈయనెవరు?
0: మా ఇంటి ఓనరు అల్లటప్పారావు గారు.
3: ఆహా, అంటే ఈ దొంగ బంగారం కేసులో నీ హ్యాండ్ కూడా ఉందన్నమాట.
5: నాకేం తెలియదు అండి, నేనేం చూడలేదు. అప్పు అడిగితే ఇచ్చాను అంతే. ఇదిగో శంకర్రావు, నువ్వు ఇవ్వాల్సిన అద్దె బాకీ 10 వేలు ఇలా ఇవ్వు, నాకు పని ఉంది, నేను వెళ్ళిపోవాలి.
0: ఇవ్వండి మీ డబ్బులు. ఇంకెప్పుడు నాకు తెలియకుండా మా ఆవిడికి అప్పిచ్చారంటే ఊరుకోను. అసలు మీలాంటి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ఆడవాళ్ళు ఇలా చిల్లరైపోతున్నారు.
5: అలాగే, మరి నేను వస్తా.
3: అగా, ఏంటి సడన్ గా వచ్చేయడం, సడన్ గా వెళ్ళిపోవడం, అంతా మీ ఇష్టమేనా? ఇందాక ఈవిడ రాసిచ్చిన నోటు ఇలా ఇవ్వండి.
5: దేనికి?
3: ముందు ఇవ్వండి.
5: ఇదిగో ఇంత నోటు.
3: ఇప్పుడు అందరూ పోలీస్ స్టేషన్కి నడవండి.
5: నేను దేనికి?
3: నీ వడ్డీ వ్యాపారానికి లైసెన్స్ ఉందా? అందుకు.
5: ఇదిగో కావాలంటే ఎంతో కొంత తీసుకొని నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతాను. ఇప్పుడు నీ ఉంటుంది.
3: ఓకే, అలా అయితే నువ్వు అలా పక్కన నిలబడు. మరి మీ సంగతి ఏంటి?
0: సారీ అండి, మా ఆవిడ చేసిన పనికి నేను క్షమించమని అడుగుతున్నాను. ఈ గొలుసు మీ ఎస్ఐ గారికి ఇచ్చేయండి, ఈ పోలయ్య దగ్గర 20 వేలు మాకు ఇప్పించండి, అవి మేము ఈయన గారికి ఇచ్చేస్తాం. మీ దగ్గర నోటు మాత్రం చించేయండి. ఇక మీ దారి మీది, మా దారి మాది. ఇంకెప్పుడు ఇలా చేయకుండా మా ఆవిడికి నేను బుద్ధి చెబుతాను.
3: అబ్బా అబ్బా, ఎంత తేలిగ్గా తేల్చేసావు. ఏమయ్యా శంకర్రావు, అంతా మీ ఇష్టం చోటు చేసేస్తే ఇక మేమెందుకు, మా పోలీస్ స్టేషన్ ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు?
0: అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి?
3: స్టేషన్కి వచ్చి కాగితాలు రాసేవాలి, రానంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది.
0: బాగుంది, స్టేషన్ రావాల్సిన అవసరం నాకేముంది? కాజేసింది ఈ పోలయ్య, అప్పిచ్చింది ఆ అల్లా టప్పారావు, కొన్నది మా ఆవిడ. కావాలంటే ఆ ముగ్గురిని తీసుకెళ్ళండి, కాగితాలు రాయించుకోండి, కాదంటే అరెస్ట్ చేసుకోండి.
5: అమ్మో శంకర్రావు, మధ్యలో నన్ను ఇరికిస్తాయ్యా. ఇగో బాబు కనకరావు, ఎంత ఇవ్వమంటావో చెప్పయ్యా, ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను.
3: అయితే ఈ శంకర్రావు మీకు ఇచ్చాడే 10 వేలు, అవి ఎలా ఇవ్వండి?
5: అమ్మో 10 వేల
3: ఇవ్వండి. బయట రేట్లు ఎలా మండిపోతున్నాయి?
5: ఎందా తీసుకోండి.
3: ఇక మీ అరెస్టు సంగతి మర్చిపోయి ఇంటికి వెళ్ళండి.
5: అంటే ఈ 10 వేలు
3: కాకి.
5: పొద్దున్నే ఎవడు మొహం చూసానే ఏంటో.
4: అయ్యా కానిటేబుల్ గారు, మీ గొలుసు సంగతి తెలియదుగా, నా కట్లు ఎప్పదీస్తే ఆ 20 వేలు వీళ్ళకి ఇచ్చేసి నా దారి నేను పోతానండి.
3: ఆగరా, నిన్ను అంత తొందరగా వదులుతానా? ముందు పోలీస్ స్టేషన్ పదండి, అక్కడ తేలిద్దాం. శంకర్రావు పదవయా.
0: ఇందాకే చెప్పాను నేను రానని, కావాలంటే

0: ఆవిడ్ని తీసుకెళ్ళండి. తప్పు చేసింది తనేగా.
1: ఏమండి మీరేనా మాట అంటున్నది? నన్ను తీసుకుపోమని చెప్పడానికి మీకు నోరలో వచ్చిందండి.
0: లేకపోతే నువ్వు చేసింది బాగుందా? ఏదో ఒకరోజు నేను నీకు గొలుసు చేయిస్తానని చెప్పాగా, అందాక ఆగలేవా? తొందరపడి పాడు పని ఎందుకు చేసావే?
1: నిజమే, నేను చేసింది తప్పే, అందుకేగా క్షమించమని అడుగుతున్నాను.
0: నువ్వంత తేలిగ్గా మారేదనేవి కాదు, నాకు మాత్రం నమ్మకం లేదు. అందుకే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉండేస్తే అప్పటికైనా నీకు బుద్ధి వస్తుంది. వెళ్ళ.
1: ఏమండి ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి,
0: చూడండి,
1: ఇటు చూడ.
2: ఏమయ్యా శంకర్రావు, నీకు అసలు మనసుందా? అవతల ఓ ఆడకూతురలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే కరిగిపోవేంటయ్యా?
0: ఏం చేయమంటారు, నన్ను వెళ్ళి జైల్లో కూర్చోమంటారా?
2: కూర్చోకపోతే మరో మార్గం చూసుకోవయ్యా నాలాగా.
3: అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళే నేరాలు చేసి 3వ గంటకి తెలియకుండా మేనేజ్ చేసుకుంటుంటే ఇదిగో ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలానయ్యా? ఇదిగో అల్లంట పరాగారు, చెప్పండి చెప్పండి.
4: శంకర్రావు మాట్లాడుకో, బేరం మాట్లాడుకో.
0: నిజమే, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది?
3: మనసుంటే మార్గం ఉంటుంది. ఇదిగో ముందు ఆ గురిసెల ఇవ్వండి, మీ 20,000 పోలయ్య నుంచి తీసుకోండి. అరే పోలయ్యా 20,000 ఇచ్చేయరా.
0: అట్లాగేనండి. అలాగే ఇదిగోండి గొలుసు.
3: ఓకే. ఒరే పోలయ్యా ఇక నువ్వు పోరా, ఇప్పుడు ఈ 20,000 మేవే కదా.
0: అవును.
3: అవి నాకు ఇచ్చేయండి.
0: ఇదిగోండి 20,000.
3: ఇక ఈ క్యాష్ సంగతి మీరు మర్చిపోండి, కేసు సంగతి నేను మర్చిపోతాను.
0: థ్యాంక్స్ అండి,
3: వస్తా.
1: అబ్బా మీరెంత మంచివారండి, నన్ను జైలుకు వెళ్లకుండా చేయడం కోసం 20,000 అలా అడగగానే ఇలా ఇచ్చేశారు, నా పరువు కాపాడేశారు.
0: ఏం చేస్తాను, నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు అనుభవించాలిగా.
1: అబ్బా అలా అనకండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, బుద్ధిగా ఉంటాను. సరేనా?
0: నమ్మమంటావా?
1: మీ మీద ఒట్టు. కష్టపడ్డ సొమ్ముతో నగలు చేయించుకుని పెట్టుకున్నప్పుడే అసలైన ఆనందం అని ఇప్పటికి తెలుసుకున్నాను. అందుకే మీకు హామీ ఇస్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా మీకు తలవంపులు తెచ్చే ఏ పని చేయను.
0: నిజంగా?
1: నిజంగా.
0: మా ఆవిడ బంగారం.
2: మీ ఆవిడ బంగారమేనయ్యా. మరి నా 20,000 సంగతి ఏంటి, అవి ఎప్పుడు ఇస్తారు?
0: ఏ 20,000?
2: ఇందాక మీ ఆవిడ నోటు రాసి నా దగ్గర 20,000 తీసుకుందిగా. అవి
1: నోటా? ఏది చూపించండి.
2: అమ్మో నా నోటు ఏది, డబ్బులు పోయినాయి, నోటు పోయింది. ఇదిగో కానిస్టేబుల్ గారు. ఏమండవ్ కానిస్టేబుల్ గారు.
3: వచ్చాను, ఏం కావాలి మీకు?
2: నా నోటు ఇప్పించండి అయ్యా.
3: నోటా?
2: అయ్యో అయ్యో, ఆ నోటు ఏంటి అలా చింపేస్తున్నారు? అయ్యో
3: మీకు నోటు కావాలా క్యాష్ కావాలా?
2: నోటు ఏంటి చినిగిపోయిందిగా, క్యాష్ ఇప్పించండి.
3: ఇదిగో 20,000. ఇకపోతే మీరు నాకు లంచంగా ఇచ్చిన 10,000, మొత్తం 30,000.
2: ఏంటిది, కళా నిజమా? ఈయన అసలు నిజంగా పోలీసేనా? అయ్యా మీరు నిజంగా కానిస్టేబులేనా బాబు?
3: నేను నిజంగా కానిస్టేబుల్నే, కాకపోతే శంకర్రావు నాకు మంచి ఫ్రెండు. వాళ్ళ ఆవిడ బంగారం పిచ్చి వదిలించడానికి, మీరు చేస్తున్న అనాదరిత వడ్డీ వ్యాపారం మానిపించడానికి నేను శంకర్రావు పోలయ్య ముగ్గురు కలిసి నాటకం ఆడేవండి.
5: మీరింతవరకు మా ఆవిడ బంగారం హాస్యనాటిక విన్నారు. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో పాల్గొన్నవారు శంకర్రావు శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, ఇంటి ఓనర్ శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు, పోలీస్ శ్రీ బి ఉదయభాస్కర్, పోలయ్య శ్రీ వి భాస్కర్రావు, దుర్గ తండ్రి శ్రీ ఏ వెంకటేశ్వరరావు, దుర్గ శ్రీమతి ఎస్ అమృతవర్షిణి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

రాగం తానం పల్లవి. గానం శ్రీమతి వీరగంట లలితా చంద్రశేఖర్. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్. మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. కీరవాణి రాగం కండజాతి త్రిపుట తాళం. రెండు కలల పల్లవి ఎత్తుగడ. సమం నుంచి మూడు అక్షరములు వదిలి. పదగర్భం ఆరు అక్షరములు. పల్లవి సాహిత్యం సరిగమ పదని పాడేద వాగ్దేవి గీర్వాణి.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం, తానం, పల్లవి, గానం శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా

సరదా బుల్లోడు చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం కోటి.

రాత్రి మనకు మోహల సంకెళ్ళు విడిపోయి. దొంగ మొగుడు చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో చివరిగా విన్న పాట ఘరానా మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రగానం విన్నాం. సాహిత్యం భువనచంద్ర, సంగీతం

எம்எம் கேரவாணி ஆகாசவாணி அனந்தபுரம் కేంద్రం రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తి రంజనిలో ధేనువకొండ సుబ్బారావు గారి కీర్తనలు వింటారు. 6:30 శ్రీ గుడిమెల రంగాచార్యులు వినిపించిన వినదగుమాట. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో సోలార్ పంపు సెట్ల వల్ల ఉపయోగాల గురించి ట్రాక్టర్ నగర్ టెక్నీషియన్ శ్రీ సివి కిరణ్ కుమార్ అందించే వివరాలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత విజ్ఞాన విపంచి కార్యక్రమంలో తారాజువుల రంగుల వెనుక రహస్యం డాక్టర్ టి శైలజారాణి గారు అందించే వివరాలు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపుదండ. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 మన ఆలయాల శీర్షికన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ విశేషాలు. 9:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 10:00 సైబర్ మోసాలు వ్యక్తిగత భద్రత అంశంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి కేవి సురేష్ బాబు, పరిచయకర్త కె రాణి. 10:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార విశేషాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పనిముట్లు, డ్రోన్లు, తదితర యంత్ర పరికరాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వ్యవసాయ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు గారి సమాధానాలు వింటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 8:15 పార్లమెంటు సమావేశాల సమీక్ష. 8:45 శ్రీమతి ఎం నరసింహ బృందం వారు పాడిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 బలి నాటిక రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణ. రాత్రి 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:00 దాటి 3:00. ఈనాటి కార్యక్రమాలు మిమ్మల్ని అలరించని ఆశిస్తూ రేపటి మా ప్రభాత ప్రసారంలో 5:53 కలుసుకుంటామని కోరుకుంటూ మీ నుండి సెలవు కోరుతున్నవారు మీ మధుసూదన్ రెడ్డి. జై హింద్, శుభరాత్రి.